ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ నెల 19వ తేదీ శుక్రవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5 గంటల 57 నిమిషాల 7 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం మ్రోగెను స్వాతంత్ర్య వీణ బృందగానం. సంగీతం శ్రీ డి నిశ్చల్. సాహిత్యం శ్రీ రాంభట్ల నృసింహశర్మ.

0: దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05. అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రీలీ.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై తన్వి ఖురానా. Prime Minister Narendra Modi has said that India is emerging as a trusted partner to the world. Addressing Indian diaspora in Paris last night, Mr. Modi said there was a time when relations between countries were determined solely by trade. But today, trust has become just as important alongside trade.
2: Har desh reliable supply chain chahta hai. Har desh stable partnership chahta hai. Har desh ऐसे साथियों की तलाश में है जिन पर लंबे समय तक भरोसा किया जा सके, और ऐसे समय में भारत विश्व में एक ट्रस्टेड पार्टनर के रूप में उभर रहा है.
1: मिस्टर मोदी फर्दर सेड द कंट्री इज इन्वेस्टिंग अक्रॉस सेक्टर्स दैट विल ड्राइव ग्रोथ इन

0: భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత్రి శ్రీమతి శంషద్ యాసీన్ ఖాన్ గారు.
1: ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ أرأيت الذي يكذب بالدين فذلك الذي يدعو اليتيم ولا يحض على طعام المسكين فويل للمصلين الذين هم عن صلاتهم ساهون الذين هم يراءون ويمنعون الماعون صدق الله العظيم. అనంత కరుణామయుడు అపర కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఇప్పుడు నేను సర్వమానవాళి శ్రేయస్సు కొరకు మార్గదర్శముగా పంపబడిన దైవగ్రంథము ఖురాన్లోని 107వ అధ్యాయము అల్ మావూన్ పారాయణం చేసినాను. ఈ సూరాలో ముఖ్యముగా అవిశ్వాసి అంటే దేవునిపైన, అతని శిక్ష బహుమానాలపైన అంటే స్వర్గం నరకాలపైన నమ్మకం లేనివాడు అతని లక్షణాలు మరియు కపట విశ్వాసి అతని లక్షణాల గురించి చెప్పబడింది. ముందుగా అవిశ్వాసి లక్షణాలు. ఒకటి ఏమిటంటే వాళ్ళు అనాథులను కసిరి కొడతారు, వాళ్ళ సొమ్మును మోసంతో కబళించేస్తారు. వారిని కసిరి కొట్టడం అంటే వాళ్ళను చాలా అల్పంగా చూస్తారు. ఎవరు అడిగేవారు లేరు కదా వారి తరపున అని ధైర్యంతో

0: వారి నిస్సహాయతను చూసి జాలిపడకుండా వారిని చీదరించుకుంటారు. వాళ్ళ కన్నీళ్లు చూసి అవిశ్వాసుల హృదయము కరుగదు, ఎందుకంటే వాళ్లకు పాపభయము ఉండదు. దేవుని శిక్ష గురించి వారు ఎలా నమ్ముతారు? దేవుడిపైనే వారికి నమ్మకం లేదు. ఇంకా రెండవది, పేదవాళ్లకు కనీసం అన్నం కూడా పెట్టరు, ఇతరులను కూడా పెట్టనివ్వరు. ఇక్కడ అన్నం అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పబడిందంటే, ఇది చాలా స్వల్పమైన చిన్న సహాయం, ఎంతో ఖర్చు అవ్వదు. వస్త్రాలు ఇవ్వాలి, చదివించాలి అంటే డబ్బు కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతుంది కదా. దేవుని దృష్టిలో రెండు నఫీలు నమాజులు అంటే ఎక్స్ట్రా నమాజులు చదివే కంటే ఒక ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం మిన్నా అని చెప్పబడింది. ఆకలితో ఉన్నవారికి ముందు అన్నం పెట్టి ఆ తర్వాత ధర్మ ఉపదేశాలు చేయండి అని చెప్పబడింది. కపట విశ్వాస లక్షణాల గురించి తెలుసుకుందాం. కపట విశ్వాసులు దేవునిపైన నమ్మకం ఉండినట్లు నటిస్తారు, నమాజులు పూజలు చేస్తారు, కానీ వారి హృదయాలలో అవిశ్వాసము నిండి ఉంటుంది. అందరితో కలిసి నమాజులు, ఉపవాసాలు, హజయాత్రలు కూడా చేస్తారు, కానీ ఏకాంతములో చెయ్యరు, చిత్తశుద్ధితో చెయ్యరు, బద్ధకముగా ఏదో బరువైన పనిగా చేస్తారు. ఈ రెండో లక్షణం వారిది. కపటులు ప్రార్థనలు కానీ, సత్కార్యాలు కానీ, దాన ధర్మాలు కానీ అన్నీ ప్రదర్శనాబుద్ధితోనే చేస్తారు. అందరిలో ధర్మాత్ముడిగా, పెద్ద మనిషినిగా చలామణి అవ్వాలని మంచి పేరు ప్రతిష్టలు కొరకు చేస్తారు తప్ప నిజముగా నిస్సహాయులను ఆదుకోవటానికి కానీ నిస్వార్థ బుద్ధితో కానీ చెయ్యరు. మూడో లక్షణం వారిది. ముఖ్యంగా ఈ అధ్యాయంలో చివరగా చెప్పబడింది ఏమిటంటే, చిన్న చిన్న సహాయములు కూడా వారు చెయ్యరు, ఎందుకంటే ఇది వారి సంకుచిత మనస్సు సూచిస్తుంది. ఇక పెద్ద సహాయం చేస్తారు. చిన్న చిన్న సహాయాలు అంటే ఏమిటి? ఉదాహరణకు పెన్ను, పెన్సిల్, రబ్బరు ఇలాంటివి స్కూలులో చిన్నపిల్లలు, తోటి విద్యార్థులు అడిగితే ఇవ్వాలి. ఇది చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి నేర్పించాలి. ఇంకా పెద్దలకు ఏముంది, పొరుగువారు అవసరమై ఎప్పుడైనా చైర్స్, స్టూలు, టేబుల్, కుకింగ్ వెజల్స్, గ్యాస్ సిలిండర్ వగైరాలు అడిగితే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్లకు ఒకసారి టైం ఉండకపోవచ్చు, ఎవరైనా అతిథులు సడన్గా వస్తే వాళ్ళకు కూడా అవసరం అవుతాయి కదా. ఇలాంటి అవసరాలు ఒకరివి ఒకరు తీర్చుకోవాలి. ద్వా చివరిగా, అల్లా మనకు నిజమైన విశ్వాసులుగా ఉండి తోటివారికి సహాయపడే మనస్సును ప్రసాదించమని వేడుకుందాం. ఆమీన్.
1: మీరింతవరకు శ్రీమతి శంషద్ యాసీన్ ఖాన్ గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

మనం స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి ఆలోచిస్తాం. ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు మనకి ఎలాంటి రసాయనిక ఎరువులు అవసరం ఉండదు, అలాగే ఎలాంటి రసాయనిక పురుగు మందులు, తెగుళ్ళు మందులు, కలుపు మందులు కూడా అవసరం లేకుండా వ్యవసాయం చేసుకుంటాం. పూర్తిగా మనం ఇవన్నీ లేకుండా వ్యవసాయం చేయాలంటే కాస్త ముందు జాగ్రత్త చర్యలు అవసరం. అంటే సహజంగానే పంట పండాలా, దానిలోంచి మంచి దిగుబడి తీయాలి. దానికోసం మనం మన పంట నాశించేటువంటి పురుగు పుట్రని ముందు నుంచి గమనించుకుంటూ జాగ్రత్తగా నియంత్రించుకోవాలి, వీలైతే రాకుండానే చూసుకోవాలి. అలాగే నేలకు కావాల్సినటువంటి పోషకాలు కూడా నేలలో ఉండేలాగా, మొక్కకు అందేలాగా మనం జాగ్రత్త పడాలి. ఉదాహరణకి నేలకు కావాల్సినటువంటి పోషకాలు సహజ సిద్ధంగా కొంత ఉంటాయి, దాంతోపాటుగా మనము సేంద్రీయ పదార్థాన్ని అందించి పంటకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా దాంట్లో అందేలాగా చేసుకుంటాం.

0: నేల ఆరోగ్యం కూడా మెరుగుపరుచుకుంటాం. ఈ సేంద్రియ పదార్థాలు ఇవ్వాలంటే మనము గెత్తాన్ని లేదంటే ఈ కోడి పెంట లేకపోతే గొర్రె పెంట ఇవి ఏదో ఒక దాన్ని కలిపి నేల ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటాం. అది సాధ్యం కాకపోతే పచ్చిరొట్టె పంటల్ని సాగు చేసుకొని భూమిలో కలేదున్నుకొని నేలలో సేంద్రియ పదార్థం పెంచుకొని నేలలో ఉన్నటువంటి సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుకుంటాం. అలాగే నేల గుణగణాలు కూడా మెరుగుపరుచుకుంటాం. నేలలో ఏదన్నా పురుగు పుట్ర సంబంధించిన ఏదన్నా ఉంటే వాటిని ముందునే నియంత్రించుకోవడానికి ఇప్పటికే మనం వేసవి దుక్కులు చేసుకొని ఉండుంటాం. దానివల్ల కొంత పురుగు సంతతిని నియంత్రించుంటాం. అలాగే కలుపుని కూడా కొంతవరకు ఇలా తగ్గించుకోగలిగి ఉంటాం. నేలలో కలుపుకోవటానికి మనము ఘనజీవామృతము ద్రవజీవామృతాలని కూడా మనం సిద్ధం చేసుకొని నేల బలాన్ని పెంచుకోవడానికి నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు బాగా మనకి సహాయం చేయటానికి ప్రయత్నిస్తాం. అలాగే విత్తనం తెచ్చుకున్నాం. ఆ విత్తనాలు కూడా మనము ఈ పురుగు పుట్రను తట్టుకునేటువంటి రకాలు తెచ్చుకున్నట్లయితే కనుక సమస్య చాలా వరకు తక్కువ. వాటికి మరి తర్వాత నేలలోంచి సూక్ష్మజీవులు సోకకుండా మనము బీజామృతాన్ని పట్టిస్తాం. అంటే బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని విత్తనం వేసుకుంటాం. అలాగే నేలలో తేమ ఉండేలాగా ఎప్పటికప్పుడు సరైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. నేల వాలు ఎక్కువగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ నేల పై పొరంతా కొట్టుకుపోకుండా మనము నేల వాలుకు అడ్డంగా మనం నాట్లు వేసుకోవటం కానీ మనం వరసలు వేసుకోవటం కానీ చేస్తాం. నేల మీద మనకి కొత్తగా వచ్చేటువంటి కలుపును నియంత్రించడానికి విత్తనం వేయకముందే ఒక తడిచ్చి ఈ కలుపు విత్తనాలని పెరిగేలాగా చూసుకొని వాటిని మళ్ళీ భూమిలో కలిదింటే కనుక రాబోయేటువంటి కలుపుని బాగా నియంత్రించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కాఫీ పంటల్లో కానీ వాటి అంతర పంటలు మనము వేసుకోగలిగినట్లయితే మనకి ప్రయోజనాలు బాగా ఉంటాయి. మిరియాలు, అల్లం, పసుపు వీటన్నిటిని కూడా మనం మధ్యలో వేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఏంటంటే వానాకాలంలో ఎక్కువైనటువంటి నీరు బయటికి పోవటానికి అనువుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. నీరు ఎక్కడ నిలబడకుండా చూసుకోవాలి. ఇక ఇందాక అనుకున్నాం, నేల లోపల మనకు సహాయం చేసేటువంటి సూక్ష్మజీవుల్ని బాగా కాపాడుకోవాలి. దానికి వాడికి సరైన వాతావరణం అవసరం. దానికోసం మనకి నేలలో తడి ఉండేలాగా పైన మనం ఆచ్ఛాదన కనుక ఏదైనా వేసుకోగలిగితే ఎండిన ఆకులు కానీ కొమ్మలు కానీ పంట వ్యర్థాలు కానీ పైన పరుచుకోగలిగితే లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు బాగా ఉంటాయి. తర్వాత ఇవన్నీ కూడా భూమిలో కలిసిపోయి మనకు సేంద్రియ పదార్థంగా ఉపయోగపడదు. అంటే భూమిలో సజీవత బాగా నిలబడేటట్టు మనం చేసుకోవటం చాలా అవసరం. ఇక పురుగు పుట్ర వస్తాను ఉంటాయి కాస్త కోస్తో. మరి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మరి రసాయనాలు వాడుతున్నప్పటికీ కూడా మనం వాడం కాబట్టి మనం కొన్ని రకాలైనటువంటి కషాయాలను సిద్ధం చేసుకుని ఉంటాం. మనకి ఇప్పటికే మనకి ఈ శిక్షణ కార్యక్రమాల్లో వాటిలో వీటిలో నేర్పుతూ ఉంటారు. ఎక్కడైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో అక్కడ రైతులందరికీ కూడా కషాయాలు ఎలా తయారు చేసుకోవాలో కూడా వాళ్ళకి అన్నీ తెలుసు. అగ్నేస్త్రం అని, బ్రహ్మాస్త్రం అని ఇవన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అసలు పురుగులు వస్తున్నాయి, రాబోతున్నాయి, గుడ్లు పెట్టబోతున్నాయి అని తెలుసుకోవడానికి లింగాకర్షక బుట్టల్ని ఖచ్చితంగా మనం వాడుకోవాలి. ఇంకా వీలైతే ఎక్కువ సంఖ్యలో పెట్టుకున్నట్లయితే మగరక్కల పురుగులను ఎక్కువగా నివారించడానికి నియంత్రించడానికి అవకాశం వస్తుంది. అలాగే మనకి జీవ నియంత్రణ పద్ధతులు చాలా ఉన్నాయి. ట్రకోగ్రామ కార్డులు, గుడ్డు దశలో ఉన్నటువంటి పురుగును నియంత్రించడానికి ట్రకోగ్రామ కార్డులను ఉపయోగించి నియంత్రించవచ్చు. అలాగే గుడ్డు దశలోనే మనము ఈ వేప సంబంధించిన కషాయాలను కానీ వేప నూనెను కానీ వాడుకొని నియంత్రించడానికి అవకాశం ఉంది. అలాగే పురుగులు కాస్త పెద్ద అయ్యే కొద్దీ ఇంకా శనగపచ్చు పురుగు అని, పొగాకు లద్ది పురుగుని, ఈ మొండి పురుగులు నియంత్రించడానికి ఎన్పి వైరస్ ద్రావణం దొరుకుతూ ఉంటుంది. దాన్ని మనం తెచ్చుకొని మనం వాడుకోవచ్చు. అలాగే పురుగులను తినే నాశనం చేసేటువంటి బూజులు కూడా కొన్ని మనకి అందుబాటులో ఉన్నాయి. భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ పంటకు బాగా అందేలాగా చేసుకోవటానికి, అలాగే గాల్లో ఉన్నటువంటి నత్రజని స్థిరీకరించడానికి జీవన ఎరువులు ఖచ్చితంగా మన ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగపెట్టుకోవాలి. వీటితో పాటుగా రక్షక పంటలని, ఆకర్షక పంటలని, ఇలా మనము రసాయన వ్యవసాయం చేసే వాళ్ళతో పోల్చుకుంటే విభిన్నంగా ఆలోచిస్తూ స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని ఎలాంటి రసాయనాలు వాడకుండా ఉత్పత్తి చేయాలి కాబట్టి మనము విభిన్నంగా ఆలోచించుకుంటూ ఉన్న మార్గాలన్నింటినీ కూడా సద్వినియోగపరుచుకుంటూ మనం పంట పండిస్తాం. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పంటని మన ప్రకృతి వ్యవసాయంలో తీయవచ్చు.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం

ప్రాంతంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వాన కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా సంభవిస్తుంది. ఇంతకు మించి పెద్ద మార్పు ఏమీ ఉండదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం విన్నారు. పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:44:14. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి వీళ్ళు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆక్వా రంగంపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆక్వా మేత ధరల స్థిరీకరణ కోసం రైతులు, తయారీదారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కమిటీ నివేదిక అనంతరం ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం పొగాకు రైతులు, ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని పొగాకు సంస్థలు కొనుగోళ్లు చేపట్టాలని, అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి అనేకమైనటువంటి కారణాలు. దీనివల్ల ఫీడ్ కంపెనీలు ధరలు పెంచి నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఏకపక్షంగా ధరలు పెంచడానికి వీల్లేదు చెప్పి నిలుపుదల చేశాం. రొయ్యలు రైతు

0: రైతులకి ఒక శుభ పరిణామం. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు మేలు జరిగింది.
1: తెలంగాణలో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యా వాతావరణం కల్పన, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం నిర్వహించే రాష్ట్రస్థాయి ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మాదక ద్రవ్యరహిత పాఠశాలలు, కళాశాలలు పేరుతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించడం, నివారణ చర్యలను బలోపేతం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం విద్యార్థులకు విద్యార్థి కిట్లు ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. దాదాపు 15,000 మంది విద్యార్థులు పాల్గొననున్న ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, పక్కా గృహాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ ఇప్పటివరకు 450,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులతో పాటు అదనంగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలియజేస్తూ,
2: ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం చేసి ఇవ్వాలి అనే ఆదేశంతో పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 450,000 ఇళ్ళు ఇప్పటికి పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను
1: యోగాంధ్ర 2026 కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు 1,00,000 మందికి పైగా నమోదు చేసుకున్నారని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారని పరీక్షల విభాగం సంచాలకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మే 25 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ bsc.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిన్న దహనం చేశారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ, యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు రవాణాను సమర్థవంతంగా అరికడుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: దొరికే గాంజాని, ట్రాన్స్పోర్టేషన్ లో దొరికిన గాంజాని కూడా రిస్ట్రక్షన్ చేయాలి. అంటే ఎవ్రీ టైం చేసే రిస్ట్రక్షన్స్ ఇది. లాస్ట్ 1.5 ఇయర్ లో 5 టైమ్స్ రిస్ట్రక్షన్స్. ఎందుకంటే నాకు తెలియాలి, ఇక్కడ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియాలి. ఒకటి, పోలీస్ పడుతున్న కష్టం ఎలా డిస్ట్రాయ్ చేస్తున్నాం అన్నది విధానం. అట్ ద సేమ్ టైం రాష్ట్ర భవిష్యత్తుని యువకులు ఈ గాంజా బాధలు పడకుండా ఎలా రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ మీద కూడా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు చెప్పింది.
1: మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు, ముషాయిరాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మైనార్టీ యువతకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, పథకం అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డిఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు నిన్న గవర్నర్ను కలిశారు. విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి డిఎస్సీ ప్రక్రియలో అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, డిఎస్సి ప్రక్రియపై పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అలాగే

0: ఐసీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నియామక ప్రక్రియలో ఉన్నట్లు భావిస్తున్న లోపాలపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరామని తెలిపారు. ప్రముఖ ధ్వని అనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ వర్ధంతి ఈరోజు. ఎంతోమంది ప్రముఖుల రాజకీయ నాయకుల గళాలను అతి సునాయాసంగా అనుకరించిన ఆయన తెలంగాణలోని వరంగల్లో 1932 డిసెంబర్ 28 జన్మించారు. ధ్వని అనుకరణ మిమిక్రీలకు గాను కళాప్రపూర్ణతో సహా పలు పురస్కారాలను పద్మశ్రీ పురస్కారాన్ని నేరేళ్ల వేణుమాధవ్ అందుకున్నారు. 2018 జూన్ 19వ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు. కాగా నేరేళ్ల గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 28 ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రధానమంత్రి సూర్యఘర్ పీఎం కుసుమ్ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పునరుద్ధరణ ఆర్డీఎస్ఎస్ పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దుగ్గమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్తు సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 133,000 రైతు కుటుంబాలకు 252,94,00,000 రూపాయల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలకంగా మారనుందని, పోర్టు ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగన్పూడి అనంత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. భారత ఫ్రాన్సయోః ఆర్థిక ఔద్యోగిక సహకారం ప్రగాఢం కర్తుం ప్రయత్నస్య భాగరూపేణ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా పారిస్ నగరే ప్రముఖైః ఫ్రాన్స్ దేశీయైః వాణిజ్య నేతృభిః సహ అనేకాని ఉచ్చస్తరీయ మేళనాని విహితాని. ప్రధానమంత్రి పారిస్ నగరే మిస్ట్రల్ ఏఐ సంస్థాయాః సహ సంస్థాపకేన ముఖ్య కార్యకారి అధికారిణ్యా సహ ఆర్థర్ మెంచ్ ఇత్యనేన సహ అపి మిలితవాన్. సామాజిక ప్రసార మాధ్యమే ప్రధానమంత్రిణా భారతస్య వర్ధమాన్ ఏఐ ఇది పారిస్థితిక వ్యవస్థాయాః అవసరాణాం విషయ అపి అవధానం ప్రదత్తం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవదిల్ల్యాం ప్రధానమంత్రి వికసిత భారత రోజ్గార్ యోజన ఇత్యస్యాంతర్గతం 2400 కోటి రూప్యకాణాం ప్రోత్సాహకాణాం వితరణం కరిష్యతి. నవదిల్ల్యాం యోజనాయాః విషయే ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ శ్రమ రోజ్గార్ మంత్రీ డాక్టర్ మనసుఖ్ మాండవీయాః అవోచత్ యత్ గతవర్షస్య అగస్త్ మాసాత్ ఆరభ్య 63,00,000+ కర్మచారిణః PMVVRY ఇత్యస్యాంతర్గతం ఔపచారిక కార్యక్షేత్రే ఆనీతాః సంతి. యేషు ప్రాయః 30% మహిళాః సంతి. సః ఇతోపి అవోచత్ యత్ అస్యాః యోజనాయాః అంతర్గతం ప్రోత్సాహితాః 80%+

0: अनेकाः संस्थाः पञ्चविंशतितः न्यूनाः लघुद्यमाः सन्ति इति। फ्रांस देशस्य राष्ट्रपतिः इमानुएल मैक्रोन ह्यः प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः कृते हिंदी भाषायाम् एकं भावपूर्णं सौप्रस्थानिक चलच्चित्रं प्रसारितवान्, यत्र सः प्रधानमन्त्रिणं प्रियं मित्रम् इति संबोधयन् अवदत् फ्रांसः भवन्तं स्निह्यति। मैक्रोनः हिन्द्याम् अवोचत् यत् प्रिय मित्र नरेन्द्र, मुझे बहुत खुशी है आपका नाइस एवियन और पेरिस दौरे के लिए स्वागत करते। फ्रांस भारत की दोस्ती अमर रहे। फ्रांस राष्ट्रपति प्रधानमन्त्रिणः मोदिनः एतं प्रवासं अतीव फलदायकम् इति उद्घोषयत्। प्रवासार्थं च कार्तज्ञभावं ज्ञापितवान्। आगामी फरवरी मासे पुनः मेलनस्य आकांक्षां प्रकटयन् सः अवोचत् यत् प्रवासाय अस्माकं मैत्रीभावाय च धन्यवादः। वयं शीघ्रमेव फरवरी मासे पुनः मेलनाय प्रतीक्षामहे। जय हिंद। केन्द्रीय कृषि एवं कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहान आभासीय माध्यमेन चतुर्णां राज्यानां कृते MSP इति न्यूनतम समर्थन मूल्येन बृहत् परिमाणे तिलहन क्रयणस्य स्वीकृतिम् अयच्छत्। कृषि मंत्रालयानुगुणम् एषः क्रयण संकल्पः तमिलनाडु, गुजरात, उत्तर प्रदेश, हरियाणा इत्येतेषु राज्येषु मूल्य समर्थन योजनान्तर्गतं प्रचलति। अस्मिन् ग्रीष्मकालीन ऋतौ उत्तरप्रदेशः सर्वबृहत् लाभार्थी राज्यत्वेन उदितः, यस्य कृते 98,2,84,000 मेट्रिक टन मितं मुद्गम, 97,7,90,000 मेट्रिक टन मितं माश, अथ च 18,7,41,000 मेट्रिक टन मितं कलाय क्रयणस्य अनुमतिः दत्ता। नवीन एवं नवीकरणीय ऊर्जा मंत्रालयस्य सचिवः संतोष कुमार सारंगी न्यगादीत् यत् दृढ़ नीतिगत संरचनया अभिनव सर्वकारीय प्रयासैः भारतम् अद्य जगति नवीकरणीय ऊर्जा क्षेत्रे प्रमुख देशत्वेन समुदेति। नवदिल्ल्याम् आयोजिते हरित एवं सतत विकास संधिः इत्याख्ये दशमे संवाद सत्रे नवीकरणीय ऊर्जा, ऊर्जा सुरक्षा इति विषये भाषमाणः श्री सारंगी गतदशके भारतस्य अभूतपूर्व प्रगतेः उल्लेखं कृतवान्। तेन प्रतिपादितं यत् एषः विकासः मुख्यतया नवीकरणीय क्रयण अनिवार्यता, प्रतिस्पर्धात्मक निविदा दिशानिर्देशाः सहैव स्वचालित मार्गेण 100% वैदेशिक प्रत्यक्ष निवेशं करोति इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ముందుగా ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట తొలి అంశం. బ్లేజ్ పాస్కల్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. 2వ అంశం భాషావేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. సుప్రసిద్ధ నాటక చలనచిత్ర సంభాషణ రచయిత దర్శకులు జంధ్యాల గారి వర్ధంతి సందర్భంగా ఆభోగట్టాలు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం ఈ శీర్షికను, పిగ్మెంటేషన్ రావడానికి కారణాలు, సన్స్క్రీన్ లోషన్ నుంచి కెమికల్ పిల్స్ వరకు వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశం గురించి డెర్మటాలజిస్ట్ డాక్టర్ కే జయలక్ష్మి గారితో శ్రీమతి గుడివాడ నందినీదేవి గారు జరిపిన పరిచయ కార్యక్రమం. ఆ తరువాత బాపూజీ స్మృతిచిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ మార్గం. అనంతరం పుష్పాంజలి, సమాచారవాణి, వార్తా వ్యాఖ్య 8:30, 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామసుందరం వీణ వాదనం వింటారు.

0: ఎంఎల్ఎన్ రాజుగారు మృదంగం, అలుగోలు సత్యనారాయణ గారు ఘటం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్. తెలుగు సినిమా పాటలు 8:59 డయల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2 2 7 2 7 2 4 4, 2 7 2 7 2 8 8, రెండింటికి కోడ్ 1 0 8 9 1. 9:30 పాటల పల్లకి ప్రత్యేక కార్యక్రమం 10:00. సికిల్ సెల్ వ్యాధిపై ముఖాముఖి డాక్టర్ ప్రియాంక, యోగా ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు. అతిథి పరిచయకర్త ఎన్ మణిగారు. పాటల పల్లకి 10:25 కొనసాగింపు. మధురిమ 11:00. మధుమంజరి 12:10. హిందీ చలనచిత్ర గీతాలు ఈ మధ్యాహ్నం 12:40. మహిళావాణి 1:33. మౌనమేల నోయి శ్రీమతి టి స్వాతి, శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ. 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమం. శ్రీ అయ్యగారి శ్యామసుందరం వీణావాదనం, ఎంఎల్ఎన్ రాజుగారు మార్దంగికులు, అలుగోరు సత్యనారాయణ గారు ఘటం. 2 ప్రసారం సాయంత్రం 5:00 చలనచిత్ర గీతాలతో మొదలు. 5:10 వికసిత్ భారత్ రోజ్గార్ యోజన విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో మాన్య మహోదయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి సమక్షాన ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేస్తున్న రోజ్గార్ మేళా 2026 అంశం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. సాయం సమీరం 6:30. ఇందులో మండపాక రవిగారి మృదంగాల విన్యాసం. పల్లెసీమల్లో 7:15 కూరగాయలు పళ్ళ తోటల సాగులో జీవ నియంత్రణ పద్ధతుల గురించి డాక్టర్ పి సునీత గారు పెద్దాపురం ఉద్యాన పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త వారు అందించే సమాచారం. రాత్రి 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో భాగంగా శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు, శ్రీమతి నేతి సరళగారుల గాత్రయుగళం, మావుడూరు సత్యనారాయణ శర్మ గారు వైలన్, మార్దంగికులు ధన్వాడ ధర్మారావు గారు. ఆ తరువాత ఆపాత మధురాలు. ఇవి ఈనాటి ప్రసార ముఖ్యాంశాలు. ఇప్పుడు తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని మోదీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులు 18,880 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు సంబంధించిన ఒక అవగాహన పత్రంపైన నిన్న సంతకాలు జరిగాయి. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రపంచానికి భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న రాత్రి ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించి మోదీ, ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగానే ఉండేవని, కానీ ఈనాడు వాణిజ్యంతో పాటు విశ్వాసం కూడా అంతే ముఖ్యమైందని చెప్పారు.
2: हर देश रिलायबल सप्लाई चेन चाहता है, हर देश स्टेबल पार्टनरशिप चाहता है, हर देश ऐसे साथियों की तलाश में है जिन पर लंबे समय तक भरोसा किया जा सके, और ऐसे समय में भारत विश्व में एक ट्रस्टेड पार्टनर के रूप में उभर रहा है.
1: ప్రతి దేశం ఒక విశ్వసనీయమైన సప్లై చైన్ను, స్థిరమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, దీర్ఘకాలం పాటు విశ్వసించదగిన అటువంటి భాగస్వాముల కోసం ప్రతి దేశం అన్వేషిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే తరాలకు వృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలను అందించే వివిధ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోందని కూడా మోదీ చెప్పారు.

భారత అభివృద్ధి ప్రస్థానంలో ఇది ఒక నిర్ణయాత్మకమైన కాలమని, ఇక్కడ ఆకాంక్షలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయని ఆయన అన్నారు. ఈవియన్లో జరిగిన G7 సమావేశంలో విశ్వాసం ఆధారిత భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తాను ప్రత్యేకంగా ప్రస్తావించానని కూడా మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్ అందరినీ కలుపుకొని పోయినప్పుడే ప్రభావంగా ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని G7 సదస్సుకు భారతదేశం అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ వృద్ధిని అందరూ పంచుకున్నప్పుడే అది స్థిరంగా ఉంటుందని, అలాగే సాంకేతికత పట్ల విశ్వాసం కలిగినప్పుడే అది మానవాళికి నిజమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అన్నారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి అస్థిరలతో కూడిన కాలాన్ని ఎదుర్కొంటుందని మోదీ అన్నారు. ఈ సవాళ్లతో కూడిన సమయాల్లో ఫ్రాన్స్ భారతదేశాల మధ్య భాగస్వామ్యం స్థిరత్వానికి సహకారానికి ఒక బలమైన స్తంభంగా మారిందని మోదీ అభివర్ణించారు. రెండు దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకున్నాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది రెండు దేశాలు కలిసి తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు కూడా మోదీ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రపంచంలో నీరు ఆహార భద్రతను నిర్ధారించేందుకు దోహదపడుతుంది. తన ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను ఫ్రాన్స్ చేరుకున్నానని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించిందని ఆయన తెలియజేశారు. అంతకుముందు మోదీకి బాన్షోర్ మోదీ, నమస్తే మోదీ అనే సందేశంతో భారత్ మాతకి జై నినాదాలతో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్లోని భారతీయ సమాజం భారీ సంఖ్యలో తరలివచ్చి నినాదాలతో మోదీకి స్వాగతం పలికింది. మరోపక్క ప్రధానమంత్రి ప్యారిస్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో ఆయన జరిపిన పర్యటనలో 3వ విడత ముగింపుకు తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తన ఫ్రాన్స్ పర్యటన ముగిసిన సందర్భంగా మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ రాబోయే రోజుల్లో భారత ఫ్రాన్స్ మైత్రి మరింత బలోపేతమవుతుందన్నారు. చర్చలు ఫలితాల పరంగా తన ఫ్రాన్స్ పర్యటన ఎంతో సమగ్రంగా సాగిందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఆయన కోసం ప్రత్యేకంగా హిందీలో ఒక వీడ్కోల్ వీడియో సందేశాన్ని రికార్డ్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో అంతర్జాతీయ సికిల్ సెల్ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఒడిశాలోని రాయ్రంగ్పూర్కు పయనమవుతారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులను అక్కడ ప్రారంభిస్తారు. వాటిలో భువనేశ్వర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, గనుల తవ్వకాల వల్ల ప్రభావితమైన గ్రామాలకు ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా పథకం, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మాతృశక్తి భవన్, ఒక ప్రత్యేక సర్క్యూట్ హౌస్ కూడా ఉన్నాయి. రాష్ట్రపతి తన పర్యటన తదుపరి దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ గ్రామాన్ని సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో పంపిణీ చేస్తారు. కార్మిక ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవి ఈ విషయం తెలియజేస్తూ, గత 7 ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకొచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని చెప్పారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80%కి పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని డాక్టర్ మాండవ్య చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,46,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత నిధుల ద్వారా 2,18,00,000 మంది మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,40,000 కోట్ల రూపాయలు చేరుకుంటాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకొనున్నారు.

0: ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లస్ జెమ్ కామన్ సర్వీస్ సెంటర్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మధ్య నిన్న న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లు అవకాశాల పరిధిని విస్తరించడం ముఖ్య ఉద్దేశంగా ఈ భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2022 ఏర్పడిన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెడుతూ జెమ్ సిఎస్సి తాజా అవగాహన ఒప్పందం సహకారంలో ఒక గణనీయమైన విస్తరణను సూచిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరింత సమగ్రంగా ఫలితాలు ఆధారంగా రూపొందించిన విధానాన్ని ఈ ఒప్పందం కింద అనుసరిస్తారని, విక్రేతలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి కేటలాగ్ జాబితా రూపకల్పన వరకు పూర్తిగా మద్దతు అందిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 రాష్ట్రాల నుంచి పప్పు ధాన్యాలు నూనె గింజల కొనుగోళ్లకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ కొనుగోలు చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 వేసవి కాలానికి సంబంధించిన అనుమతుల్లో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద లబ్ధిదారుగా నిలవగా, గుజరాత్లో 2026 వేసవి కాలానికి గాను 18,250 మెట్రిక్ టన్నుల పెసర పప్పుల కొనుగోలుకు ఆమోదం లభించింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఈవేళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లో పిడుగులతో కొన్న వడగళ్ల వానలు పడతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, కరైకల్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఉరుములతో కూడిన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్లో నిన్న రాత్రి అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో చెకియా 1-1 డ్రా మ్యాచ్ చేసుకుంది. దీనివల్ల నాకౌట్ చేరుకునేందుకు 2 జట్లకి ఇంకా అవకాశాలు సజీవంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులను రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు ఒక అవగాహన పత్రంపై నిన్న సంతకాలు చేశారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఉదయ సమీరాలు గారి కార్యక్రమానికి స్వరాహ్వానం.

నేటి మాటలో తొలి అంశం బ్లైసీ పాస్కల్ వారి జయంతి సందర్భంగా జీవిత విశేషాలు. పాస్కల్ అనగానే ఆయన జీవితంలో ఏవి కూడికలు, ఏం తీసివేతలు, ఏం గుణింతాలు అని మనకి గుర్తు రావాలి. ఇది ఎంత ఏదో గణితానికి సంబంధించింది కదా అంటే మరి లెక్కల గురించే మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఆయన ఓ లెక్కలో మనిషి. ఆయన జీవితం అంతా ఫ్రాన్స్లో గడిచింది. ఆయన తండ్రి అకౌంటెంటు, పగలు రాత్రి లెక్కలు చేసేవాడు. తండ్రి పడుతున్న కష్టం చూసి పాస్కల్ ఇంత కష్టపడుతున్నాడు లెక్కలు చేయడానికి. అంటే తండ్రికి లెక్కలు రాక కాదు, కష్టపడ్డాం. ఆ గణన చేయడానికి శ్రమ. మనం ఏం చేయాలి, చాలా సులువుగా ఉండేది ఏదైనా ఒకటి కనిపెడితే అని క్యాలిక్యులేటింగ్ మిషన్ కనిపెట్టాడు. అందులో కూడికలు, తీసివేతలు, గుణింతాలు, భాగహారాలు ఇవన్నీ కూడా ఆ యంత్రం చేసి పెట్టేది. అది పాస్కల్ తండ్రికి చాలా ఉపయోగపడేది. ఈ యంత్రం తయారు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు, ఎందుకంటే దీనికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అయితే 1892 విలియం బర్గ్ అనే అమెరికన్ ఈ పాస్కల్ నమూనా ఆధారంగా చేసుకొని ఒక క్యాలిక్యులేటింగ్ మిషన్ని రూపొందించాడు. ఈయన బాల్యం అంతా ఎలా గడిచింది, 7 ఏళ్ళప్పటి నుండే జామెట్రీ పట్ల విపరీతమైన ఆసక్తి పాస్కల్కి. ఈ తమాషా ఏంటంటే 12 ఏళ్ల వయసులో ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 2 లంబకోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది. ఈ సిద్ధాంతం ఎవరో చెప్తే వినలేదు, ఆయన కనిపెట్టాడు. దీంతో ఆయన తండ్రి పాస్కల్ని గణితం చదవడానికి బాగుంది అబ్బాయిని వచ్చి చదువు అన్నట్టు. సరే, యూనివర్సల్ థియరమ్ ఆఫ్ జామెట్రీ ఇది పాస్కల్ రూపొందించిందే. 17 ఏళ్ళు వచ్చాయి. 17 ఏళ్ళు వచ్చేటప్పటికి కాలాన్ని ఎలా హాయిగా గడుపుదామా అనే ఒక సామాన్యమైన ఊహలు ఉద్దేశాలు కాకుండా అవిగానే ఉంటాయి. ఆయన ఎందుకు అసామాన్యుడు అవుతాడు? డెస్కార్టెస్ ఆయనలో ఒక గొప్ప మేధావిని చూసి ఆయన ఒక గణిత శాస్త్రజ్ఞుడు ప్రశంసించాడు. ఆయన ఎంత సమర్థుడో బ్లైసీ పాస్కల్ కూడా అంతే. ఈయన చేసిన ఆవిష్కరణలు ఏంటంటే పాస్కల్ సూత్రం. ఇది తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ద్రవ పదార్థంలో ఏదైనా ఒక బిందువు దగ్గర పీడనాన్ని ఉపయోగించారనుకోండి, ఆ పీడన ప్రభావం ఆ ద్రవ పదార్థం అన్ని పైపులకి సమానంగా విస్తరిస్తుంది. ఇది సూత్రం. దీన్ని ఆధారం చేసుకొని సిరంజలు, హైడ్రాలిక్ ప్రెస్ను, హైడ్రాలిక్ బ్రేక్ని రూపొందించాడు ఆయన. పాస్కల్ ఒక త్రిభుజాన్ని నిర్మించాడు, దాన్నే పాస్కల్ త్రిభుజం అంటారు. ఈ త్రిభుజం సహాయంతో ప్రాబబిలిటీ సమస్యల్ని సునాయాసంగా చేయవచ్చని ఆయన నిరూపించాడు. ఆయన ఎంత శాస్త్రవేత్తో అంత తత్వవేత్త, రచయిత కూడా. మతమరమైన పుస్తకాలను ఎన్నింటినో రాశాడు ఆయన. ఇదేమిటి జామెట్రీ, మ్యాథమెటిక్స్ అంటే గణితము ఇలాంటివన్నీ అభ్యసించడం ఏమిటి, తత్వవేత్తగా మారడం ఏమిటి అంటే ప్రపంచంలోని ఏ కళకైనా శాస్త్రానికైనా లెక్కలే ప్రధానం కాబట్టి. లెక్కలంటే కాగితం మీద కూడికలు తీసివేతలే కాదు. ఒక పాట నేర్చుకుంటే, ఒక లయ వేస్తున్నావు అంటే మరి తాళానికి లెక్కలు ఉండవు ఏమిటి? కాబట్టి ఏదైనా లెక్కలో ఉండాలి. కాబట్టి లెక్కల్లో దిట్ట అయితే వాడు చుక్కల్లో చంద్రుడిలాగా కళలో కానీ ఏ రంగంలోనైనా ప్రకాశిస్తారు, ముందు ప్రవేశిస్తారు. ఇంటగ్రల్ క్యాలిక్యులస్ ఈ అంశం మీద కూడా ఆయన గొప్ప పరిశోధన చేశారు. ఏదైనా పాస్కల్ త్రిభుజం అన్నది బాగా పేరు పొందింది. 1659 ఆయనకి ఒక తీవ్రమైన వ్యాధి వచ్చింది. 1662 ఆయన కన్నుమూసిన ఆయన వెలువరించిన శాస్త్రీయ వాస్తవాలను మాత్రం ఆ త్రిభుజం ఉందే, పాస్కల్ త్రిభుజం. పాస్కల్ లేకపోయినా త్రిభుజాన్ని గణిత శాస్త్రవేత్తలందరూ తమ భుజాల మీద పల్లకి ఊరేగింపులాగా తీసుకెళ్తూ ఎన్నెన్నో దాని మీద కొత్త కొత్త సూత్రాలని కనిపెడుతూనే ఉన్నారు. ఇది పాస్కల్ జయంతి సందర్భంగా విశేషాలు. తరువాత ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి జయంతి. భద్రిరాజు కృష్ణమూర్తి గారు అనగానే భాషాశాస్త్ర కోవిదుల్లో ఒకరు. ఇది ఆ రంగంలో అధ్యయనంలో ఉన్నవాళ్ళకి వేరే చెప్పక్కర్లేదు. భాషాశాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేసి అధ్యాపనం అంటే నేర్చుకొని బోధించడం అలాంటి పండితులు భద్రిరాజు కృష్ణమూర్తి గారు. ద్రావిడ భాషాశాస్త్ర విజ్ఞానం అన్న ఊసెత్తితే భద్రిరాజు కృష్ణమూర్తి గారే భద్ర సూచిక. గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతుల్లో ఈ ద్రావిడ భాషా పరిశోధన జరిపి దాని మీద అనేకానేకమైన పోగొట్టాలు ప్రపంచానికి ఆయన చెప్పారు. ఆయన 1928 ఇదే నెల ఇదే తేదీని పుట్టారు, ఒంగోలులో. అయితే పుట్టింది ఒంగోలేమో, ఆయన ఎప్పుడు ఆన్ గోల్ అది చేరడానికే కృషి చేశారు భాషా విషయకంగా. లేకపోతే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో 1955 మరీ బి ఎమెనో

భాషాశాస్త్రంలో ఆయన పరిశోధన చేసి స్నాతకోత్తర పట్టభద్రత పరిశోధక పట్టభద్రత పొందారు. 1928 జూన్న ఆయన పుట్టిన జిల్లా ప్రకాశంలాగే ఆయన ప్రకాశం కూడా దినదిన కాదు క్షణక్షణ ప్రవర్ధమానమైంది. 1986 నుంచి 1993 వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆయన. అమెరికాలోని చాలా విశ్వవిద్యాలయాలు, ఆస్ట్రేలియా, జపాన్, అక్కడ కూడా ఆయన ఆహుత ఆచార్యులుగా పనిచేశారు. రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, కజకిస్తాన్ దేశాలు పర్యటించారు. చాలా చాలా చాలా చాలా రచనలు చేశారు. ద్రావిడియన్ లాంగ్వేజ్, ద్రావిడ భాషకు సంబంధించి రాసిన గ్రంథం ఇప్పటికీ ప్రామాణికం. కంపారిటివ్ ద్రావిడియన్ లింగ్విస్టిక్స్ అన్నది తలమానికం. కరెంట్ పర్ఫెక్టివ్స్ అన్నది

అక్కడ కూడా ఆయన ఆహుత ఆచార్యులుగా పనిచేశారు. రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, కజకిస్తాన్ దేశాల్లో పర్యటించారు. చాలా చాలా చాలా చాలా రచనలు చేశారు. ద్రావిడియన్ లాంగ్వేజ్, ద్రావిడ భాషకు సంబంధించి రాసిన గ్రంథం ఇప్పటికీ ప్రామాణికం. కంపారిటివ్ ద్రావిడియన్ లింగ్విస్టిక్స్ అన్నది తలమానికం. కరెంట్ పర్ఫెక్టివ్స్ అన్నది అక్షర జయ పతాక. 1955 నుండి 1998 వరకు ప్రచురించిన వ్యాసాలు ఎన్నో. కృష్ణమూర్తి గారి స్పర్శ లేని భాషాశాస్త్రం లేదు, గ్రంథం రాదు. ఆంగ్లంలో తెలుగులో రాసిన 90 వ్యాసాలు అంతర్జాతీయ పత్రికల్లో అచ్చయ్యాయి. 1962 మాండలిక వృత్తి పద కోసం అదొక్కటి చాలు. తిక్కన పదప్రయోగ కోసం ఇంతకన్నా ఇంకా వేరైనా కావాలా? భాషాశాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి అంతటి భద్రరాజు కృష్ణమూర్తి గారు ఎనలేని సేవలు అందించి ఎన్నెన్నో పురస్కారాలను సాధించారు. ఆయన శిష్యవర్గం కూడా సామాన్యమైంది కాదు. 2012 ఆగస్టు 11 84వ ఏట ఈ భాషాశాస్త్రవేత్త ఆదిశేషుడు విశ్రమించినట్టుగా శాశ్వతంగా విశ్రమించారు. భాషాపర శేషభోగి అని ఆదిశేషుడికి పేరు. ఆ శాస్త్రంలో ఏ పుట తిప్పినా భద్రరాజు కృష్ణమూర్తి గారి ప్రజ్ఞ ఆ పుటలో ఉంటుంది. ఆ పుట అసాధ్యం అనిపిస్తుంది. తర్వాతి అంశం,

క్షమించండి, రావడం ఆలస్యమైందని చూస్తున్నారా అనే సుత్తివేలు మాటతోటి అహనా పెళ్ళింటలో పీనాసి సంఘం జిందాబాద్ అనే పీనాసి సీను నారిలో కూడా పిసినారి అని పెట్టి ఇంత హాస్యాన్ని ఇంత హాసాన్ని పండించిన మహానుభావుడు ప్రసక్తి రావడం ఆలస్యమైనా అది అమృతమే కానీ విషం కాదు. అంతేకాదు విషాన్ని కూడా అమృతప్రాయంగా పనిచేసినటువంటి అదే పన్ చేసినటువంటి మహానుభావుడు నాటకకర్త సంభాషణ రచయిత దర్శకుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఎవరండి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు? అబ్బా తెలియదండి శివ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అయ్యో ఎవరండి ఈయన? జంధ్యాల. మరి అలా చెప్పరేం జంధ్యాల గారా అంటే ఓ ముద్దమందారం నాలుగు స్తంభాలట ఏమిటి? ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఓ సుత్తి వీరభద్రరావు, సుత్తి వేలు, కోట శ్రీనివాసరావు ఇటువంటి మహానటులందరినీ పరిచయం చేసి ఆయననే తెర మీద మనసులో బాధలన్నీ కూడా పక్కన పెట్టించేసి బాగుందండి ఇప్పటికి మనకి వెలిగిందనమాట. ఆయనే చెప్పాడు నవ్వడం భోగం, నవ్వించడం యోగం, నవ్వకపోవడం ఎందుకులేండి. కానీ

0: చెప్పాలిగా రోగం. ఈ మాట చెప్పిన జంధ్యాల గారి వర్ధంతి ఈరోజు. తెలుగు చిత్రసీమలో 1976 నుండి 2000 వరకు నవ్వుల రారాజు, నవ్వుల రాజు జంధ్యాల వెంకట దుర్గ శివసుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన ఎవరో అడిగారు, మీ అసలు పేరు ఏంటండి అని. రామానాయుడు గారి సినిమా తీస్తున్నప్పుడు జంధ్యాల రామానాయుడు. మరి దాసనారాయణరావు గారిదైతే జంధ్యాల నారాయణరావు గారు. ఇలాగా నాకంటూ ఒక పేరు లేదు. ఎవరికి ఏ చిత్ర నిర్మాణం నేను చేసి పెడితే ఆ అవకాశం నాకు ఇచ్చారో వాళ్ళ పేరే నా పేరు అని మెచ్చు తునకల్లాటి హాస్య గుళికలు అందించారు. ఆ నవ్వు గురించి ఆయన చేసినవి కూడాను. ఆ నవ్వేమిటమ్మాయి, ఆడపిల్ల కాలు గడప దాటకూడదు, నువ్వు పెదవి దాటకూడదు తెలుసా, కారణం లేని నవ్వు తోరణం లేని పందిరి పూరము లేని పూరి పనికిరాదన్నాడు శాసనగారుడు అన్నారు. అలాగే ప్రాసలకు పెట్టింది పేరు. ఒకే అక్షరంతో నాని నాని నీ నూనె, నీ నూనె, నా నూనె, నూనె నీకై నేను, నీ నూనె నా నూనెనని, నా నూనె నేను అని ఒకే అక్షరంతో ఆయన చేసిన జిమ్మిక్కులు. పైగా ఇందులో 56 నాలు ఉన్నాయి, లెక్క చూసుకో నీ మొహం ఉండాయి అని సుత్తి వీరభద్రరావు గారికి అనువైన మాండలికాన్ని పెట్టి జనం చేత విషాదానికి కమండలీకరణం జరిపించినటువంటి మహానుభావులు జంధ్యాలు. ఇంకా ఆయన రాసిన మాటల్లో మొక్కుబడికి బుక్కులన్నీ చదివినా కుక్క గొడుగు మొక్కలా, చెదలు కొట్టేసిన చెట్టు ముక్కలా, కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా, బిక్కుముఖం వేసుకొని ఒక్క నొట్టు కుక్కుతూ బుక్కుతూ డెక్కుతూ చుక్కలెక్కడుతూ ఇక్కడే ఈ ఒక్కలో గొక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్కా వేసుకొని డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుంటూ నక్క వెనుక చెక్కిరాడు తింటూ అరటి తొక్కరా ముంగిట్లో తుక్కుల చిక్కు చుట్టూ వేసుకొని ముక్కుపొడి పీలుస్తూ కోపం కక్కుతూ పెళ్ళాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ లెక్కల దిగిన అక్కుపక్షిలా ఉన్ను టక్కార టిక్కి. టక్కార టిక్కి అంటే ఏంటన్నా, ఏమో బాగుందని వాడాను నీ మొహం అండా అని సుత్తి వీరభద్రరావు గారు. శ్రీవారికి ప్రేమలేఖలో నాన్న ఇదేనా రావడం, లేదురా లేదు పిచ్చి పీనుగులా నిన్న రాత్రే వచ్చి ఈ డాబా కింద మెట్ల కింద పడుకొని ఇప్పుడు వస్తున్నాడు అంటాడు సుత్తి వీరభద్ర. ఇలాగా అద్భుతమైనటువంటి ఆయన మాటలు, ముఖ్యంగా వేటగాడలో కూజాలాంటి రోజాని పెళ్లి చేసుకోమంటే కాజా తిన్నట్టు మొహం పెడతావేమిట్రా బేజారైపోయిన విధవా అని రావు గోపాలరావు గారు సత్యనారాయణని ముద్దు ముద్దుగా ప్రాసలతోటి తిట్టడం, చాలా సీరియస్గా కూడా సంభాషణలు రాశారు. ఇదిగో చూడు, నేను మీ చెల్లాయి అన్నవరం పెడుతున్నాం, మీ అమ్మాయిని పంపించు. గుర్తుందా ఎక్కడికి వెడుతున్నాము?
1: ఏ ఊర్రా మాధవ
0: ఇలాంటివి. వద్దురా వద్దు, అమ్మాయికి పెళ్లి చెయ్యాలని కానీ దానికి ఒక సంబంధం చూడాలని కాదు. ఎంతసేపు నువ్వు నీ సంగీతం ఎందుకు వచ్చిన కంచిగరుడు సేవరా అని అల్లు రామలింగయ్య గారికి అంత గొప్ప సినిమా శంకరాభరణానికి కేవలం 10 కాగితాల స్క్రిప్ట్ రాసి రంగస్థలం మీదకి రాకముందు రేడియో నాటకాలు అద్భుతంగా రాసి చేసి ఆయన భాషలో చెప్పాలంటే కూసి వేసి దాంతోపాటు వేదిక మీద ఎన్నో అవార్డులు పొందారు. 1951 జనవరి 14 పుట్టిన జంధ్యాల శివసుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనే జంధ్యాల గారు సినిమా ప్రస్థానం దేవుడు చేసిన బొమ్మల చిత్రంతో మాటల రచయితగా వచ్చి ఆ తర్వాత అవే చెణుకులు వేదిక మించి తెర మీదకి తీసుకెళ్ళి ఎన్నెన్నో అవార్డ్స్ పొంది జంధ్యాల అంటే జయమ్ము నిశ్చయమురా, వివాహ భోజనంబు ఇలాంటి సినిమాలు, శ్రీవారికి ప్రేమలేఖ లాంటి మళ్ళీ మరో మాయాబజార్లో శాశ్వతంగా నిలిచే చిత్రాలు ఎన్నో తీసి ఎన్నెన్నో కొత్త కొత్త సన్నివేశాలని కల్పించి భాషలో గౌరవప్రదమైన తిట్లు జొప్పించి సెన్సార్ కత్తెరపడని చిత్రాలు నిర్మించి, ఇంకా చెప్పాలంటే సెన్సారు పక్షం కాకుండా సంసార పక్షంగా సినిమాలు తీసిన జంధ్యాల గారు 2001 జూన్19 దివంగతులయ్యారు. శత సహస్రాబ్దాల కీర్తి గడించిన జంధ్యాల గారి ఆయు ప్రమాణం కేవలం 1/4 శతాబ్ది, కానీ ఆయన మధించింది హాస్య క్షీరాబ్ధి.

0: పిల్స్ వరకు వాడుకలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంశం గురించి డెర్మటాలజిస్ట్ డాక్టర్ కె జయలక్ష్మి గారితో శ్రీమతి గుడివాడ నందినీదేవి గారు జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు.
1: ముఖ్యంగా అందరినీ బాధించేది, బాధ పెట్టేది పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్ రావడానికి శరీరంలో అవయవ లోపమా, వీటి కోసం రక్త పరీక్షలు ఏమైనా చేయించుకోవాలా, అలాగే రకరకాల క్రీమ్స్ వాడడం, కెమికల్ పీల్స్ చేయించుకోవడంలోనూ సందేహాలు అనుమానాలను నివృత్తి చేయడానికి మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ కె జయలక్ష్మి గారు. వీరిని అడిగి ఎన్నో విషయాలను తెలుసుకుందాం. డాక్టర్ జయలక్ష్మి గారు నమస్తే అండి.
2: నమస్తే అండి.
1: డాక్టర్, మనం దీనికి ముందు చర్మం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు అసలు ఎండ వల్లనే చాలా సమస్యలు వస్తాయని అందరూ అనుకుంటా ఉంటారు. శరీరంలో ఏవైనా అవయవాల లోపం వలన కూడా చర్మ సమస్యలు రావచ్చా అని తెలుసుకోవడానికి ముందు, ఏ సమయంలో వచ్చే ఎండలో ఉంటే సమస్యలు రావు, ఏ సమయంలో వచ్చే ఎండలో ఉంటే సమస్యలు వస్తాయంటారు? అంటే స్కిన్ సమస్యలు,
2: స్కిన్ సమస్యలు లేత ఎండ్ అంటాం కదా, ఎర్లీ మార్నింగ్ 6 to 8 అయితే ఏ ఇష్యూస్ లేవు. 8 తర్వాత వచ్చే సన్ రేస్ వల్ల బర్న్ అవ్వడం, పిగ్మెంటేషన్ రావడం, ఏజింగ్ సైన్స్ రావడం జరుగుతాయి. కానీ మనకి వైటమిన్ డి ఏ టైంలో ఎక్కువ వస్తుంది మీకు ఐడియా ఉందా? మార్నింగ్ 9, ఈవినింగ్ 3 PM వరకు.
1: ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయితే మాయిశ్చరైజర్ అవసరం లేదా డాక్టర్?
2: నో, ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా మాయిశ్చరైజర్ వాడాలి. వాళ్ళ సిరమైడ్ బేస్డ్ అంటే ఎక్కువ క్రీమ్ బేస్డ్ కాకుండా లోషన్ బేస్డ్ ఆర్ వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్లు వస్తాయి.
1: అంటే ఇప్పుడు స్కిన్ టైప్ బట్టి మాయిశ్చరైజర్ వేరువేరుగా ఉంటాయి డాక్టర్?
2: స్కిన్ బట్టి కూడా మాయిశ్చరైజర్స్ మారుతుంది.
1: పిగ్మెంటేషన్ ఉన్నవారు హెయిర్ కలర్స్ వాడకూడదు అంటారు, అలా అని వాడకుండా ఉండలేరు. మరి ఏం చేయాలంటారు? దీనికి పరిష్కారం ఏంటి? హెయిర్ కలర్స్ లో చూసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటాయా?
2: దీన్ని ఎల్పీపీ అంటారు, లైకన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని. ఇవన్నీ కూడా హెయిర్ కలర్స్ వల్ల కూడా అగ్రివేట్ అవుతున్నాయని మాక్సిమం న్యాచురల్ వాటికి వెళ్ళడానికి ట్రై చేయండి. హెన్నా అనగానే ఏది పడితే అది కాదు. ఈవెన్ కాంబినేషన్ ఆఫ్ నీలిమందు, ఇండిగో అంటున్నారు, ఇవన్నీ కొంతమంది పడుతున్నాయి. అవి చూసుకోవాలి, ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, వాడండి.
1: చర్మ సమస్యలకు జెనెటిక్కి కారణాలు ఏమైనా ఉంటాయా?
2: ఉన్నాయి కొన్ని రకాలు. ఇప్పుడు విట్లీగో అంటాం, సోరియాసిస్ అంటాం, జీరో డెర్మా పిగ్మెంట్, ఇవన్నీ కూడా జెనెటిక్స్ వల్లే వస్తాయి.
1: జెనెటిక్ లో లేనిది క్రీమ్స్ వాడటం వలన ఫెయిర్గా అవుతారా డాక్టర్?
2: స్కిన్ బెటర్ అవుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. కానీ ఫెయిర్నెస్ ఇండెక్స్ పెంచాలి అంటే నేను స్కిన్ హెల్త్ని, స్కిన్ గ్లోగా ఉండడాన్ని, రేడియంట్గా ఉండడాన్ని నేను సపోర్ట్ చేస్తాను. వీటికైతే డెఫినెట్గా సప్లిమెంట్స్ వర్క్ అవుతాయి.
1: ఓకే డాక్టర్, ఇందాక మీరు అన్నారు పిగ్మెంట్ అయ్యే పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ వాడమంటారు, మరి ఈ పొటెన్షియల్ని పర్మనెంట్గా తగ్గించుకోలేమా?
2: మన స్కిన్ టైప్స్ ఏ డిజైన్ చేయబడ్డాయి కదా, టైప్ 1 నుంచి టైప్ 4 వరకు. సో స్కిన్ని రేడియంట్గా చేసుకోవచ్చు, కానీ స్కిన్ని ఫెయిర్నెస్ ఇండెక్స్ అనేది మనం అడ్వైస్ చేయం.
1: అంటే సన్ స్క్రీన్ రాయడం వలన పిగ్మెంటేషన్ తగ్గదు, ఉన్న పిగ్మెంటేషన్ని ఎక్కువ అవ్వకుండా చూస్తుంది, అంతే కదా డాక్టర్?
2: అంతే.
1: ఇప్పుడు ఈ మెలస్మాని పూర్తిగా తీసివేయలేమా డాక్టర్ ట్రీట్మెంట్ ద్వారా?
2: 70-80% ఛాన్స్ ఉంది తీసుకురావచ్చు. కాకపోతే వీళ్ళు ఇంకా సన్స్క్రీన్ అనేది వీళ్ళకి నరనరాల్లో జీర్ణించుకోవాల్సిన విషయం. సో ఎవ్రీ 3 hours వాడతాను, అట్లీస్ట్ ఆ ఏరియా మీద వాడతాను, అలాగే ప్రోడక్ట్స్ వాడతాను. చిన్న చిన్న ప్రొసీజర్లు ఉంటాయి, అవి చేసుకుంటానంటే ఒక 60-70% తగ్గించవచ్చు. అండ్ మెలాస్మా అనేది తగ్గించడం మాత్రమే కాదు, ఇంకా పెరగకుండా ఫుల్ ఫేస్ అంతా రాకుండా, ఐబ్రోస్ చుట్టూ, లిప్స్ చుట్టూ కూడా వస్తాయి లైట్గా, అట్లా రాకుండా కూడా హెల్ప్ అవుతుంది కదా ఈ ట్రీట్మెంట్.
1: డాక్టర్, మరి ఎండ నుండి కాపాడుకోవడానికి అబ్బాయిలు అయితే క్యాప్, మాస్క్ ధరిస్తారు, అదే అమ్మాయిలు అయితే స్కార్ఫ్ కడతారు. ఇది సూర్యకిరణాల నుండి ఏమాత్రం రక్షణను ఇవ్వవు అని, మెలస్మా, స్కిన్ క్యాన్సర్, వృద్ధాప్యం నుండి రక్షణ పొందాలి అంటే యూపీఎఫ్ రక్షణ దుస్తులనే వాడాలి అని ఎక్కడో చదివినట్టు గుర్తు డాక్టర్. దీని గురించి మీరేం చెప్తారు?
2: యూపీఎఫ్ అంటే అల్ట్రావైలెట్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, అంటే ఒక ఫ్యాబ్రిక్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సన్స్క్రీన్ రాసినా దాని మీద ఒక స్కార్ఫ్ కానీ క్లాత్ కానీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే సన్ తాలూకా అల్ట్రావైలెట్ రేస్ని లోపలికి పెనిట్రేట్ అవ్వకుండా అది బ్లాక్ చేసేస్తుంది. అందుకని ఇవి బోత్ ఈవీఏ, యూవీబీ రెండు కూడా పెనిట్రేట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. అవే యూపీఎఫ్ ప్రొటెక్షన్ క్లాత్స్.
1: ఓకే డాక్టర్, మరి చాలా మంది ప్రోటీన్ పౌడర్స్ అని వాడుతున్నారు, ఇవి కిడ్నీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటారు?
2: డెఫినెట్ గా కిడ్నీ మీద ఓవర్లోడ్ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు మాత్రం ప్రోటీన్ పౌడర్స్ వాడద్దు, ఇంట్లో ఉన్నవే మనం ప్రోటీన్ రూపంలో తీసుకోవచ్చు. ఎగ్స్ అనో, చికెన్ అనో, బీన్స్ అని, శనగలని, ఇవన్నీ కూడా బోల్డ్ సోర్సెస్ మన ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా చెప్పండి, హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవచ్చు, లైక్ కాబులీ శనగలు, మూంగదాలతో చేయొచ్చు, తినే పప్పు అంటాం వీటితో చేయొచ్చు. వీటిలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే ఎక్సలెంట్ ప్రోటీన్ పౌడర్ తయారవుతుంది.
1: డాక్టర్, ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ కొంతమంది స్కిన్కి సరిపోతుంది కానీ కొంతమంది స్కిన్కి సెట్ కాదు, అంటే ప్రొడక్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్లో లోపమా లేదంటే స్కిన్లో లోపం అంటారా?
2: రెండు లోపం కాదు, స్కిన్ మంచిదే, ఇంగ్రీడియంట్ కూడా మంచిదే, కానీ ఎవరికి ఏది సూట్ అవుతుందో

0: అదే పెట్టాలి. ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్కి మంచి ఇంగ్రీడియంట్స్ అయిన ఆర్బిటిన్లు, కోసికాస్లు ఇవి కూడా పడకపోవచ్చు. అందుకని వాళ్ళకి చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాం, చిన్న లో లెస్ కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ని సజెస్ట్ చేస్తాం. సో స్కిన్ బట్టే మనం తీసుకోవాలి.
1: అంటే ఇప్పుడు మాయిశ్చరైజర్లో కానీ సన్స్క్రీన్ ఫేస్ వాష్లో కానీ డ్రై స్కిన్ వాళ్ళైతే చూసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆయిలీ స్కిన్ వాళ్ళైతే చూసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అలాగే కాంబినేషన్ స్కిన్ వాళ్ళైతే చూసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి?
0: మాయిశ్చరైజర్ వరకు వస్తే సెరమైడ్స్ మాయిశ్చరైజర్స్ అంటాం. ఇవి జనరలీ అందరికీ సేఫే, సెన్సిటివ్ కానీ ఆయిలీ కానీ వీళ్ళకి కానీ. కాకపోతే ఇంగ్రీడియంట్ వైజ్ కన్నా మనం చూడాల్సింది ఫార్ములేషన్. కొంతమందికి ఇప్పుడు డ్రై స్కిన్ ఉందనుకోండి, వాళ్ళకి ఏం చేస్తాం, థిక్ బేరియర్ ఉండాలి, అంటే థిక్ బేరియర్ ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి వాళ్ళకి క్రీమ్ ఫార్ములేషన్స్ ఇస్తాం. అదే ఆయిలీ స్కిన్కి లోషన్ ఫార్ములేషన్ ఆర్ వాటర్ బేస్డ్ సన్స్క్రీన్స్, వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అని వస్తాయి, అవి పెడతాం.
1: ఓకే డాక్టర్, మరి ఈ మధ్య ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ అని చెప్పి అందరికీ ఒకటే కిట్ ఇస్తున్నారు కదా, ఇది వాడటం సేఫ్ అంటారా?
0: అంటే అందులో బేసిక్ ఇంగ్రీడియంట్స్ అన్ని కామన్ గా ఉంటాయి కాబట్టి అవి అందరికీ ఓకే. అలా కాకుండా వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లం ఉందనుకోండి, యాక్టివ్స్ అంటాం వాటిని ఈవినింగ్ పూట, లైక్ చెప్పాను కదా మెలాస్మా అనుకోండి, సమ్ కోజిక్ యాసిడ్ ఫార్ములేషన్, ఏజింగ్ అనుకోండి రెటినాల్ ఫార్ములేషన్, అట్లా డివైడ్ చేసుకోండి, నైట్ క్రీమ్స్ డివైడ్ చేసుకుంటే సరిపోతుంది.
1: డాక్టర్ ఇప్పుడు టాబ్లెట్స్ లో అయితే స్టెరాయిడ్స్ ఉంటాయని విన్నాను, ఈ క్రీమ్స్ లో కూడా స్టెరాయిడ్స్ ఉంటాయి డాక్టర్?
0: స్టెరాయిడ్ టాబ్లెట్స్ ఎలా ఉన్నాయో స్టెరాయిడ్ క్రీమ్స్ కూడా ఉంటాయి, కానీ ఇవి కాంబినేషన్లో ఉంటాయి, 4-in-1 ఆర్ ఆల్ ఇన్ వన్ ఇలా ఏవో ఉంటాయి, కానీ అలా వాడకూడదు. ఐఏడివిఎల్ రూపంలో మేమందరం కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాం, క్యాంపెయిన్ లాగా కూడా నిర్వహిస్తున్నాం. ఏంటి అంటే క్రీమ్స్ అనేవి స్టెరాయిడ్స్ని ఒక యాంటీఫంగల్ని, స్టెరాయిడ్స్ని ఒక పిగ్మెంటేషన్, ఇట్లా కలిపే వాటిని డెఫినెట్గా వాడకూడదు, అది పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. ఈ స్టెరాయిడ్ మనకు కనపడకుండా ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తారు, మీకు తెలియదు, డాక్టర్స్గా మాకు తెలుస్తుంది. అందుకనే ప్లెయిన్ యాంటీఫంగల్ క్రీమ్స్ వాడండి, ప్లెయిన్ పిగ్మెంటేషన్ క్రీమ్స్ వాడండి, కానీ కాంబినేషన్ వాడకండి.
1: ఈ మధ్య స్కిన్ కలర్ని A1, A2, A3, A4 ఇలా గ్రేడ్తో పోల్చి కలర్ తక్కువగా ఉన్నవారిని క్రిందికి పెట్టడం వలన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను తెల్లగా అయిపోవాలి అని చెప్పి ఈ వైట్నింగ్ క్రీమ్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నారు, ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అంటారా? అంటే గ్రేడ్ని కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చా?
0: వైట్నింగ్ క్రీమ్స్లో కూడా చాలా వరకు స్టెరాయిడ్స్ కలుపుతున్నారు, డెఫినెట్గా దానివల్ల వైట్గా అనిపిస్తుంది, కానీ అందులో హైడ్రోక్వినోన్ అనే ఈ రెండు కాంపనెంట్స్ ఉంటున్నాయి, వాటి వల్ల ఫేర్గా అనిపిస్తారు, కానీ ఒకసారి ఆపగానే రిబౌండ్ పిగ్మెంటేషన్, ఇందాక నేను చెప్పినట్టు స్కిన్ పలచబడిపోవడం, ఇవన్నీ పర్మనెంట్ డ్యామేజ్ చేస్తాయి, ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు.
1: డాక్టర్ సింపుల్గా ఉదయం నుండి రాత్రి వరకు ఏ క్రీమ్స్ వాడితే సరిపోతుంది అంటారు?
0: సింపుల్గా ఫేస్ వాష్, దాని మీద ఇమీడియట్గా మాయిశ్చరైజర్ రాయండి, ఒక పావు గంట అరగంట పోయాక ఎస్పీఎఫ్ తక్కువ ఉన్న సన్స్క్రీన్స్ ఎంచుకోండి, సన్స్క్రీన్ మాత్రం అట్లీస్ట్ 2 or 3 times.
1: చెప్పిన దాన్ని బట్టి మాయిశ్చరైజర్ కి సన్స్క్రీన్ కి మినిమం మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది,
0: కొంచెం గ్యాప్ ఉంటే బెటర్, 15 minutes. అలాగే నైట్ కి వచ్చేటప్పటికి మళ్ళీ ఫేస్ వాష్ చేయండి, నైట్ కన్సర్న్ బట్టి మాత్రమే క్రీమ్స్ వాడుకోండి.
1: ఇంటర్నల్ మాయిశ్చరైజర్ అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి అని అంటారు, ఎంత వాటర్ తీసుకోవాలి డాక్టర్? ఎందుకంటే ఈ ఎండలో కష్టపడేవారు, ఏసీలో కూర్చొని కష్టపడేవారు ఒకేలా వాటర్ తీసుకోవడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ అంటారా?
0: ఏసీలో కూడా డీహైడ్రేషన్ అవుతుంది, మనకు తెలియని విషయం అది, ఎండలో చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. సో ఎవరికైనా కామన్గా మినిమం 2.5 to 3 liters మినిమం తీసుకోండి, అన్ని వాటర్ రూపంలోనే కాదు, మజ్జిగని జ్యూసెస్ అని వాటర్ కౌంట్ చేసుకుంటే 3 liters అట్లా పెట్టుకుంటే సరిపోతుంది.
1: వాటర్ని ఎక్కువగా తీసుకోవడం వలన కూడా చెమట రూపంలో, యూరిన్ రూపంలో ఎలక్ట్రోలైట్స్ బయటకు వెళ్ళిపోతాయి అంటారు.
0: ఎగ్జాక్ట్లీ ఎక్కువ కూడా తీసుకుంటే ఏమవుద్దంటే లోపల బాడీలో ఉన్న సాల్ట్స్ కూడా హైపోనేట్రీమియా ఇలాంటి కండిషన్స్ వస్తాయి, సో ఎక్కువ కూడా అవసరం లేదు, బట్ బేసిక్ థింగ్ ఈస్ 2.5 to 3 liters సరిపోతుంది.
1: బాడీ హైడ్రేట్గా ఉండాలంటే ఇప్పుడు టబ్లో వాటర్లో కూర్చుంటే హైడ్రేట్ అవుద్దా బాడీ?
0: అది కాసేపు ఉంటుంది కదా, స్కిన్ లోపల నుంచి వాటర్ లోపలికి వెళ్ళిపోదు కదా, సో టబ్లో నుంచి కూర్చుని వెంటనే వచ్చి బయటకు వచ్చి మాయిశ్చరైజర్ రాయండి, హైడ్రేటింగ్గా ఉంటుంది. అలాగే నైట్ పడుకునేటప్పుడు ఓపికంటే ఆయిల్స్ రాసుకోండి, అది కూడా హైడ్రేషన్ పెంచుతుంది.
1: ఇప్పుడు బాడీకి సాల్ట్ అనేది కొంతవరకు అవసరం, షుగర్ అయితే అసలు అవసరమే లేదు, మానేయడం వలన స్కిన్ కూడా బాగుంటుంది అని అంటున్నారు.
0: యా, షుగర్స్ అందరం చెప్తాం, షుగర్స్ అన్న కార్బ్స్ అన్న అంతే కదా, సేమ్ మాలిక్యూల్సే ఉంటాయి కాబట్టి ఏజింగ్ తీసుకొస్తే హెయిర్ ఫాల్, యాక్ని ఇవన్నీ కూడా షుగర్స్ వల్ల వస్తున్నాయి. హై షుగర్ ఫుడ్స్ వద్దని చెప్తాం, మీకు 2 months అలా మానేస్తే స్కిన్ మొత్తం క్లియర్ అవుతుంది.
1: చర్మ రక్షణ కోసం మన శరీరంలో ఉండవలసిన విటమిన్స్ ఏంటి
0: అంటే, విటమిన్స్ అంటే విటమిన్ సి, ఈ, ఏ, బి కాంప్లెక్స్, ఇవన్నీ విటమిన్స్ లోగా తీసుకోవచ్చు లేదా ఫుడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
1: డాక్టర్ ఈ మధ్య హీట్ తగ్గడానికి జీలకర్ర వాటర్ అని, అలాగే పసుపులో కర్కుమిన్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే గోంద్ కతీరా, ఇవన్నీ ఏంటి డాక్టర్? ఇవన్నీ ఓవరాల్గా తీసుకోవచ్చు అంటారా?
0: రోజు కాకుండా సమ్మర్లో అనుకోండి తీసుకోవచ్చు, డెఫినెట్గా వాటి బెనిఫిట్స్ వాటికున్నాయి. ఇవన్నీ అమ్మమ్మల కాలం నుంచి వచ్చిన చిట్కాలే, మనం అవి కరెక్ట్ కాదని చెప్పడానికి డెఫినెట్లీ ఎవిడెన్స్ లేదు. కాకపోతే క్వాంటిటీ ఇంపార్టెంట్, మంచిది కదా అని ఎక్కువ తీసేసుకోవద్దు. చియా సీడ్స్ అంటే ఒక చిన్న స్పూన్ నైట్ నానబెట్టుకున్నామా తాగేమా సబ్జెక్ట్.

0: సీడ్స్ కూడా హెల్ప్ అవుతాయి. జస్ట్ లైక్ కోకోనట్ వాటర్ లాగే హైడ్రేషన్ పెంచడానికి, డిహైడ్రేషన్ నుంచి కాపాడడానికి హెల్ప్ అవుతాయి.
1: కెమికల్ పీల్స్ అనేవి ఏ చర్మ సమస్యతో బాధపడుతున్న వారికి చేస్తారు?
0: కెమికల్ పీల్స్ అంటే డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. పిగ్మెంటేషన్, యాక్నీ, యాక్టివ్ యాక్నీ, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు, మెలాస్మా, అలాగే వేరే రకాల వల్ల వచ్చిన పిగ్మెంటేషన్ ఇష్యూస్ వల్ల కూడా హెల్ప్ అవుతుంది.
1: కెమికల్ పీల్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి డాక్టర్?
0: కెమికల్ పీల్స్ లో చాలా రకాలు ఉంటాయి, ఇన్ని అని ఏం లేవు.
1: సూపర్ ఫేషియల్ పీల్ అంటే ఇది చర్మం పై పొరల్లో ఉంటుంది, ఇలాగ అంటే ఇప్పుడు ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, పిగ్మెంటేషన్ అనేది ఏ లేయర్ లోకి వెళ్ళింది అనేది ఎలా తెలుస్తుంది?
0: అది
1: దాన్ని బట్టే కదా మీరు.
0: ఎస్, స్కిన్ లో స్కాన్ ఉంటాయి, స్కిన్ అనలైజర్స్, స్కిన్ అనాలిసిస్ మెషిన్స్ అని ఉంటాయి, వాటి బట్టి మీకు పిగ్మెంటేషన్ ఏ లెవెల్లో ఉందో తెలుస్తుంది.
1: కెమికల్ పీల్స్ అనేవి ఎంతకాలం చేయించుకోవచ్చు డాక్టర్? అంటే లాంగ్ టర్మ్ చేయించుకుంటే ముందు ముందు వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ పీల్స్ డెర్మటాలజిస్ట్తో మాత్రమే చేయించుకోండి. దయచేసి బయట ఎవరితోటే, పార్లర్స్లో కానీ బయట వేరే ఫీల్డ్లో ఉన్న కాస్మెటాలజిస్ట్ అంటారు, కాస్మెటాలజిస్ట్ అనే వర్డే లేదు. కెమికల్ పీల్స్ మంచివి అనుకోకండి, అవన్నీ ఫ్రూట్స్ నుంచి వచ్చే యాసిడ్స్, మంచివే కానీ ప్రాపర్ హ్యాండ్లో ఉంటేనే అవి మంచివి, పర్మనెంట్ డ్యామేజ్ అవుతాయి. సో కేర్ తీసుకోండి. ఇందులో సూపర్ఫిషియల్ పీల్స్, మీడియం డెప్త్ పీల్స్, డీపర్ పీల్స్ అని ఉంటాయి. మన వాతావరణంలో మనం ఓన్లీ సూపర్ఫిషియల్ పీల్సే సజెస్ట్ చేస్తున్నాం, మీడియం డెప్త్కి చాలా జాగ్రత్తలు అవసరం. సో తెలియకుండా మాత్రం కెమికల్ పీల్స్ జోలికి వెళ్ళకండి.
1: డాక్టర్ ఇప్పుడు చాలామంది రకరకాల క్రీమ్స్, ఆయింట్మెంట్స్ రాస్తారు, అలాగే కెమికల్ పీల్స్ చేయించుకుంటారు, అయినా కూడా 1% కూడా తగ్గదు, ఎందుకంటారు?
0: ఎందుకంటే వీళ్ళు పీల్స్ చేయించేసుకొని డైరెక్ట్గా ఎండల్లోకి, వాతావరణంలోకి వెళ్ళిపోతారు, బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ తీసుకోరు. మాయిశ్చరైజర్లు, సన్స్క్రీన్ లేకుండా పీల్స్ చేసామనుకోండి ఏమవుతుంది? ఆ స్కిన్ ఒక లేయర్ మనం తీస్తాము. పీల్స్తో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే 1 or 2 layers రిమూవ్ అయ్యాక కొత్త స్కిన్ రావడాన్ని స్కిన్ రిజ్యూనేషన్ అంటారు. అది చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ప్రొటెక్షన్లో ఉండాలి, స్కార్ఫ్స్ ఇవన్నిట్లో చెప్తాం. అవి లేకుండా ఇవి చేయించుకోవడం వల్లే ఈ డ్యామేజ్ వస్తుంది. 1% రిజల్ట్ రాకపోవడం కాదు, ఇంకా చెప్పాలంటే ఉన్న ప్రాబ్లం అగ్రివేట్ అవుతుంది.
1: చర్మ సమస్యలతో బాధపడుతున్నారు అంటే సూర్యకిరణాల వల్లనే కాదు, శరీరంలోని కొన్ని అవయవాల లోపం వలన కూడా కావచ్చు. అయితే ఏ అవయవాల లోపం వలన చర్మ సమస్యలు అనేవి వస్తుంటాయి? ఎక్కువగా లివర్ అని చెప్తూ ఉంటారు కదా డాక్టర్.
0: ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. అలాగే మన బాడీ అంతా కవర్ చేసే స్కిన్లో ప్రాబ్లం వచ్చిందంటే బాడీలో ఏ ఆర్గన్ అయినా ఇన్వాల్వ్ అయిందని అర్థం. గట్ హెల్త్, గట్ హెల్త్ వల్ల కూడా ఈ యాక్నీలు, పిగ్మెంటేషన్స్ వస్తాయి, అలాగే లివర్ హెల్త్. ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఆర్గన్ ఎఫెక్ట్స్ స్కిన్.
1: మరి ఇప్పుడు ఈ లివర్ కి సంబంధించి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి డాక్టర్?
0: లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటాయి. స్కిన్ డాక్టర్స్ గా మేము అలాంటి టెస్ట్లు ఎప్పుడో గానీ చేయించాం. సమ్ సోరియాసిస్ ఇలాంటి డిజార్డర్స్ ఉన్నప్పుడు డ్రగ్స్ వాడేమని చేయిస్తాం. స్కిన్ హెల్త్ కి అయితే మేము అవి చేయించాం. స్కిన్ హెల్త్ కి యూజువల్ గా చేయించుకునే టెస్ట్లు ఏంటి, హీమోగ్లోబిన్, సీరం ఫెరటిన్, థైరాయిడ్, అలాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఇవి చేయిస్తాం.
1: ఓకే డాక్టర్, మరి డాక్టర్ అవసరం లేకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అని అడిగితే మీరేం చెప్తారు?
0: డెఫినెట్ గా డాక్టర్ అవసరం నిజంగా లేకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మనం పూర్వకాలం నుంచి చేస్తుంది అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి డైట్ తీసుకోండి, కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్, హై ప్రోటీన్, లో కార్, 2.5 to 3 liters వాటర్ తాగండి. అట్లాగే స్లీప్, 6 hours to 8 hours, ఏ లైట్ లేకుండా ఇంట్లో రూమ్ చీకటిగా పెట్టుకొని పడుకుంటే మీకు మెలటోనిన్ వస్తుంది. లైట్లు వేసుకొని స్క్రీన్స్ చూస్తూ పడుకుంటే మీకు నిద్ర కూడా పోస్ట్పోన్ అయిపోతుంది, క్వాలిటీ స్లీప్ రాదు. సో స్ట్రెస్ మోడిఫికేషన్ అండ్ మెడిటేషన్, వీటి వల్ల అద్భుతమైన స్కిన్ మీకు వస్తుంది.
1: డాక్టర్ కొంతమంది ఆర్థిక పరిస్థితి వలన కానీ మరి ఏ ఇతర కారణాల వలన అయినా కావచ్చు క్రీమ్స్ కొన్ని నెలలు వాడి ఆపేస్తే దాని ప్రభావం వారిపై ఎలా ఉంటుంది?
0: వెరీ గుడ్ క్వశ్చన్. ప్రాబ్లం ఉన్నప్పుడే యాక్టివ్ ట్రీట్మెంట్ 2 or 3 months మీకు ఆ ప్రోడక్ట్స్ వాడిస్తారు. ఆ తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్ అంటారు, అన్ని ప్రోడక్ట్స్ వాడించకుండా తగ్గించేస్తారు. సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ పెడతాం. సో ప్రాబ్లం లేదు, ఆ ప్రాబ్లం అయిపోయాక మీరు సింపుల్ స్కిన్ కేర్ రొటీన్లోకి వచ్చేయచ్చు.
1: ఈ ఫేస్ క్రీమ్స్ అనేవి 500 to 5000 వరకు, ఇంకా చెప్పాలంటే 20,000 వరకు కూడా ఉన్నాయి. వీటి రేటులోనే డిఫరెన్స్ ఉంటుందా డాక్టర్, లేదంటే ప్రోడక్ట్లో కూడా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా?
0: మీరు ఇదే క్వశ్చన్ జనరిక్ ప్రోడక్ట్స్ కంపెనీ ప్రోడక్ట్స్కి ఎలా కంపేర్ చేస్తామో అంతే తేడా. ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమే ఉంటాయి, వాళ్ళు కొన్ని యుఎస్ నుంచి తీసుకొస్తారు, ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్, ఈ కాస్ట్ అంతా పడుతుంది కాబట్టి, కంపెనీ కాస్ట్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ కొన్ని నిజంగానే చాలా కాస్ట్లీ ఉంటాయి, లైక్ ప్లెసెంటల్ ఎక్స్ట్రాక్ట్ అని గోల్డ్ కూడా కలుపుతారు కాబట్టి అవి ఇంగ్రీడియంట్స్ వేరు, మేబీ దాని రిజల్ట్ దానికి ఉంటుంది.
1: కొంతమందికి చర్మం అనేది ఎక్కువ దురద పెడుతూ ఉంటుంది, ఇలా చర్మం దురద పెట్టినప్పుడు ఆ వ్యక్తికి అలర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి ఎలాంటి రక్త పరీక్షలు చేయించుకోవాలి అంటారు?
0: అది కూడా స్కిన్ కండిషన్ బట్టి మేము లివర్ ఫంక్షన్ టెస్ట్ అని, రీనల్ ఫంక్షన్, కిడ్నీ టెస్ట్ అని చేస్తాము. అది కండిషన్ బట్టి,
1: అంటే రక్త పరీక్షల ద్వారా చర్మ సమస్యలను గుర్తించవచ్చు.
0: గుర్తించవచ్చు విట్లిగోని, వీటిని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు.
1: అసలు కారణమే తెలియని చర్మ సమస్యల కోసం ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలంటారు?
0: హై ఎండ్ సెంటర్స్కి వెళ్ళి జెనెటిక్ స్కాన్ అని ఉంటుంది, ఆ స్కాన్స్ ఏమైనా చేయించుకోమని చెప్తాం, జెనెటిక్ టెస్ట్స్.
1: ఈరోజు

0: మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ విలువైన సమయంతో పాటు మా శ్రోతలకి తెలియని ఎన్నో విషయాలను తెలియజేశారు. డాక్టర్ జయలక్ష్మి గారు ధన్యవాదాలండి.
1: ఆల్ ఇండియా రేడియో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను.
2: పిగ్మెంటేషన్ రావడానికి కారణాలు, సన్స్క్రీన్ లోషన్ నుంచి కెమికల్ పిల్స్ వరకు వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశం గురించి మీరు ఇంతవరకు డెర్మటాలజిస్ట్ డాక్టర్ కె జయలక్ష్మి గారితో శ్రీమతి గుడివాడ నందినీదేవి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు

నమ్రత గురించి బాపూజీ ఇలా అన్నారు, అమితమైన నమ్రతాభావం లేనివారెవ్వరూ సత్యాన్ని గ్రహించజాలరు. ఇది బాపూజీ మాట. సత్యమనే మహాసముద్రంలో ఈదాలంటే వ్యక్తి పరిపూర్ణమైన శూన్యత్వాన్ని అలవరుచుకోవాలి. సత్యాన్వేషి తాను ఇసుక రేణువు కన్నా కూడా తక్కువ అన్న భావాన్ని అలవరుచుకోవాలనేవారు బాపూజీ. అయినా వ్యక్తి స్వచ్ఛందంగా మానవులందరిలో తాను అధముడను అని భావించిన నాడు కానీ ఆయనకి మోక్షం లేదు. మామిడి చెట్టు పెద్దదైన కొద్దీ తన కొమ్మలు వ్యాపింపజేసి నేల కొదిగి ఉంటుంది. అలాగే బలవంతుడి బలం పెరిగిన కొద్దీ అతడు రోజు రోజుకి మరింత నమ్రతను అలవర్చుకోవాలి. దైవభీతి భక్తి ఇతోధికంగా అలవర్చుకోవలసి ఉంటుంది అని ఉద్బోధించేవారు గాంధీజీ. బాపు స్వయంగా నమ్రతకి అపరావతారం. ఆయన తాను సామాన్యమైన మానవుని కన్నా ఏ విధంగానూ అధికుడను అని ఎన్నడూ భావించలేదు. బాపు సత్యాన్వేషి. ఆయన లోటుపాట్లు తప్పులు ఆయనకి తెలుసు. ఆయన తప్పు ఒప్పుకోవడానికి ఏ విధంగానూ సందేహించలేదు. ఆయన చేసిన తప్పులని ఆయన హిమాలయాలంతటి పెద్ద తప్పులని వర్ణించారు. నాకు పాలు తాగే పాపల దగ్గర నుంచి కూడా నేర్చుకోవడానికి కావలసినంత నమ్రత ఉంది అనేవారు. తాను మహాత్ముడని గాంధీజీ ఎన్నడూ అనలేదు. మహాపురుషుడని ఎన్నడూ ఆమోదించను లేదు. నాలో ఆ లక్షణాలు ఏవీ ఏ రూపంలోనూ కనబడడం లేదు అని చెప్పేవారు. తనను గౌరవించాలని మర్యాద చేయాలని వాంఛించలేదు. ఆ మర్యాదలు గౌరవాలు రాజుల కొలువులకి కావలసినవి, నాకు వాటి అవసరం లేదు అనేవారు. గాంధీజీ ఎన్నోమార్లు తాను ఒక కర్షకుడునని సాలిపని వాడినని వర్ణించుకున్నాడు. ఒక వ్యక్తి బాపుని వర్ణిస్తూ, నమ్రతామూర్తి అయిన ఈ వ్యక్తి అజేయుడు, ఆయన నమ్రత అతి సహజమైనది, హృదయాన్ని స్పందింపజేస్తుంది అన్నారు. ఓసారి ప్రార్థన సమావేశంలో మాట్లాడుతూ బాపూజీ నమ్రత లేని విద్య ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించి కౌశిక మహర్షి కథను ఉదాహరణగా చూపించారు. ఓసారి కౌశికుడి మీద పెట్టరెట్ట వేసింది. కౌశికుడు కోపగించి దాన్ని చూసేసరికి అది భస్మం. దాంతో హహమిక పెరిగింది. మరోసారి ఒక ఇంటికి అతిథిగా వెళ్ళారు కౌశికముని. ఆ ఇల్లాలు మహాసాధ్వి. ఆమె తన భర్తకి సేవ చేస్తోంది. ఆమెకు తీరిక అయ్యే వరకు కౌశికుడు వేచి ఉండవలసి వచ్చింది. ఆమె తన పని ముగించుకొని వచ్చి ఆలస్యమైనందుకు క్షమించమని కోరి అతిథి సత్కారం అప్పుడు చేసింది. కౌశికుడు కోపం పట్టలేక ఆమె వైపు తీవ్రంగా చూశాడు. ఆ మహాపతివ్రత భయపడకుండా శాంతంగా, కౌశిక, నువ్వు కోపించి చూస్తే భస్మం అవ్వడానికి నేను పక్షిని కాను, పైగా అలాంటి కోపం జ్ఞానం అనిపించుకోదు అని చెప్పింది. కౌశికునికి జ్ఞానోదయమైంది. అమ్మా, నువ్వు నాకు తిండి మాత్రమే కాక భిక్షగా జ్ఞానాన్ని కూడా పెట్టావు అని ఆమెను అభినందించి నమ్రతతో వెళ్ళిపోయాడు. నమ్రత యొక్క ఆవశ్యకతకి బాపూజీ ఈ కథను ఉదాహరణగా చెప్పారు.

ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి. మహాకవి కాళిదాసు చిత్రం నుండి పి లీలగళంలో పద్యం, ఘంటసాల వెంకటేశ్వరరావు స్వరంలో శ్యామలాదండకం.

0: పుష్పాంజలి విన్నారు. ఇప్పుడు
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు.
0: ఉదయ సమీరాలు విన్నారు. సమయం 8 గంటల కొద్ది క్షణాల్లో. సమాచార్ ప్రభాత్, హిందీ వార్తా ప్రసారం, ఢిల్లీ నుండి రిలీజ్.

0: For a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Sunil. The signing of the peace accord between the US and Iran finds front page coverage in dailies today. Trump, Pezeshkian signed preliminary peace accord, headlines the Statesman, while the Indian Express headline reads, deal ending war gives Iran critical economic lifeline. The Times of India leads with the headline, Versailles II, Trump rushes where historians would dread to tread. In Paris, Prime Minister Modi has asserted that AI, that is artificial intelligence, means all-inclusive for us and dubbed India a tech hub, writes the Asian Age. And finally, the Indian Express reports that a massive 1,200-year-old oak tree in Sherwood Forest in Nottinghamshire, England, which is said to have once sheltered Robin Hood, has died. And with that, it's back to you, Sunil.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says India is emerging as a trusted and stable partner to the world amid global uncertainty and disruption. Prime Minister Modi to disburse incentives worth 2,400 crore rupees under Pradhan Mantri Vikasit Bharat Rozgar Yojana in New Delhi today. Government approve large-scale procurement of pulses and oil seeds at minimum support price for Tamil Nadu, Gujarat, Uttar Pradesh and Haryana. President Draupadi Murmu to attend program marking International Sickle Cell Day in Omkareshwar, Madhya Pradesh today. US lifts naval blockade of Iranian ports as part of agreement between the two countries. And in hockey, India beat Uruguay 3-2, registering their third consecutive win to storm into semi-finals of FIH Women's Cup in New Zealand. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి
3: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం. ముఖ్యంగా ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వాల్లో నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ఎన్నికల ద్వారా ప్రజలే తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని పాలనలో భాగస్వాములవుతారు. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక వాతావరణ పరిస్థితులు, జనాభా లెక్కల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను మొత్తం 3 దశల్లో చేపట్టింది. మొదటగా బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. 2వ దశలో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. చివరిగా 3వ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సమగ్ర సవరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయటానికి, సరికొత్తగా నవీకరణ చేయటానికి ఈ నెల 15న ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జులై 14 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. జులై 1 నాటికి 18 ఏళ్లు నుండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రతి ఓటరుకు బీఎల్ఓలు 2 గణన పత్రాలు, ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు, ఎపిక్ నెంబర్, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపటంలో బీఎల్ఓలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు. నింపిన ఫామ్లను ఓటర్ల నుంచి బీఎల్ఓలే స్వయంగా వచ్చి తీసుకుంటారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జులై 14వ తేదీలోగా తిరిగి బీఎల్ఓలకు సమర్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బీఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీల తరపున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్ఓలకు సహాయంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించటం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం.

ఇంటింటి సర్వే అనంతరం జులై 21న సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. జులై 21 నుండి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపటానికి, కొత్తగా ఓటు హక్కు కోసం అభ్యర్థన దాఖలు చేయటానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు. జులై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు వచ్చిన అభ్యర్థనలు, నోటీసులు, అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ఏకపక్షంగా తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. జులై 1, 2026ను అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని ఈ సవరణ ప్రక్రియను చేపట్టినట్లు వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా వలసలు, మరణాలు, నకిలీ నమోదుల కారణంగా ఓటర్ల జాబితాలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటానికి, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దటానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించటానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR పై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీ అయ్యగారి శ్యామసుందరం వీణావాదనం వింటారు. ఎమ్మెల్యే రాజుగారు మృదంగం, శ్రీ అలుగోలు సత్యనారాయణ గారు ఘటం. వెంకటేశ్వర మేఘరంజని రాగం ముత్తుస్వామి దీక్షితారు రచన, తాళం రూపకం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లేవ్ కార్యక్రమం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288 కోడ్ 081.

0: హలో, పాటల పల్లకి.
1: హలో,
0: హలో, పాత పలకండి.
1: మీరు ఫోన్ కొంచెం రేడియోకి దూరంగా పెట్టండి, లేకపోతే
0: పాత
1: రేడియోని
0: పలకండి.
1: ఫోన్కు
0: నమస్తే
1: దూరంగా
0: నమస్తే
1: పెట్టండి.
0: నమస్తే సార్. పాత పలకండి.
1: అవునండి, చెప్పండి.
0: మీ ప్రోగ్రామ్ పోగొట్టున్నాయండి.
1: ధన్యవాదాలు.
0: మీ పనిచేసిన బెమ్మగడ్డి నుంచి మాత్రం అగ్రహం వీధించండి.
1: ఏం సినిమా?
0: నాగమల్లి ఉంటుంది, నాగమల్లి ఓ తేగమల్లి అనే సాంగ్ కావాలండి.
1: నాగమల్లి చిత్రం నుండి.
0: నాగమల్లి ఓ తేగమల్లి సాంగ్ వస్తుంది కదా.
1: నాగమల్లి ఓ
0: థ్యాంక్ యూ సార్.
1: తేగమల్లి ఓ.
0: థ్యాంక్ యూ.
1: అంతకీ
0: మీ
1: మీ
0: శాతానికి
1: పేరు?
0: ధన్యవాదాలండి.
1: మీ పేరు?
0: నా పేరు అనుపోజ్ లక్ష్మణరావు అండి.
1: లక్ష్మణరావు గారు.
0: అనుపోజ్ లక్ష్మణరావు గారు.
1: అనుపోజ్ లక్ష్మణరావు గారు.
0: పనిచేసిన అగ్రహం ఇది.
1: సరేనండి, తప్పకుండా. మీరు అడిగిన పాట
0: మీ ప్రోగ్రామ్ అన్ని బాగుంటున్నాయి. ఉదయం జిల్లాలో అన్ని మధేశ్వర గారు ఎఫ్ఎం లో వేస్తున్నాయి కదా, అవన్నీ చాలా బాగుంటున్నాయి, మాకు నచ్చుతున్నాయి. కంటిన్యూ గా నేను రీడాకైతే 90 సంవత్సరాల సర్వీస్ బాగా అయింది, అవన్నీ ఆడిపించానండి.
1: చాలా సంతోషం అండి ఈ పాట వినండి.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, రేణుకా నగర్ కాలనీ, విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: చెప్పండి ప్రసాద్ గారు, ఏ సినిమా, ఏ పాట?
1: నాకు మాయా మచ్చింద్ర చిత్రంలోని ప్రళయ రాఘవహిని చెలి వసంతమో.
0: బాగుందండి. మనం మిగతాది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారి స్వరంలో విందాం.
1: సరేనండి, ఓకే.

0: హలో పాటల పల్లకి.
1: నమస్తే సార్, గుడ్ మార్నింగ్.
0: శుభోదయం.
1: మేము వనస్థలిపురం హైదరాబాద్. నా పేరు బాలరాజు.
0: చెప్పండి బాలరాజు గారు.
1: సార్, ఈరోజు మన ఆసియ బ్రహ్మ జంధ్యాల గారు వర్ధంతి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు ఎన్నో మధురమైన చిత్రాలు అందించారు. అందులో మాకు నచ్చిన చిత్రం బాబాయ్ అబ్బాయి.
0: బాబాయ్ అబ్బాయి
1: తెలుసా నీకు? తెలుసా ఆ పాట మెలోడీ సాంగ్? మాకు కోసం ప్రసారం చేసి.
0: మీకు జంధ్యాల గారు అంటే ఇష్టం?
1: చాలా ఇష్టం సార్. వారు తీసిన సినిమాలు అన్ని వివాహ భోజనం కానీ అహనా పిల్లంట ఇవన్నీ
0: శ్రీవారికి ప్రేమలేఖ,
1: యువర్ రైస్, ఇంకోటి చంటబ్బాయి, రెండు జిల్ల సీత, రెండు రెళ్ళ ఆరు,
0: అవును
1: లిస్ట్ చాలా ఉంది సార్. చాలా మంచి ఆనంద భైరవి
0: రచయితగా శంకరాభరణం,
1: మంచి ఆయనకు అవార్డులు ఎన్నో వచ్చాయి.
0: చాలా చక్కటి గీతాన్ని అడుగుతున్నారు. మంచి హాస్య స్ఫూర్తిని మూర్తిని గుర్తు చేసుకుంటూ
1: ఓకే సార్,
0: వినండి.
1: ఓకే సార్.

0: పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. అనంతర గీతం వినడానికి
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: హలో పాటల పల్లకి.
2: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
2: ప్రకాశరావు అండి.
0: ప్రకాశరావు గారు ఎక్కడి నుంచి
2: సార్? ఈ చల్లని లో పాట కావాలి సార్.
0: తప్పకుండాను వినండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: నా పేరు తెలియజల్ పద్మావతి, విజయనగరంతో మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి పద్మావతి గారు.
1: మీనా సినిమాలో మల్లెతీగ వంటిది మగుడు చేయక పాట కావాలండి.
0: తప్పకుండా వినండి.
1: నమస్తే.

0: హలో
1: నేను నారాయణరావు అండి, సింహాచలం నుంచి.
0: నారాయణరావు గారు, ఏ సినిమా?
1: అభినందనలో ప్రేమ లేదనిసని పాట కావాలి.
0: అభినందన ఆచార్య అత్రేయ గారి రచన.
1: అవును,
0: అది కొంచెం విషాద గీతం ఏమో, అయినా వినాలని
1: అదే
0: వినాలని మీకు అభిలాష.
1: అవునండి,
0: మీ అభిలాషకి అభినందన గీతాన్ని అందిస్తున్నాను, వినండి.

0: కదా.
1: హలో,
0: హలో అన్న.
1: నమస్కారం అండి, చెప్పండి.
0: బబ్లు అండి నా పేరు. కంట్రీ సినిమా నుంచి వేయండి, లేకపోతే శక్తి సినిమా, లేకపోతే మరి కంట్రీ సినిమాలో
1: ఏం పాట?
0: 1 2 3 నేను ఒక కంట్రీ, నాకు నేనే రాజమండ్రి సాంగ్ కంట్రీ సినిమాలో.
1: మీ పేరేంటన్నారు?
0: బబ్లు అండి.
1: బబ్లు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: వరంగల్ అండి.
1: సరే,

0: హలో,
1: హలో, నమస్కారం నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు
1: నా పేరు ఈరబాబు అండి. కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. జిల్లా పరిస్థితి
0: చెప్పండి. వీరబాబు గారు ఏ సినిమా, ఏ పాట?
1: ఇద్దరు మిత్రులండి. అతని నాగేశ్వరరావు అండి. ఖుషీ ఖుషీగా నవ్వుతున్న స్వామి.
0: ఖుషీ ఖుషీగా నవ్వుతూ.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు మాణిక్యాలరావు అండి. మాది కాకినాడ జిల్లా దుర్గారెడ్డి సార్.
0: మాణిక్యాలరావు గారు చెప్పండి.
1: మాకు కథానాయకురాలు సినిమాలోని తనువ హరిచందనమైన సాంగ్ వేయండి సార్.
0: మంచి పాట.
1: ఓకే సార్, ధన్యవాదాలు సార్.
0: వినండి.
1: ఓకే సార్, ధన్యవాదాలు అండి.

0: హలో,
1: హలో, సింహాచలి మాట్లాడుతున్నానండి. అదే ఇందాక
0: నమస్కారము.
1: మాట్లాడాను కదా, గోండాలోది.
0: చెప్పండి, మీ పేరు?
1: పేరు నారాయణరావు అండి.
0: నారాయణరావు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సింహాచలి నుంచి
0: గోండా సినిమా
1: కొండెక్కి పాట కావాలి.
0: కొమ్మెక్కి కూసింది.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ, నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో.
3: హలో, నమస్తే సార్.
2: నమస్కారం అండి. మీ పేరు?
3: నా పేరు సుబ్బలక్ష్మి అండి.
2: సుబ్బలక్ష్మి గారు చెప్పండి.
3: క్రాఫ్ నుంచి వస్తున్నానండి.
2: ఎక్కడి నుంచి?
3: క్రాఫ్ అండి.
2: ఎవరు?
3: ముమ్మిడివరం దగ్గర అండి.
2: ముమ్మిడివరం దగ్గర. చెప్పండి.
3: మాకు పవిత్రమైన సినిమా లేదండి, పచ్చ పొట్టు చెరిగిపోలేదన్న పాట కావాలి సార్.
2: తప్పకుండా.
3: నమస్తే సార్, ఉంటాను సార్.

0: హలో,
1: నమస్కారం. నేను అదే శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు చెప్పండి.
1: సార్, పండంటే జీవితం.
0: పండంటే జీవితం.
1: జీవితంలోనండి కొబ్బరి చెట్టుకి పోయి అలా వాడగలరు సార్?
0: తప్పకుండా వినండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం అండి, చెప్పండి.
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపాలని మాట్లాడుతున్నా సార్. సుస్వాగత మూవీ నుంచి మాకు ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకు వచ్చింది కనువిందు చేసిన పాట వినిపిస్తాను సార్.
0: తప్పకుండానండి, వినండి.

0: పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు విన్నారు. మరిన్ని పాటలు మళ్ళీ ఇదే ప్రసారంలో 10:25 వినొచ్చు. సమయం 10 గంటలకు వస్తుంది ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవానికి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రసూతి స్త్రీ వైద్య శాఖ నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం మీరిప్పుడు వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధి అత్యంత సాధారణ రక్త రుగ్మతలలో ఇది ఒకటి. ఈ వ్యాధిని సికిల్ సెల్ అనీమియా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగిన చికిత్స పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన మరిన్ని వివరాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారు మనతో పాటు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ ప్రియాంక గారు.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, అసలు జూన్ 19వ తేదీనే సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవాన్ని నిర్వహించుకోవాల్సిన ప్రాముఖ్యత గురించి తెలియచేయండి.
3: ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖు నాడు ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవంగా వాళ్ళు గుర్తించారు. ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ అనీమియా అనేవి చాలా మంది ప్రజలలో అవగాహన లేదు. కానీ దానివల్ల వచ్చే పర్యావసానాలు అంటే కాంప్లికేషన్స్ కానీ కొంచెం సివియర్ గా ఉంటాయి, చాలా తీవ్రతను కలిగి ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖున వరల్డ్ సికిల్ సెల్ అవేర్నెస్ డే గా గుర్తించారు. ఆ రోజు మనం తెలుసుకుంటాం.
2: డాక్టర్ గారు, అసలు సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి?
3: సికిల్ సెల్ అనీమియా అనేది సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ వ్యాధి, దాని ద్వారా వస్తుంది. అనీమియా అంటే ఏంటి? మన రక్తంలో బ్లడ్ పాయింట్స్ అనేవి, హిమోగ్లోబిన్ పాయింట్స్ అనేవి పడిపోవడం. దేనివల్ల వస్తుంది అంటే సికిల్ సెల్ వ్యాధి వల్ల వచ్చేదాన్ని సికిల్ సెల్ అనీమియా అని అంటారు. ఇది హిమోగ్లోబినోపతి అనే వ్యాధికి సంబంధించింది. ఈ వ్యాధి హిమోగ్లోబినోపతి కింద వస్తుంది. ఒక జన్యుపరమైన వ్యాధి ఇది. అంటే ఇది మనకి అంటువ్యాధి లేకపోతే ఆహార పోషకం సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే వ్యాధి కాదు. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనుకోండి, ఐరన్ సరిగ్గా తీసుకోవడం పోకపోవడం వల్ల, ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. కానీ సికిల్ సెల్ వ్యాధి అనేది జన్యుపరమైనది, అంటే మన బాడీలో ఉండే జీన్స్ డిఫెక్ట్ వల్ల వస్తుంది అన్నమాట. మామూలుగా మన రక్త కణాలలో RBCs అనే ఉంటాయి. రక్త కణాలు అనేది RBCs, అవి మన రక్తనాళాలలో వెళ్తూ ఉంటాయి. ఈ RBCs అనే వాటి యొక్క మెయిన్ ముఖ్యమైన పని ఏంటంటే ఆక్సిజన్ ని తీసుకెళ్లి ప్రతి కణంకి అందజేస్తుంది అన్నమాట. ఆ రక్త కణం లోపల హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఆ హిమోగ్లోబినే మెయిన్ గా ఆక్సిజన్ ని తీసుకొని ప్రతి కణంకి ఇస్తుంది. మన రక్తనాళాల నుంచి ప్రతి అవయవానికి రక్తం వెళ్తుంది. ఈ రక్త కణాల లోపల హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ అనేది ప్రతి కణంకి ఇస్తుంది అన్నమాట. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్ కి సంబంధించిన జీన్స్ లో డిఫెక్ట్ వస్తుంది. ఆ జీన్స్ లో డిఫెక్ట్ వచ్చి దానివల్ల సికిల్ సెల్ డిజీజ్ అనేది వస్తుంది అన్నమాట. ఇది ఎలాంటిది అంటే జన్యుపరమైన వ్యాధులు అనేవి రెండు రకాలు ఉంటాయి, ఆటోజోమల్ రెసెసివ్, ఆటోజోమల్ డామినెంట్. ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోజోమల్ రెసెసివ్. ఇప్పుడు హిమోగ్లోబిన్ కి సంబంధించి రెండు, ఏదైనా సరే జీన్ అనేది ఒక జతగా ఉంటుంది. సో ఆ హిమోగ్లోబిన్ కి సంబంధించిన ఆ జత జీన్ లో ఒక జీన్ ఒకటే డిఫెక్ట్ ఉందనుకోండి, దాన్ని సికిల్ సెల్ ట్రెయిట్ అంటారు. ఈ సికిల్ సెల్ ట్రెయిట్ ఉండే వాళ్ళు ఏంటంటే నార్మల్ గా హెల్దీ ఇండివిజువల్స్, అంటే ఆరోగ్యంగా, సికిల్ సెల్ డిజీజ్ లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటారు.

0: అనీమియా ఉండేది చాలా లైట్గా ఉంటుంది, మైల్డ్గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హెల్దీ పాపులేషన్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే, ఆ జత జీన్స్ రెండిట్లో జన్యుపరమైన లోపం కానీ ఉంటే దాన్ని సికిల్ సెల్ డిజీజ్ అంటారు. సో ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళల్లో ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేవి బయటపడతాయి. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ క్రైసిస్ అలాంటివి అనేవి వాళ్ళల్లో బయటపడతాయి. సో మన అదృష్టవశాత్తు ఏంటంటే ఇది ఆటోసోమల్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అయిపోయింది. నేను ఇంకొకటి చెప్పాను కదా, ఆటోసోమల్ డామినెంట్ అండి. ఆ డామినెంట్లు ఏంటంటే, ఆ జత జీన్లలో ఒక జీన్ ఎఫెక్ట్ అయినా సరే ఆ వ్యాధి యొక్క లక్షణాలు బయటపడతాయి, దాన్ని ఆటోసోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటారు. మన అదృష్టవశాత్తు ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోసోమల్ రిసెసివ్ అయిపోవడం వల్ల సికిల్ సెల్ ట్రేట్ ఉండే వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, ఎలాంటి పర్యవసానాలు ఉండవు. రెండు జన్యుపరమైన జీన్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళకి సికిల్ సెల్ వ్యాధి అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక భార్యాభర్త ఇద్దరు సికిల్ సెల్ ట్రేట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి శిశువు కానీ జన్మిస్తే ఆ శిశువులో 25% ఛాన్స్ ఉంటుంది సికిల్ సెల్ డిజీజ్ వచ్చే ఛాన్స్. 25% అసలు డిజీజే రాకపోవచ్చు, ఏమి ట్రేట్ రాకపోవచ్చు, సికిల్ సెల్ డిజీజ్ రాకపోవచ్చు. 50% మాత్రం వాళ్ళు కూడా సికిల్ సెల్ ట్రేట్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సికిల్ సెల్ ట్రేట్ వాళ్ళనుకోండి 25% వరకే రాదు. ట్రేట్ అంటే ఆ రెండు జీన్స్ లలో ఒక జీన్స్ ఎఫెక్ట్ అయితేనే ట్రేట్ అంటారు. డిజీజ్ అంటే రెండు జీన్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ట్రేట్ లో ఏంటంటే వ్యాధి యొక్క లక్షణాలు ఏమీ ఉండవు. డిజీజ్ లో అంటే కంపల్సరీగా వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేది తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ క్రైసిస్ అనేవి మనం చూస్తామన్నమాట.
1: ఏ ప్రాంతాల వారిలో ఎక్కువగా ప్రజలు ఈ సికిల్ సెల్ బారిన పడుతుంటారు?
0: ఇప్పుడు మన ప్రపంచం మొత్తం జనాభా సంఖ్య తీసుకుంటే మొత్తం జనాభా సంఖ్యలో 5% మంది ఈ వ్యాధి బారిన పడిన వారు ఉన్నారు, సికిల్ సెల్ డిజీజ్ వ్యాధి వారి. మన ప్రపంచంలో తీసుకుంటే ట్రాపికల్ కంట్రీస్ అంటే ఎక్కువ ఎక్కడ వేడి టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో బాగా వేడిగా, ఆఫ్రికా, సబ్ సహారన్ ఆఫ్రికా అలాంటి ఏరియాస్ లో సికిల్ సెల్ డిజీజ్ అనేది చాలా చాలా కామన్. మన ఇండియాలో తీసుకుంటే ట్రైబల్ పాపులేషన్ వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. సో ఏ రాష్ట్రాల్లో అయితే ఇట్లా గిరిజన ప్రజలు ఎక్కువ ఉంటారో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, మన ఆంధ్రప్రదేశ్, వీళ్ళల్లో ఎక్కువగా మనము ఈ సికిల్ సెల్ ట్రైట్ మరియు సికిల్ సెల్ డిజీజ్ అనేది చాలా కామన్ గా చూస్తాము అనమాట గర్భిణీ స్త్రీలలో. అంతేకాకుండా ఇమిగ్రెంట్స్ ఉంటారు, వేరే ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువగా విజయనగరము, వైజాగ్, శ్రీకాకుళం, ఒరిస్సా ఆ ప్రాంతాల్లో కొంచెం కామన్ గా చూస్తుంటాం ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ అనేది.
1: అసలు సికిల్ సెల్ అనీమియానే ఎందుకు పిలుస్తారంటారు?
0: మామూలుగా మనకి నేను ముందు చెప్పినట్టు మన రక్తనాళాలలో రక్త కణాలు ఉంటాయి, వాటినే రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బిసిస్ అని అంటారు అనమాట. ఈ రక్త కణాలు అనేవి ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన ఇండివిజువల్, ఒక హెల్దీ ఇండివిజువల్ రౌండ్ షేప్ లో ఉంటాయి. దాని లోపల హిమోగ్లోబిన్ ఉంటుంది, ఆ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తీసుకెళ్తూ ఉంటుంది. దాని షేప్ రౌండ్ షేప్ ఉండడం వల్లనే మెనిస్కస్ షేప్ అంటారు. రౌండ్ షేప్ అంటే కూడా అది కొంచెం ఇట్లా డిప్రెషన్ ఉండి ఉంటుంది. ఆ షేప్ ఉండడం వల్ల అది రక్తంలో ఫ్రీగా వెళ్ళగలుగుతుంది, రక్త ప్రసరణ అనేది ఫ్రీగా జరుగుతుంది. ఈ సికిల్ సెల్ డిజీజ్ లో ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్ లో జీన్ డిఫెక్ట్ ఉండడం వలన అది అర్ధచంద్రాకారం, దాన్ని క్రిసెంట్ షేప్, గొడవలు ఏ ఆకారంలో ఉంటుంది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో రక్త కణాలు అనేవి అర్ధచంద్రాకారంలో ఉంటాయి, అందుకే దానికి సికిల్ సెల్ అనీమియా అనే పేరు వచ్చింది. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో కూడా మామూలుగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు రౌండ్ షేప్ లోనే ఉంటుంది ఆ రక్తంలో ఉండే కణం, ఆ రక్త కణం. వీళ్ళు ఎప్పుడైనా సరే డిహైడ్రేషన్ అంటే మన బాడీలో ఉండే ఫ్లూయిడ్ లెవెల్స్ అంటే నీరు తగ్గిపోయినా, తర్వాత ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా, ఏదైనా సరే ఊపిరితిత్తులకి బాగాలేకుండా వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా కానీ రౌండ్ గా ఉండే సెల్స్ ఏమవుతాయంటే ఆ క్రిసెంట్ షేప్ లోకి, అర్ధచంద్రాకారంలోకి మారిపోతాయి. అలా మారిపోవడం వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల్లో ప్రసరణ సరిగా ఉండదు, రక్తం చిక్కబడిపోతుంది, ఏ అవయవానికి వెళ్లాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందదు. సో వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది మిగతా భాగాలలో. ఇప్పుడు కిడ్నీ తీసుకోండి, కిడ్నీలకి ఏమి ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదు, లివర్ తీసుకోండి, లివర్ కి సరిగ్గా వెళ్ళదు, తర్వాత బ్రెయిన్, ఎందుకంటే రక్తనాళాలంతా ఈ సికిల్ సెల్స్ అనేవి ఏంటంటే బ్లాక్ చేసి పెట్టేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ గా అందాల్సిన ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు. దీన్ని ఏమంటారంటే సికిల్ సెల్ క్రైసిస్ అంటారు. మామూలుగా ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఉండదు ఇట్లా, కానీ ఎప్పుడైతే వీళ్ళకి డిహైడ్రేషన్ అని చెప్పాను కదా, నీరు తగ్గిపోవడం అలాంటి కండిషన్స్ కి వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో అప్పుడేమవుతుందంటే ఈ సికిల్ సెల్ క్రైసిస్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు, సరిగ్గా రక్త ప్రసరణ లేదు ఆ అవయవానికి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి కిడ్నీలలో ఇన్ఫెక్షన్ రావడం, దాన్నే పైలోనెఫ్రైటిస్ అంటారు. మూత్రంకి సంబంధించిన ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే యూరిన్ లో ఇన్ఫెక్షన్ రావడం, తర్వాత లంగ్స్ లో కూడా ఇన్ఫెక్షన్, న్యూమోనియా లాంటిది రావడం, రక్తనాళాల్లో రక్తం ప్రసరణ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, గడ్డగడుతుంది, థ్రాంబోసిస్ అంటారు, అలాంటివి వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళల్లో. అంతేకాకుండా మామూలుగా మనకి రక్త కణం అనేది 4 నెలలు బతుకుంటుంది మన బాడీలో, కానీ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు ఏమవుతుంది

0: అంటే 5 నుంచి 10 రోజుల వరకే బతుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఎక్కువ రక్త కణాలు చనిపోవడం వల్ల ఏమవుతుంది, రక్తహీనత వస్తుంది. దానివల్ల వాళ్ళకి అనీమియా వస్తుంది, సికిల్ సెల్ అనీమియా వస్తుంది. అంతేకాకుండా అనీమియా అనేది క్రానిక్ అనీమియా అంటారు, అంటే అప్పటికప్పటికి 2-3 నెలలు వచ్చి మందులు వేసుకోగానే తగ్గిపోయే అనీమియా కాదు అది. ఇది జీన్స్ కి సంబంధించింది కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి కొంచెం అడాల్ట్స్ అండ్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ నుంచే వాళ్ళకి అనీమియా అనేది స్టార్ట్ అవుతుంది. ఆ అనీమియా అనేది అలానే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఉండి దానివల్ల ఏమవుతుంది అంటే హార్ట్ ఫెయిల్యూర్ లో కూడా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే అనీమియా ఉన్న వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ అనేది కామన్, అంటే ఎప్పుడైనా సరే మనకు అనీమియా ఉంటే దాన్ని మనము సరిదిద్దుకోవాలి, మందులు వేసుకోవడమో బ్లడ్ ఎక్కించుకోవడమో. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే గుండె సరిగ్గా కొట్టుకోదు, హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతుంది, గుండె వాపు కూడా వస్తుంది అన్నమాట.
1: ఈ సికిల్ సెల్ అనేది గర్భిణీ స్త్రీలలో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు?
0: మామూలు ఇండివిజువల్ తో పోల్చుకుంటే, అంటే గర్భం లేకుండే వాళ్ళతో పోల్చుకుంటే, గర్భిణీ స్త్రీలలో ప్రతి ఆర్గాన్ లో చేంజ్ ఉంటుంది. ప్రతి అవయవంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, తర్వాత హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, తర్వాత ప్రతిది. ఇప్పుడు థైరాయిడ్ ఉంది అనుకోండి, వాళ్ళకి థైరాయిడ్, ఎందుకంటే ఆమెకి కావాలి బిడ్డకి కావాలి. సో గర్భం అనేది ఒకటి కొంచెం రిస్క్ అయితే, దాంతోపాటు సికిల్ సెల్ డిజీజ్ ఉంటే ఇంకా హై రిస్క్. ఫస్ట్ 3 నెలలు ఏమవుతుంది వాళ్ళకి, వాంతులు ఎక్కువగా అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, డీహైడ్రేషన్ లోకి వెళ్తారు. డీహైడ్రేషన్ లో వెళ్తే సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళకి ఏమవుతుంది, సిక్లింగ్ అని ఇందాక చెప్పాను కదా, ఆ సెల్స్ అన్ని అర్ధచంద్రకాలంలో మూన్ షేప్ కి అయిపోయి ఆ రక్తనాళాలు అనేటివి బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేయడం వల్ల జాయింట్స్ కి, బోన్ కి సరిగ్గా బ్లడ్ వెళ్ళదు, జాయింట్స్ కి వెళ్ళదు, కిడ్నీలకు వెళ్ళదు, లివర్ కి వెళ్ళదు, ఊపిరితిత్తులకు వెళ్ళదు. వీటన్నిటికి వెళ్ళకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి. సో వాళ్ళ సెప్సిస్, దాన్ని ఇన్ఫెక్షన్ కానీ మనకి బాడీ అంతా పాకింది అనుకోండి, దాన్ని సెప్సిస్ అంటారు. సెప్సిస్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డీప్ విన్ థ్రాంబోసిస్, అంటే రక్తనాళాల్లో గడ్డలు కట్టడం, చివరికి ప్రాణాలు కూడా పోతాయి అన్నమాట. అంతేకాకుండా 5-10 డేస్ అనే చెప్పాను కదా లైఫ్ స్పాన్, 5 నుంచి 10 రోజుల వరకే ఉంటాయి ఆ సికిల్ సెల్ డిజీజ్ లో ఉండే వాళ్ళలో రక్త కణాలు 10 రోజుల వరకే ఉంటాయి. తర్వాత ఏమవుతాయంటే ఆ సెల్స్ అనేవి లైసిస్, లైసిస్ అంటే ఏంటంటే అవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఆ బ్రేక్ అవడం వల్ల జాండీస్ అనేది వస్తుంది వాళ్ళకి. అంతేకాకుండా లివర్ గాని ఎఫెక్ట్ అయితే లివర్ వల్ల కూడా జాండీస్ వస్తుంది. అంతేకాకుండా వీళ్ళల్లో హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పాను. సో వీటన్నిటి వల్ల ఎఫెక్ట్ గర్భం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, 3 నెలలు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు తల్లి నుంచి బిడ్డకి రక్తం ఎట్లా వెళ్తుంది, రక్త ప్రసరణ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు రక్త ప్రసరణ అనేది సరిగ్గా లేకపోతే, బిడ్డకి సరిగ్గా రక్తం అందకపోతే అబార్షన్ అవుతుంది. అంతేకాకుండా వీళ్ళకి బేబీ గ్రోత్, ఒకవేళ అబార్షన్స్ అవ్వకుండా వాళ్ళు 5వ నెల 6వ నెల వరకు వెళ్ళారనుకోండి, ఈ రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే శిశువు యొక్క పెరుగుదల అనేది, మామూలు హెల్దీగా ఉండే ప్రెగ్నెంట్ మదర్ లో ఎట్లయితే బేబీ పెరుగుదల ఉంటుందో, వెయిట్ గెయిన్ అవునో అట్లా ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకంటే రక్త దాన్ని IUGR, ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటారనమాట. రక్త ప్రసరణ సరిగ్గా లేదు. సో మనం బేబీ సరిగ్గా పెరగకపోతే ఏం చేస్తాము, త్వరగా ఆపరేషన్ చేసి తీసేయాలి. డెలివరీ ఆపరేషన్, డెలివరీ నార్మల్ డెలివరీ ఏదో ఒకటి త్వరగా డెలివరీ చేస్తాం, అప్పుడు బేబీ నెల నిండుకుండానే పుడతారు. అంతేకాకుండా మదర్ లో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటారు, అంటే ఇప్పుడు మామూలుగా బీపీ షుగర్లు అనేవి వస్తుంటాయి. నార్మల్ జనాలకు వచ్చే షుగర్ బీపీ వేరు, ప్రెగ్నెన్సీ మదర్స్ కు వచ్చే షుగర్ బీపీ వేరు. సో ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు ఏంటంటే, ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ చాలా అధికంగా ఉంటాయి. సో బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, ఫిట్స్ అలాంటి కాంప్లికేషన్స్ కూడా వీళ్ళల్లో ఎక్కువ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా డెలివరీ టైంలో కూడా వీళ్ళకి బ్లడ్ అనేది ఎక్కువ పోతుంది, పోస్ట్ పార్టమ్ హెమరేజ్. మామూలుగా రక్తస్రావం అనేది అవుతుంది, కానీ వీళ్ళకి ఆల్రెడీ అనీమియా ఉంది, సికిల్ సెల్ అనీమియా ఉంది. సికిల్ సెల్ డిజీజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే రక్తస్రావం అనేది అధికంగా జరుగుతుంది. ఇప్పుడు మనము నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నాం, ఎవరినైనా సరే నార్మల్ డెలివరీకి చూస్తాం. చేసేటప్పుడు ఆ బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ ప్రసవం వల్ల వచ్చే స్ట్రెస్ కూడా తట్టుకోలేదు బేబీ. సో నార్మల్ డెలివరీ కంటే కూడా ఇంక వెంటనే ఏం చేస్తాం, ఆపరేషన్ చేసి తీసేస్తాం. ఇప్పుడు బేబీ హార్ట్ బీట్ పడిపోతుంటే ఇంకా డెలివరీ అవ్వడానికి చాలా టైం ఉందంటే ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తాము. సో సిజేరియన్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటాయి అన్నమాట.
1: అసలు గర్భం రావడానికి ముందే సికిల్ సెల్ ఎనీమియా అని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు?
0: సికిల్ సెల్ అనీమియా అనేది మనము భార్యాభర్తలు ఇద్దరు ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు, ఏ భార్యాభర్తలైనా సరే హెల్దీగా ఉన్నా, ఏదైనా జబ్బు వ్యాధి ఉన్నా కూడా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చెకప్ కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. మనలో ఉండే ఏదైనా కొత్త జబ్బులు ఉంటే బయటపడతాయి, లేకపోతే ఏదైనా జబ్బు ఉండి మనం ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఆ ప్రెగ్నెన్సీ సాఫీగా స్మూత్ గా తల్లి బిడ్డకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా డెలివరీ అవ్వచ్చు. హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరోసిస్ అనే టెస్ట్ ద్వారా మనము మన బాడీలో ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ ట్రైట్ ఉందా లేదా అని మనం కనుక్కోవచ్చు అనమాట. ఇంకొంతమందికి ఏమవుతుందంటే, వాళ్ళకి అడాల్సెంట్ ఏజ్ గ్రూప్, అంటే కౌమార దశ ఉన్నప్పటి నుంచే కొంచెం అనీమియా వస్తుంది వాళ్ళకి. మామూలుగా అనీమియా అంటే ఐరన్ మాత్రలు వేసుకుంటే తగ్గిపోవడం అట్లా జరుగుతుంది, కానీ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళు ఏంటంటే ఐరన్ వేసుకుంటే అసలు తగ్గదు. వీళ్ళల్లో ఐరన్ అనేది నార్మల్గా అన్న ఉంటుంది, లేకపోతే ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది. ఇందాక నేను

0: చెప్పినట్టు సెల్ బ్రేక్ అవుతుందని చెప్పైతే, సెల్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, దాని లోపల ఉండే హిమోగ్లోబిన్ బయటకు వస్తుంది. ఆ రక్తకణం బ్రేక్ అయినప్పుడు హిమోగ్లోబిన్ అంతా ఐరన్, సో ఐరన్ అంతా ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. అంటే 5 నుంచి 10 రోజులకు ఒకసారి బ్రేక్ అవుతుంది, ఐరన్ రిలీజ్ అవుతుంది, మన బ్లడ్లో అంతా ఐరన్ ఓవర్లోడ్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడాను ఐరన్ అనేది డెఫిషియన్సీ ఉంటే తప్ప తీసుకోకూడదు. మామూలుగా మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, మామూలు 12 పాయింట్లు ఉండాల్సిందే, 8 పాయింట్లు ఉండగానే డాక్టర్ గారు సరే అమ్మ ఐరన్ వేసుకోండి అంటారు. ఐరన్ వేసుకున్నావు, 2-3 నెలలు అయినా నువ్వు ఐరన్ నింగుతున్నా నీకు తగ్గట్లేదు అంటే నీకు ఇంకొక ఏదో లోపం ఉంది, జన్యుపరమైన లోపం. అది 2 రకాలు ఉన్నాయి, ఒకటి సికిల్ సెల్ డిజీజ్, ఒకటి ఇంకోటి తలసీమియా అని ఒకటి ఉంది. ఆ 2 హిమోగ్లోబిన్ కి సంబంధించిన వ్యాధులు అనమాట. సో అట్లా కంట్రోల్ అవ్వడం లేదు అంటే, నువ్వు ఐరన్ మాత్రం వేసుకున్నా కూడా నీ అనీమియా కంట్రోల్ అవ్వడం లేదు అంటే, అప్పుడు నువ్వు ఈ సికిల్ సెల్ డిజీజ్ కోసం చెక్ చేసుకోవాలి. HPLC హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరోసిస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనము మనకి సికిల్ సెల్స్ మన బ్లడ్ లో ఉన్నాయా లేదా, సికిల్ సెల్ హిమోగ్లోబిన్ ఉందా లేదా అనేది మనకి ముందే తెలుసుకోవచ్చు.
1: ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయాక మనం ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సికిల్ సెల్ డిజీజ్ ఉండేవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు, చేసుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక స్త్రీకి సికిల్ సెల్ డిజీజ్ ఉంది, ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకోండి, ఇద్దరు పార్ట్నర్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి వాళ్ళకి సికిల్ సెల్ ట్రెయిటా సికిల్ సెల్ డిజీజా. బ్లడ్లో ఐరన్ లెవెల్స్ చెక్ చేసి ఐరన్ తక్కువగా ఉందంటేనే మీరు ఐరన్ మాత్రం వేసుకోవాలి, లేకపోతే ఫోలిక్ యాసిడ్ 1 మిల్లీగ్రామ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందుంది, డైలీ ఫోలిక్ యాసిడ్ 1 మిల్లీగ్రామ్ పర్ డే అనే డోస్ చెప్పిన రోజు వేసుకోవాలి. అంతేకాకుండా సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళు కొన్ని డ్రగ్స్ తీసుకుంటుంటారు, హైడ్రాక్సీ యూరియా అలాంటి డ్రగ్స్, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ తగ్గించడానికి. ఆ డ్రగ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో టెరటోజెనిక్ అంటారు, అంటే అవి కానీ ఆమె తీసుకుందనుకోండి బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటివి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 నెలల ముందే ఆపేసేయాలి. నేను ఆల్రెడీ చెప్పినట్టు వీళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్స్ ఉంటాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, మెనింగోకోకల్ వ్యాక్సిన్స్, అలాంటి వ్యాక్సిన్స్ అనేవి ముందే తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందే. ఇలా తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా HBV, HBC వాటికి కూడా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఏంటంటే ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, సికిల్ సెల్ రెటినోపతి అనేది వస్తుంది వాళ్ళకి. సో ఐ చెకప్ చేసుకోవడం, BP చెక్ చేసుకోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్. సో ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేసుకుని యూరిన్ కల్చర్ ఇచ్చి ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్ చేసుకోవడం. సో ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళకి ఏవేవి లోపాలు ఉన్నాయి చేసుకుని దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకొని ప్లాన్ చేసుకుంటే ఆమెకి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అంతేకాకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ముందే ట్రీట్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. అనీమియా ఉంది, అనీమియాని కరెక్ట్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ మినిమం 10 నుంచి 11 పాయింట్ల వరకు పెట్టుకోవాలి, దానికంటే తక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఆమెకి హిమోగ్లోబిన్ 8 పాయింట్లు ఉందనుకోండి, గర్భవతి అయ్యాక ఆమెకి ఎంత తీసుకున్నా హిమోగ్లోబిన్ అనేది కరెక్ట్ అవ్వదు. సో దానికంటే ముందు ఏదైనా ఇబ్బంది ఉంటే అన్ని ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. అంతేకాకుండా వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్, గుండె జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవచ్చు, అప్పుడు ఎకో కూడా చేసుకోవాలి. అల్ట్రాసౌండ్లో కిడ్నీస్ కూడా చూయించుకోవాలి, కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా. అన్నీ చెక్ చేసుకుని అంతా నార్మల్గా ఉంది, ఏమి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే మంచిది. ప్రెగ్నెన్సీ అయ్యాక ఇప్పుడు ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండేవాళ్ళు జస్ట్ గైనకాలజిస్ట్ లేకపోతే ప్రసూతి డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోదు. ఒక మల్టీ డిసిప్లినరీ అంటే సికిల్ సెల్ ట్రీట్ చేసే డాక్టర్స్ ఉంటారు, హెమటాలజిస్ట్, తర్వాత బ్లడ్ ఎక్ ఇచ్చే డాక్టర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, తర్వాత జనరల్ ఫిజిషియన్, వీళ్ళందరితో ఫాలోఅప్ రెగ్యులర్ గా ఉండాలి. ప్రెగ్నెంట్ అయ్యే ముందే కాదు, ప్రెగ్నెంట్ అయ్యే ముందు ఏదైతే ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు డ్రగ్స్ అవి ఆపేసేయాలి. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అనుకోండి, తను ఏమేమి డ్రగ్స్ తీసుకుంటున్నారో అన్ని ఆపేసి ప్రెగ్నెన్సీలో సేఫ్ గా ఉండే మందులే వేసుకోవాలి. అన్ని మందులు వేసుకోలేము. అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్ ఆల్రెడీ చెప్పాను, ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు అది 1 మిల్లీగ్రామ్ వేసుకుంటే సరిపోతుంది. ప్రెగ్నెంట్ అయ్యాక డైలీ 5 మిల్లీగ్రామ్స్ వేసుకోవాలి. వ్యాక్సిన్స్ అనేవి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అన్ని ముందే తీసుకొని ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యాక కూడా ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు, దానివల్ల ఏంటంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మనకి రాకుండా ఉంటుంది. ప్లస్ వీళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ బీపీ రాకుండా ఆస్పిరిన్ అనే మాత్రం రాసిస్తుంటారు. అంటే ఆ ఆస్పిరిన్ మాత్రం డైలీ వేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళలో గర్భానికి సంబంధించిన బ్లడ్ ప్రెషర్, అంటే అధికంగా రక్తపోటు రాకుండా మనము వీళ్ళని కాపాడచ్చు అనమాట. అంతేకాకుండా మొదటి 3 నెలలు ఆల్రెడీ చెప్పాను వాంతులు అనేవి ఎక్కువ అవుతుంటాయి, కంపల్సరీ డీహైడ్రేషన్ లోకి అసలు వెళ్ళకూడదు. అంటే అడిక్యుయేట్ హైడ్రేషన్, బాగా నీళ్ళు తాగుతూ ఉండాలి. డీహైడ్రేట్ అంటే మన బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆక్సిజన్ అనేది ఎప్పుడు హైపోక్సియా అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా చూసుకోవాలి. మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్లో పడిపోతే ఏమవుతుంది, సిక్లింగ్ వస్తుంది, దానివల్ల మళ్ళీ సికిల్ సెల్ క్రైసిస్. ఇందాక చెప్పి

0: అన్నట్టు బ్లడ్ అనేది బ్లాక్ అయిపోతుంది అన్నమాట. సో వీళ్ళు లంగ్ కి ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఊపిరితిత్తులో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకొని బాగా ఆక్సిజన్ వెళ్లేలాగా, ఇట్లా ఎక్కువ కూడా గాలి బాగా ఆక్సిజన్ అందే చోట వాళ్ళు ఉండాలి. ఒకవేళ హిమోగ్లోబిన్ అనీమియా వల్ల పడిపోయింది అనుకోండి, ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే బ్లడ్ మారుస్తారనమాట, ఆ సిక్కిల్ సెల్స్ ఆ సిక్లింగ్ అయిన సెల్స్ ని తీసేసి వేరే బ్లడ్ ఎక్కిస్తారు, అవన్నీ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే గ్రోత్ స్కాన్ అనేది ఇంపార్టెంట్. బిడ్డ పెరుగుదల అనేది హెల్దీగా ఉండే గర్భిణీ స్త్రీతో పోల్చుకుంటే, ఆరోగ్యవంతమైన గర్భిణీ స్త్రీలతో పోల్చుకుంటే వీళ్ళల్లో పెరుగుదల అనేది కొంచెం తక్కువ ఉంటుంది. 6 నెలల తర్వాత ప్రతి 3 వారాలకు ఒకసారి గ్రోత్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
1: డాక్టర్ గారు, అలాగే అసలు శిశువు జన్మించడానికి ముందే మనం ఈ సికిల్ సెల్ వ్యాధిని గుర్తించవచ్చండి?
0: మనం గర్భం దాల్చినప్పుడే మన బిడ్డకి సికిల్ సెల్ డిజీజ్ ఉందా లేదా అనేది మనం కనుక్కోవచ్చు. అది మనం ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 మాసాలు, సెకండ్ ట్రైమిస్టర్ అంటే తర్వాత 3 మాసాలు, 20-28 వీక్స్ అంటే 7వ నెల వరకు. దానికి ఏమేమి ఉన్నాయంటే ఆమ్నియోసెంటసిస్, ఉమ్మనీరు. ఆ ఉమ్మనీరులు ఏమవుతుందంటే బిడ్డ యొక్క కణాలు ఉంటాయి, సో ఆ కణం తీసి ఆ కణం లోపల మనం చెక్ చేయొచ్చు, జీన్ టెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ జన్యుపరమైన లోపం కదా, ఈ లోపం ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు. సికిల్ సెల్ ట్రైటా, సికిల్ సెల్ డిజీజ్ అని కూడా కనుక్కోవచ్చు. కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అని ఉంది. ఈ కోరియానిక్ శాంప్లింగ్ అనేది మనం ఫస్ట్ 3 నెలల్లోనే మనం టెస్ట్ చేసుకోవచ్చు. అదేంటంటే మాయ దగ్గర కొంచెం సెల్స్ తీసి టెస్ట్ చేస్తారు. ఇంకొకటి మెటర్నల్ సెల్ ఫ్రీ డిఎన్ఏ శాంపుల్ అని ఉంది. సెల్ ఫ్రీ డిఎన్ఏ అంటే ఏం లేదు, మదర్ బ్లడ్ నుంచి తీస్తారనమాట. ఇప్పుడంతా ఏంటంటే శిశువు యొక్క కణాలు కొన్ని మదర్ బ్లడ్ లో కూడా ఉంటాయి, సో మనం మదర్ బ్లడ్ శాంపుల్ తీసి దాంట్లో ఉండే శిశువు యొక్క డిఎన్ఏ తీసి వీళ్ళకి డిజీజ్ ఉందా లేదా, పుట్టక ముందే సికిల్ సెల్ ట్రైటా, సికిల్ సెల్ డిజీజా అనేది కూడా మనము ముందే కనుక్కోవచ్చు అనమాట.
1: అసలు ప్రసవం సమయంలో ఈ సికిల్ సెల్ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ప్రసవం టైంలో ఆల్రెడీ సికిల్ సెల్ డిజీజ్ వల్ల ఏమవుతుంది, సికిల్ సెల్ అనీమియా వస్తుంది. అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ డిజీజ్ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో కానీ చిన్న చిన్న హాస్పిటల్లో కానీ డెలివరీలు ప్లాన్ చేసుకోకూడదు. టెరిషరీ కేర్ సెంటర్ అంటే పెద్ద హాస్పిటల్స్, ఎక్కడైతే బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్, తర్వాత అందరు డాక్టర్స్ జనరల్ ఫిజిషియన్, ఏ కాంప్లికేషన్ వచ్చినా ట్రీట్ చేసే డాక్టర్స్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటారో అలాంటి చోట వాళ్ళు డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్గా డెలివరీ టైంకి నొప్పుల టైంలో కూడా వెళ్ళడం కరెక్ట్ కాదు. డెలివరీ టైంలో బ్లడ్ అనేది కంపల్సరీగా వీళ్ళు రెడీగా పెట్టుకొని ఉండాలి. డీహైడ్రేషన్ అవ్వకూడదు కంపల్సరీ. ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి, సరిగ్గా నీళ్లు తీసుకోము, సరిగ్గా వాటర్ తీసుకోము, ఆ నొప్పులు తట్టుకోలేక, కానీ అది మాత్రం గుర్తు అడికడికి ఖచ్చితంగా నీళ్ళు అనేవి తాగుతూ ఉండి హైడ్రేటెడ్గా ఉండాలి పేషెంట్, అంటే బాగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు, కడుపులో తట్టుకోలేదు ఆ స్ట్రెస్ని, ఆ లేబర్ స్ట్రెస్ని, సడన్గా హార్ట్ బీట్ కూడా, దాన్ని ఇంట్రాయూటరైన్ ఫీటల్ డెత్ అంటారు. అంటే గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ యొక్క హార్ట్ బీట్ ఆగిపోయే రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. సికిల్ సెల్ డిజీజ్ వల్ల ప్రాబ్లం రాకపోవచ్చు శిశువులో, కానీ ప్రీమెచ్యూర్ డెలివరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. ఐసీయూలో కూడా ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది అనమాట.
1: డాక్టర్ గారు, అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియాని మనం కేవలం ఔషధాలతో నయం చేయవచ్చు అంటారా, లేదంటే అసలు దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమైనా ఉందంటారా?
0: ఇది జన్యుపరమైన డిజీజ్ కాబట్టి, వ్యాధి కాబట్టి శాశ్వత పరిష్కారం అనేది ఏమీ ఉండదు. మన వ్యాధి ఉందా లేదా అని ఒకటి మనల్ని మనం చెక్ చేసుకోవడం బ్లడ్ టెస్ట్ ద్వారా, శిశువుకి ఉందా లేదా అంటే వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయని మనం ముందే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సికిల్ సెల్ ట్రేట్ అనుకోండి, నేను చెప్పినట్టు 50% ట్రేట్ వస్తుంది, 25% అసలు రాకపోవచ్చు, ఇంకొక 25% సికిల్ సెల్ డిజీజ్ వస్తుంది. అదే ఇద్దరికి సికిల్ సెల్ డిజీజ్ ఉంటే 50% ఛాన్స్ సికిల్ సెల్ డిజీజ్ ఉండే ఛాన్స్. సో అట్లా మనం ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే భార్యాభర్తలు చెక్ చేసుకోవడం మనకి ఉందా లేదా అని. మెయిన్గా ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళకి కొన్ని డ్రగ్స్ ఇస్తారు, వాటి వల్ల వచ్చే పర్యవసానాలు కాంప్లికేషన్స్ తగ్గించడానికి. అలా కాంప్లికేషన్స్ తగ్గించడానికి మందులు ఉన్నాయి, కానీ ఈ సికిల్ సెల్ డిజీజ్ని అరికట్టడానికి మందులు లేవు.
1: సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు?
0: వీళ్ళకి కొంచెం రిస్క్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మార్టాలిటీ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారనుకోండి, సేమ్ ఇట్లా డీహైడ్రేషన్, హైపాక్సియా అలాగ ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా సికిల్ సెల్ క్రైసిస్లోకి వెళ్ళి దానివల్ల వాళ్ళకి లైఫ్ స్పాన్ తగ్గచ్చు, కానీ ఇది ఉన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలే బతుకుతారు అట్లే
1: లేదు. ఓకే, సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన ఎన్నో విషయాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగ గారు ఇప్పటి వరకు మనకు ఎన్నో విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ ప్రియాంక గారు.
2: అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి.

0: హలో, నమస్కారం అండి.
1: దాత చక్రవర్తి ఈ మా ఉన్నాం ఈ గిరిజం.
0: ఆ
1: పాట కావాలండి.
0: తప్పకుండా.

0: హలో,
1: హలో సార్, యమకింకరెడ్డి సాంగ్ ప్రచారం చేయండి.
0: తప్పకుండా. మీ పేరు?
1: ఎస్ జానకి బాలసుబ్రహ్మణ్యం గారు. మీకోసం, శ్రోతల కోసం.
0: అవును, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: జగదాంబ సెంటర్ సార్, విశాఖపట్నం.
0: పేరు?
1: శంకర్ అండి.
0: సరే.

0: హలో
1: సార్, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: సార్, నా పేరు తాతయ్యండి, భోగాపురం నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: గోపాలరావు గారి అమ్మాయి సినిమా నుంచి పాట కావాలి సార్.
0: ఏం పాట?
1: వస్తావు కళ్ళలోకి, రానంటావు కౌగులకి పాట కావాలి సార్.
0: సరే.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు దుర్గా అండి. నేను గేదెలంక నుంచి చెప్తున్నానండి.
0: చెప్పండి దుర్గ గారు.
1: నాకు ఆరాధన సినిమా లేదండి, రండి రండి దయచేయండి అనే పాట కావాలండి.
0: రండి రండి రండి దయచేయండి ఆరాధన కాదు, రుద్రవీణ.
1: రుద్రవీణ అండి, మర్చిపోయింది సార్. ఆ పాట సత్యంగా శరణ్ గారి కోసం అండి.
0: సరే సరే వినండి.
2: రండి రండి రండి.

0: సంతోషం సుమండి.
1: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు, ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
2: తమరైన సూర్య ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమ బోటి వారికి ఇక్కడ.
1: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: రాహుల్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
1: ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
1: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
3: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
2: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
3: ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన, సూర్యంగారిని చెప్పానే ఆయనే ఈయన.

0: లంచలంచలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్యా. కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య, కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: post, post, post, post. Vavilala varalaya B.A.L.L.B. Post, post, post, post.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

0: ఆకాశాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.
1: గానం అంటే ఒక కళగానే తెలిసిన్నాళ్ళు నాకు,
0: బ్రతుకే పాటగా మార్చి

మాటలనే సంగతులు చేయడం పని, పని పని సరి పని సరిగా, సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్న

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: శుభోదయం. నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నేను మాట్లాడుతాను సార్.
0: శుభోదయం
1: కొద్ది
0: కళ్యాణి
1: రోజుల్లో
0: గారు. చెప్ప.
1: చెయ్యి చెయ్యి తగిలింది పాట వేయండి సార్.
0: సరేనండి.
1: థ్యాంక్ యూ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ప్రేమ ప్రేమికులు. ప్రేమికుల మనసులు కలిసినప్పుడు నింగి నేల కూడా ఒకటైనట్టుగా అనిపిస్తుందట. అలాంటి అందమైన భావాలను తెలిపే గీతమే పూజ చిత్రంలోని నింగి నేల ఒకటాయనే. ఈ గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం ఆలపించగా సంగీతాన్ని రాజన్ నాగేంద్ర సమకూర్చారు. సాహిత్యం దాశరథి కృష్ణమాచార్యులు. మధురమైన ఈ యుగల గీతాన్ని వినేద్దామా?

ఎంత మధురమైన గీతమో కదా. మరి ప్రేమలో ప్రతి క్షణం కొత్తగానే అనిపిస్తుంది. రెండు హృదయాలు ఒకే భావంలో మునిగిపోయినప్పుడు ఆ ఆనందాన్ని మా

భలే తమ్ముడు చిత్రంలోని పాటను విన్నారు కదా. ఈ పాటను మహమ్మద్ రఫీ, పి సుశీల తమ మధుర గాత్రాలతో ఆలపించారు. సంగీతం టీవీ రాజు, సాహిత్యం సి నారాయణరెడ్డి. ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ ఆశల వెలుగులని హృదయంలో నింపే ఉదయాన్ని ఎంతో అందంగా చిత్రించిన గీతం మంచి మిత్రులు చిత్రంలోనిది. ఈ పాటను ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఈ గీతానికి మధుర స్వరాలు సమకూర్చినది కోదండపాణి, సాహిత్యం అందించినది సి నారాయణరెడ్డి. ఎన్నాళ్ళ నిరీక్షణకు ప్రతిఫలంగా వచ్చిన ఆనందాన్ని పలికించే ఈ మధుర గీతం

అద్భుతంగా ఉంది కదా ఈ పాట. ప్రేమలో ఉన్నవాళ్ళు తమ మనసులోని మాటలను ఒకరికి ఒకరు లేఖల రూపంలో చెప్పుకోవడం సహజం. అలాంటి ప్రేమ భావాలను చక్కగా ఆవిష్కరించిన పాట శ్రీదేవి చిత్రంలోనిది. ఈ మధుర గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించారు. ఈ పాటకు స్వరాలు అందించిన వారు జీకే వెంకటేష్, అందమైన పదాలను కవి ఆరుద్ర రాశారు.

పాత పాటల్లో ఉన్న ఆ మాధుర్యం ఎందుకు ప్రత్యేకమో ఈ పాట మరొకసారి గుర్తు చేసింది కదండి. ఇప్పుడు మరొక పాట విందాం. ప్రేమలోని చిలిపి భావాలను మధురంగా పలికించే ఈ గీతం లక్షాధికారి చిత్రంలోనిది. ఘంటసాల పి సుశీల తమ మధుర గాత్రాలతో ఆలపించిన ఈ పాటకు స్వరాలు సమకూర్చినది టి చలపతిరావు, సాహిత్యం సి నారాయణరెడ్డి.

సుఖదుఖాలు చిత్రంలోని పాట ప్రకృతి అందాలు, జీవిత సత్యాలు ఎంతో చక్కగా మిళితమై ఉంటాయి. ఈ గీతాన్ని ఘంటసాల పి సుశీల ఆలపించారు. మధురమైన స్వరాలను ఎస్పి కోదండపాణి అందించగా పదాలను కవి సి నారాయణరెడ్డి రచించారు.

పాటకు మధురమైన స్వరాలను కేవి మహదేవన్ సమకూర్చగా భావరంజకమైన పదాలను ఆచార్య ఆత్రేయ రచించారు. మనసును మృదువుగా తాకే ఈ అపురూప గీతాన్ని వినండి.

పాట మనసుకు హాయినిస్తుంది కదండి. ప్రేమ ఆ పాటకు తోడైతే అది మరింత మధురంగా మారుతుంది. అలాంటి మధురమైన భావాలతో సాగిపోయే గీతం మూగ మనసులు చిత్రంలోనిది. ఈ గీతాన్ని ఘంటసాల పి సుశీల ఆలపించారు.

మనసులో కలిగే ప్రేమను మాటల్లో చెప్పలేనప్పుడు అది ఒక మధురమైన రాగంగా పలుకుతుంది. అలాంటి అందమైన భావాలను తెలిపిన గీతం మమతల కోవిల చిత్రంలోనిది. ఈ గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. స్వరాలు అందించినది చక్రవర్తి, సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి. ప్రేమానుభూతిని అందంగా పలికించే ఈ మధుర గీతం ఇదిగో.

ఎంత హాయిగా ఉందో ఈ పాట వింటుంటే. అయితే ప్రేమ అనేది కేవలం ఒక భావన మాత్రమే కాదు. జీవితంలో ఒక భాగంగా మారినప్పుడు ప్రియమైన వ్యక్తిని చూడకుండా ఉండలేని మనసు పరిస్థితిని వ్యక్తం చేసిన గీతం నీరాజనం చిత్రంలోనిది. ఈ మధుర గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించారు. సంగీతాన్ని ఓపి నయ్యర్ అందించగా హృదయాన్ని తాకే పదాలను సి నారాయణ రెడ్డి రచించారు. ప్రేమలోని ఆత్మీయతను, అనుబంధాన్ని మధురంగా పలికించే ఈ అపురూప గీతాన్ని వినండి.

ఇలాంటి పాటలే కాలాన్ని దాటి శ్రోతల హృదయాల్లో నిలిచిపోతాయి కదండి. అయితే ప్రకృతిలోని ప్రతి శబ్దంలోనూ, ప్రతి కదలికలోనూ ప్రేమను వెతికే హృదయాల భావాలను ఆవిష్కరించిన గీతం కీరవాణి. అన్వేషణ చిత్రంలో

ఈ పాట తెలుగు సినీ సంగీతంలో ఒక చిరస్మరణీయ గీతంగా నిలిచిపోయింది. ఈ మధుర గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించారు. ఈ పాటకు అపూర్వమైన స్వరాలను ఇళయరాజా సమకూర్చగా భావాలను అక్షరాలుగా మలచినవారు వేటూరి సుందర రామ్మూర్తి. ఇప్పుడు ఆ అపురూపమైన గీతం.

చిలకల కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరు.

మనసును తాకింది కదండి ఈ పాట. ప్రేమ ఒక మధురమైన అనుభూతి అయితే ఆ ప్రేమకు స్వరరూపం ఇచ్చిన గీతం రాక్షసుడు చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి తమ మధుర గాత్రాలతో ఆలపించారు. అపురూపమైన స్వరాలను ఇళయరాజా అందించగా భావాలను అక్షరాలుగా మలచినవారు వేటూరి సుందర రామమూర్తి. మనసును మైమరిపించి

ఎంత విన్నా తనివి తీరని గీతం జీవిత చక్రం చిత్రంలోనిది. ఈ గీతాన్ని ఘంటసాల శారద ఆలపించారు. సంగీతం శంకర్ జయకిషన్, సాహిత్యం ఆరుద్ర.

ఇంతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. ఇప్పుడు హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: 1% lower in a forenoon session today. Sensex tumbled 790 points to 76,620, while the Nifty shed 210 points to 23,960 when reports last came in. And with that, we end this news bulletin.
1: Akasavani, Visakhapatnam Kendram.
2: సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధు మంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా నిన్ను కోరి చిత్రం నుండి కార్తీక్ చిన్మయ్యి పాడిన పాటను వింటారు.

ఇంతవరకు మధు మంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మంది వ్యక్తులకు స్క్రీనింగ్ చేసి 20,00,000 మంది క్యారియర్లను గుర్తించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63,00,000 మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకువచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలు ఉన్నారని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని ఆయన చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని డాక్టర్ మాండవ్య తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా 15,00,000 మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000కు పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత ద్వారా 2,18,00,000 మందికి పైగా మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,00,000 కోట్ల రూపాయలు దాటనున్నాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటారు. ఇంతవరకు పీఎం కిసాన్ కింద పథకం చేసిన పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజి రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. ఈ బాధ్యతలకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించేందుకు గ్రామీణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. చట్టంలో ముఖ్యమైన అంశాలు, అమలు విధానం, సంస్థాగతమైన ఏర్పాట్లు, సాంకేతిక ఆధారిత పాలనా వ్యవస్థలు, రాష్ట్రాలు, జిల్లాలకు అందుబాటులో ఉండే సహాయక యంత్రాంగాల గురించి వారికి శిక్షణ ఇచ్చారు. ఏరియా ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు క్షేత్రస్థాయి సిబ్బందితో సంపాదిస్తారు. తద్వారా అమలు అవసరాలను అర్థం చేసుకోవడం, అనుభవాలు, ఉత్తమ పద్ధతుల మార్పిడిని సులభతరం చేయడం, సామర్థ్యాల పెంపుదల మొదలైన వాటికి సంబంధించి వీరు చర్యలు తీసుకుంటారు. ఈ ఏరియా ఆఫీసర్ల సమన్వయాన్ని సులభతరం చేయడంతో పాటు అమలు అనుభవాలను కూడా పంచుకుంటారు. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ చట్టం అమల్లో మద్దతు ఇవ్వడంలో ఏరియా ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తారు. తద్వారా విపిజీ రామ్జీ విధానంలోకి సజావుగా సమర్థవంతంగా ప్రక్రియలను ప్రవేశపెడతారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆదివారం నాడు జరగబోయే నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీ పునః పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అధికారిక వాట్సాప్ కమ్యూనికేషన్ ఛానల్ను ప్రారంభించింది. అన్ని అధికారిక వాట్సాప్ సందేశాలను 7827980287 అనే నంబర్ కల ఎన్టీఏ వెరిఫైడ్ ఖాతా నుంచి మాత్రమే పంపుతారని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ మరోసారి 7827980287. విద్యార్థులు గమనించగలరు, ఎన్టీఏ నుంచి వచ్చినట్లుగా క్లెయిమ్ చేసే ఏ సందేశాన్ని నమ్మే ముందు బ్లూ వెరిఫికేషన్ టిక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని కూడా అభ్యర్థులకు ఎన్టీఏ సూచించింది. జూన్ 21వ తేదీన జరిగే పునః పరీక్ష కోసం ఇప్పటికే తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు వాటిని మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లా ఓంకారేశ్వర్లో ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి హాజరయ్యారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయలు విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న విబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు

0: వేదిక వద్దకు వచ్చిన రాష్టపతికి గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతం పలికారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా మాట్లాడుతూ, జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద సాధించిన విజయాలకు గాను రాష్ట ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ మిషన్ కింద రాష్ట్రం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. 2023లో ఈ జాతీయ మిషన్ను ప్రారంభించినప్పుడు నిర్దేశించుకున్న ముఖ్యమైన లక్ష్యాల్లో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ చేయడం ఒకటని, ఈ లక్ష్యాన్ని గడువు కంటే ముందే సాధించడం సంతృప్తికరమైన విషయమని రాష్ట్రపతి అన్నారు.
1: संतोष की बात है कि वर्ष 2023 में राष्ट्रीय मिशन का शुभारंभ करते समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गए थे, उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है. मुझे बताया गया है कि 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है. ये कोई छोटी उपलब्धि नहीं है.
0: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆరోగ్యకరమైన మరింత సమానత్వంతో కూడిన దేశాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద ఇప్పటివరకు 7,19,00,000 మందికి పైగా వ్యక్తులకు స్క్రీనింగ్ నిర్వహించామని, వారిలో 20,00,000 మందికి క్యారియర్స్గా గుర్తించామని పేర్కొన్నారు. ఈ మిషన్ కింద 2,40,000 మందికి పైగా వ్యక్తులు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిందని, 4 కోట్లకు పైగా సికిల్ సెల్ కార్డులు పంపిణీ చేశామని నడ్డా చెప్పారు. ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ న్యాయమూర్తిగా 2026 నుంచి 2035 మధ్య కాలానికి మన దేశం తరఫున అభ్యర్థి ప్రొఫెసర్ బిమలేన్ పటేల్ ఎన్నికయ్యారు. మన దేశంపై ఈ విషయంలో విశ్వాసం ఉంచినందుకు సభ్య దేశాలకు భారత్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కీలకమైన మైలురాయిని సోషల్ మీడియాలో తెలియజేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రొఫెసర్ బిమల్ పటేల్తో పాటు ట్రైబ్యునల్కి ఎన్నికైన ఇతర విశిష్ట సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కేవలం 3 నెలల్లోనే దాదాపు 50,00,000 డోసుల మైలురాయిని చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యువతుల ప్రాణాలను రక్షించడంలో మునుపెన్నడో లేని స్థాయిలో వేగాన్ని అత్యవసర ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రచారం తీవ్రమైన వేగాన్ని పుంజుకుందని, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లో 100% హెచ్పీవీ వ్యాక్సినేషన్ శాతం లక్ష్యాన్ని సాధించగా మిజోరాం తన లక్షిత జనాభాలో 93% చేరుకుందని పేర్కొంది. ఈ పురోగతి భారత ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతను, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తల అలసట లేని శ్రమను తెలియజేస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే విధంగా ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా మెక్సికోలోని గోడలజారా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సౌత్ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించిన మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించిన మొదటి దేశంగా ఆవిర్భవించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న బీబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరిస్తోంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు హిందీ సినిమా పాటలు వింటారు. ముందుగా మేనే ప్యార్ కియా సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ పాడిన పాట

ఇంతవరకు హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులపై రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద

0: ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వార్తల వివరాలు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సాయంత్రం పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సుమారు 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను లబ్దిదారులకు దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విజయనగరంలో నిర్వహించే కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్రనాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తోన్న సమావేశంలో తొలుత రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో పాల్గొని రాష్ట ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, బ్యాంకింగ్ రంగ సహకారం, రుణాల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తరువాత మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ CRDA సమావేశంలో పాల్గొని రాజధాని ప్రాంత అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDU-GKY కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణ అభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ది, శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక అభివృద్దికి సహకరించాలని కోరారు. అలాగే కోల్కతాలో ఈరోజు జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ICC ప్లీనరీలో మంత్రి నారా లోకేష్ పాల్గొని రాష్ట్రంలో అమలవుతున్న అనుకూల పెట్టుబడి విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కు 25% వస్తున్నాయని తెలియజేస్తూ
1: And Andhra Pradesh as a state is leading on execution. And the leadership just shared 100 rupees that's getting invested in India, out of that 25 rupees is actually coming to the great state of Andhra Pradesh. And a lot of people ask me, you know, what makes Andhra Pradesh different? Why Andhra Pradesh? And I'll give you three S's. All of us love that. The three S, why you should choose Andhra Pradesh. First pen is speed.
0: అటవీశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న అరణ్యరామం భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు భూమి పూజ నిర్వహించారు. మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో అరణ్యరామం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తరణ, హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. అరణ్యరామం వంటి ప్రాజెక్టులు పర్యావరణ అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజల్లో వన సంరక్షణపై బాధ్యతను పెంచుతాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ ఎన్ బాలాజీ పాల్గొని యోగాను ప్రతి ఒక్కరూ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన యోగా ప్రదర్శనలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 2,000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ యోగా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తుందని తెలియజేస్తూ
2: యోగాంధ్రలో భాగంగా టెంపుల్ ప్రాంగణంలో అద్భుతంగా చక్కగా నిష్ఠతోని అంతఃకరణ శుద్ధితోని అందరం కూడా కలిసి ఈరోజు చక్కగా యోగా చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, ఇది స్ట్రెస్ బస్టర్. యోగా చేసినప్పుడు ఎంత రిలాక్సింగ్ ఉందంటే హాయిగా బ్రెయిన్ లో వేరే టెన్షన్ లేకుండా, వేరే పనులు లేకుండా, వేరే ఆలోచన లేకుండా కుటుంబ సభ్యులతోని, శ్రీకాళహస్తి ప్రజలతో, పిల్లలతో, అందరు కచేరీలతో చేయడం అనేది ఆనందంగా ఉంది.
0: రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో 82.39% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 78,261 మంది విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను సంబంధిత వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని

0: విద్యార్థులను మంత్రి నారా లోకేష్ అభినందించారు. విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఏర్పడిన యుద్ద పరిస్థితులు, మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో గతంలో మామిడి ధరలు తగ్గుముఖం పట్టాయని మంత్రి తెలిపారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ రంగానికి అవసరమైన మద్దతు కొనసాగుతుందని తెలుపుతూ,
1: ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మొట్టమొదట వాళ్ళ పక్షాన్ని నిలబడేది ఈ కూటమి ప్రభుత్వం. మద్దతు ధర రావటం లేదు, రైతు నష్టపోతా ఉన్నారని చెప్పి భావించి ప్రభుత్వం ఆ రోజు 4 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ రేట్స్ లో కూడా పెరగడం వల్ల ఆక్వా కూడా కుదేలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులకు కూడా అండగా ఇవాళ ఈ ప్రభుత్వం మరి కేజీకి 4 రూపాయలు తగ్గించడం కూడా జరిగింది. మార్కెట్ తో సంబంధం లేకుండా ఏ రైతు ఇబ్బంది పడుతున్నా వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వం స్పందిస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం.
0: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినంగా ఈరోజు పాటిస్తున్నారు. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను క్షీణింపజేసే అతి ప్రమాదకరమైన వ్యాధినే సికిల్ సెల్ అంటారు. ఈ వ్యాధికి గురైన వారి ఎర్ర రక్త కణాలు నెలవంక ఆకారంలోకి మారతాయి. ఫలితంగా అవయవాలకు తగినంత రక్త ప్రసారం జరగదు. ఈ వ్యాధికి గురైన వారు శరీర మార్పులను గమనిస్తూ తగిన చికిత్స పొందితే సికిల్ సెల్ వ్యాధిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సూచనలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం జూన్ 19న ప్రపంచ సికిల్ సెల్ అవగాహనా దినాన్ని పాటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ జాతీయ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తోంది. రాష్ట పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. 2వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ వ్యయంతో గృహ నిర్మాణ రంగంలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేశారు. మలేషియాలోని బుకిత్ తగర్ ఎన్విరోపార్క్ను సందర్శించిన మంత్రి అక్కడ పర్యావరణానికి హాని కలగకుండా ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ వల్ల భూమి, నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం బెర్జయ్య కార్పొరేషన్ చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టులను మంత్రి నారాయణ పరిశీలించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఇండియా ఫస్ట్ విధానంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ భారత ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదిస్తోందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులపై రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈరోజు ప్రసారాల్లో కొన్ని ముఖ్యాంశాలు వింటారు. 1:33 మహిళావాణి కార్యక్రమంలో భాగంగా మౌన మేళనోయి అనే అంశంపై శ్రీమతి టి స్వాతి, శ్రీమతి శ్రీదేవి సంభాషణ వింటారు. 2 గంటల

31 నిమిషాలకు కర్ణాటక సంగీతం. కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామసుందరం వీణా వాదనను వింటారు మృదంగం శ్రీ ఎంఎల్ఎన్ రాజు, ఘటం శ్రీ అలుగోలు సత్యనారాయణ. సాయంత్రం 7:15 పల్లె సీమలు. కార్యక్రమంలో కూరగాయలు మరియు పండ్ల తోటల సాగులో జీవ నియంత్రణ పద్ధతులు అనే అంశంపై పెద్దాపురం ఉద్యాన పరిశోధన కేంద్రంకు చెందిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సునీత గారి ప్రసంగం వింటాం. వ్యవసాయ సమాచారం శీర్షికన వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు అనే అంశంపై వివరణ అందిస్తారు శ్రీమతి ఆర్ పార్వతి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మహిళావాణి కార్యక్రమంలో భాగంగా మౌన మేళనోయి అనే అంశంపై శ్రీమతి టి స్వాతి, శ్రీమతి శ్రీదేవి సంభాషణ వింటారు.

0: శ్రీదేవి, శ్రీదేవి!
1: రా స్వాతి, ఏంటి సంగతులు?
0: నీకు ఈరోజు బోల్డ్ విషయాలు చెప్పడానికి వచ్చాను. చాలా కబుర్లు చెప్పుకోవాలి మనం. నువ్వు ఆ పనంతా కాసేపు ఆపి అలా హాల్లోకి పద పద పద.
1: అబ్బబ్బబ్బా, ఏంట కంగారు, ఏంటి అంత అర్జెంట్ విషయాలు స్వాతి? వచ్చాను కదా, చెప్పు ఇప్పుడు.
0: శ్రీదేవి, మా పక్కింటి సుధా లేదు. ఈరోజు ఉదయం వాళ్ళ అత్తగారితో పెద్ద గొడవ పెట్టుకుందనుకో, ఆ గొడవ అంతా ఏదో మా ఇంట్లో లౌడ్ స్పీకర్ పెట్టినట్టే వినిపించిందనుకో. ఇంకో విషయం ఏంటో తెలుసా? మొన్న మనం గౌరీగారి అమ్మాయి పెళ్లికి వెళ్ళాం కదా, అది అరేంజ్ మ్యారేజ్ కాదంట, లవ్ మ్యారేజ్ అంట. మరో విషయం విన్నావంటే కళ్ళు తిరిగి కింద పడిపోతావు. అదేంటంటే, ఆ మధ్య మనల్ని ఎవ్వరినీ పిలవకుండా గృహప్రవేశం చేసుకుందే, అబ్బా తన పేరేంటి గుర్తు రావట్లేదు, పార్వతి, ఈ మధ్య వడ్డాణం కూడా కొనుక్కుందంట.
1: స్వాతి, నువ్వేనా ఇవన్నీ చెప్తుంది? అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఏమైంది నీకీరోజు? అసలు నేను ఎప్పుడన్నా ఎవరికోసం ఏం చెప్పినా మనకెందుకు శ్రీదేవి అని అనేదానివి, ఇప్పుడేంటి ఇన్ని కబుర్లు మోసుకొచ్చావు?
0: అవును, ఈరోజు నేను కొత్త విషయం తెలుసుకున్నాను. అది ఏంటి అంటే, మనం ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. అంతేకాదు, ఏ కబుర్లు లేవనుకో, సైలెన్స్గా ఉండిపోకుండా కనీసం ఇలా పిచ్చాపట్టి కబుర్లన్నా మాట్లాడుకుంటూ ఉండాలంట.
1: అబ్బో, చాలా విషయాలే తెలుసుకున్నావైతే. కొంతమంది అయితే మాట్లాడితే ఎక్కడ నోటు ముత్యాలు రాలిపోతాయా అన్నట్టుంటారు. మరికొందరు పలుకే బంగారమాయన అన్నట్టుంటారు. ఇంకొందరు ఉంటారు, అబ్బో అసలు వాళ్ళ మొహం కూడా చూడాలని అనిపించదనుకో. అంటే అది వాళ్ళ గర్వమో పొగరో, లేకపోతే కావాలని అలా ఉంటారో తెలియదు గాని, లేకపోతే వాళ్ళకి ఏమైనా మానసిక సమస్యలో. నువ్వన్నట్టు చక్కగా గలగలా మాట్లాడుతూ ఉండాలి. అవును, ఇంతకీ నువ్వేదో కొత్త విషయం తెలుసుకున్నావన్నావు, చెప్పనే లేదు.
0: చెప్తా, ముందు మంచి టీ తీసుకురా, తాగుతూ ఒక మంచి పాట విన్నాక మాట్లాడుకుందాం.

0: పాట అయితే చాలా బాగుంది, టీ కూడా తాగేశావు కదా, ఇప్పుడు చెప్పు ఏంటో విషయం.
1: నీకు ఒక సంఘటన చెప్తాను. అది ఏంటంటే, చలాకీగా ఉండే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఉన్నట్టుండి

0: భావంగా మారిపోయాడు. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడడం మానేశాడంట. ఎవరినీ కలవకపోవటమే కాదు, అసలు ఇల్లు వదిలి బయటకు రావడం కూడా మానేశాడంట. అలానే డిగ్రీ చదువుతున్న మరో అమ్మాయి కాలేజీకి వెళ్లటం మానేసిందంట. అలాగని స్నేహితులతో షికార్లు, కబుర్లు వంటివి కూడా లేవంట. ఎప్పుడు చూసినా ఇంట్లో ఒక గదిలో ఉండిపోవటంతో అది చూసిన ఇంట్లో వాళ్ళు ఏమైంది అని అడిగితే బానే ఉన్నానని అన్నాదంట. ఇంతకీ ఈ ఇద్దరూ ఏ దారుణమైన సంఘటనలు ఎదుర్కోలేదంట. తీర్చలేని ఇబ్బందులు కూడా ఏమీ లేవంట. కాని వాళ్ళు ఏకాంతానికి అలవాటు పడిపోయారంట. దీనినే జపాన్లో హికీకో మోరి అంటారంట. ఇప్పుడు ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న ఈ ఒంటరితన పరిస్థితి కోవిడ్ తర్వాత మరింత తీవ్రం అయిపోయిందట శ్రీదేవి.
1: ఓహో, నువ్విలా అంటే నాకోడు గుర్తొచ్చింది. ఆ మధ్య జపాన్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన చదివాను. ఒకతను చాలా సంవత్సరాల నుండి అందరికీ దూరంగా ఏకాంతంగా అసలు బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేకుండా ఉండేవాడట. అసలే జపాన్ అంటే ఆధునిక టెక్నాలజీకి పెట్టింది పేరాయే. ఇంకేముంది, అన్ని లావాదేవీలకి తన అకౌంట్ నుండి ఆటో డెబిట్ సెట్ చేసుకున్నాడట. అవసరమైన వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఇంటికి తెప్పించుకునేవాడట. అది కూడా డోర్ దగ్గర పెట్టి వెళ్ళిపోవాలట. అలా అందరికీ దూరంగా ఉండేవాడట. ఒక 3 నెలల తర్వాత ఆ చుట్టూ చాలా దుర్గంధం రావడంతో అక్కడున్న ప్రజలు పోలీసులకి రిపోర్ట్ చేశారట. పోలీసులొచ్చి తనిఖీ జరగ్గా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి చనిపోయి చాలా రోజులైందట. అంటే ఆయన శరీరం కూడా పూర్తిగా కృశించుకుపోయి ఆయన ఏ బల్ల మీద పడుకున్నాడో ఆ బల్ల కూడా అట్టకట్టి చెద కూడా పట్టేసిన స్థితికి వచ్చేసిందట. మొత్తం ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేంటంటే అతను ఒంటరితనాన్ని ఇష్టపడి దానికి అలవాటు పడి సామాజిక బంధాలు అన్నీ తెంచేసుకొని తన చుట్టూ తనే ఒక గిరి గీసుకొని బతికేస్తున్నాడట. ఇలా చేయడం వల్ల ఆయన బ్రతికున్నాడో లేదో కూడా ఎవ్వరికీ తెలియలేదు.
0: అవును శ్రీదేవి, నువ్వు చెప్పింది నేను కూడా ఎక్కడో చదివాను. అందుకే జపాన్ ఆరోగ్య శాఖ ఇటీవల ఒక సర్వే చేసింది. దాదాపు 15 లక్షల మంది హికీకో మోరి పరిస్థితుల్లో ఉన్నారని గుర్తించింది. నెలలు సంవత్సరాలుగా వారు ఎవరితోనూ కలవడం లేదని తేల్చిందట. వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని చక్కదిద్దడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించిందట. దానిపై స్పందించిన పలు స్థానిక సంస్థలు హికీకో మోరియలతో మెటావర్స్ వేదికా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు దీనికి సంబంధించి భారత్ సహా పలు దేశాల ఆంగ్ల మీడియాలో కూడా కథనాలు వచ్చాయి.
1: ఇంతకీ ఈ హికీకో మోరి అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా? 1980వ దశకంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం, ఉద్యోగాలు కోల్పోవడం, ఉపాధి దెబ్బతినడంతో తొలిసారిగా ఇలాంటి పరిస్థితిని గుర్తించారట. దాన్ని హికీకో మోరి అని పేరు పెట్టారట. అంటే ఈ పదానికి అర్థమేంటో తెలుసా? అంతర్ముఖులుగా మారిపోవడం అన్నమాట. అంటే వారి అలవాట్లు మార్చుకోవడం, మానసిక ఆందోళన, డిప్రెషన్, అందరి మధ్య ఉన్న ముభావంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయట. కొందరిలో అయితే ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తుంటాయట అని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారికంగా దీనిని మానసిక సమస్యగా అయితే ప్రకటించలేదు.
0: అసలు దీనికి కారణం ఏంటో తెలుసా? ఉద్యోగపరమైన ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు, వివిధ రకాల వేధింపులు, ఇంకా ఉమ్మడి కుటుంబాలు, సామాజిక సంబంధాలు తగ్గిపోవటం, విద్యలో, ఉద్యోగాల్లో తీవ్ర పోటీ, గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకుని అవి భరించలేక మానసిక వేదన, ముఖ్యంగా ఒంటరిగా ఫీల్ అవటం చాలామంది సమస్య. ఇది పెరగడానికి కోవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి. ఎందుకో తెలుసా? ఇలా ఇంట్లో ఉండి ఆ కంప్యూటర్ ముందు కూర్చుని టైం అన్నదే ఉండకుండా వర్క్ చేసుకుంటూ ఉంటారు. బయటకు వెళ్లాలన్నా బద్ధకం, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తెప్పించేసుకోవడం, ఖాళీ ఉంటే నిద్రపోవడం, ఇలా కొంతమంది ఒంటరితనానికి అలవాటు పడిపోతున్నారు. దక్షిణ కొరియాలో సుమారు 3.5 లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ఇటీవల గుర్తించి ఉద్యోగులపై ప్రభావం ఎక్కువగా ఉందని తేల్చిందట. అందుకే వారిని ఈ సమస్య నుండి బయటపడేలా ప్రోత్సహించేందుకు నెలకు సుమారు 40,000 లివింగ్ ఎలవెన్సెస్ ఇవ్వనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం తాజాగా ప్రకటించిందంట.
1: మరి ఒంటరితనం బారిన పడిన వారు అందరికీ దూరంగా ఏకాంతంగా గడపడం వల్ల మానసిక, శారీరక సమస్యలు చుట్టుముడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు కుటుంబ సభ్యులు, స్నేహితులు వాళ్లని గమనించకపోతే తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఒంటరితనం బాధితులు మందుల కంటే

0: కౌన్సిలింగ్, కుటుంబంలో ప్రేమ, ఆప్యాయతలు వంటి మార్గాల ద్వారా త్వరగా కోలుకుంటారట. అంతేకాకుండా పలు సంస్థలు కార్యాలయాలలో తమ ఉద్యోగుల్లో లేదా విద్యా సంస్థలలో తమ విద్యార్థులలో ఒత్తిడి తగ్గించేలా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది ప్రేమకి, ఒక మంచి టచ్కి తహతహలాడుతుంటారు స్వాతి. చూడు, ఏదన్నా బాధలో ఉంటే, ఎవరికైనా చెప్పుకుంటే వాళ్ళు మనల్ని ఆప్యాయంగా భుజం తట్టి కాస్త ఓదార్పు మాటలు చెప్పి దగ్గరికి తీసుకోగానే ఎంత బలం వస్తుందో కదా.
1: నిజమే శ్రీదేవి, నువ్వు దగ్గరికి తీసుకుని ఓదార్పు అని అన్నావే, నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అదేంటంటే, కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్ళకైనా లేదా తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్న వారికైనా, విద్యార్థుల నుండి ఉద్యోగుల వరకు ఎవరికైనా సరే, ఒంటరితనంతో బాధపడుతున్న వారికి ఆ బాధ నుండి కోలుకోవడానికి కౌగులింత సేవలు అన్నవి అందరికీ అందుబాటులోకి వచ్చాయంట తెలుసా. వాళ్లని కడ్లర్లు లేదా కడ్లిస్టులు అంటారు. అంటే లైంగికేతర కౌగలింతల సెషన్లు అందించే నిపుణులన్నమాట. ప్రపంచంలో చాలా చోట్ల గంటకు ఛార్జ్ చేసే కౌగులింతల గ్లోబల్ నెట్వర్క్లున్నాయి. యుఎస్, యూకేలలో కడ్లర్లు మరియు టచ్ థెరపిస్టులు కోకొల్లలంట. దీనికి సంబంధించి ఒక లఘు చిత్రం కూడా ఉంది. సంజయ్ సూరి ప్రధాన పాత్రలో నటించిన ప్రొఫెషనల్ కడ్లర్స్పై ఆధారపడిన కాల్ హిమ్ ఎడ్డీ అనే షార్ట్ ఫిల్మ్ 2020లో భారతదేశంలో విడుదలైంది కూడా. అంతేకాకుండా ఇలా హగ్ చేసుకోవడం వల్ల చాలామంది ఒంటరితనం నుండి బయటపడి చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారంట. మరి ఈ యొక్క కడ్లిస్ట్ వృత్తికి వీరు గంటకు సుమారు 7,000 రూపాయలు ఛార్జ్ కూడా చేస్తున్నారంట.
0: అంటే డబ్బిచ్చుకొని మరీ హగ్ చేయించుకోవాలన్నమాట. ఈ కడ్లిస్ట్ల గురించి చెప్పగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏదో సినిమాలో ఉంటుంది చూడు, జాదూ మంతర్ చూకాళి
1: అందరిదర్ దెబ్బకాళి.
0: చూసావా ఎంత మంచిదో హగ్.
1: నిజమే, చాలా బాగుంది.
0: మరి ఇలాంటి బాధ మరిపించి మనలో ఒక కొత్త ఉత్సాహం, ముఖంలో చిరునవ్వు వచ్చి ఒక మంచి పాట విందామా?
1: తప్పకుండా.

0: శ్రీదేవి, ఇంతకీ ఏది ఏమైనా సరే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గమనించుకుంటూ ఉండాలి. ఈ సిటీలో చాలా మంది ఫ్లాట్స్లో నివసిస్తున్నారు కదా, పక్కన ఎవరున్నారో తెలీదు, ఎవరొచ్చి వెళ్ళిపోతున్నారో ఎవరికీ తెలీదు. పూర్వం కరెంటు పోతే అందరూ ఆరు బయటకు వచ్చి కాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు అందరికీ జనరేటర్స్ లేదా ఇన్వర్టర్స్ ఉంటున్నాయి. అలాగే పండగ లేదా పుట్టినరోజు వచ్చిందనుకో ఏదో ఇచ్చిపుచ్చుకునేవారు, ఇప్పుడు అది లేదు. అసలు ముందు ఇంట్లో వండుకోవటమే మానేసి ఏదో బయట నుంచి వాళ్ళకి సరిపడా తెచ్చుకుని కానిచ్చేసి మామా అనిపించేస్తున్నారు కొందరు. అందుకు ఇరుగు పొరుగు వారు ఎవరో, అసలు వారున్నారో లేదో కూడా పట్టించుకోవటం మానేశారు. ఇలా ఒంటరితనానికి ఎవరికి వారే అలవాటు చేసుకుంటుంటే ఏదన్నా వస్తుంది.
1: ఇలాగా నువ్వు ఎవరికి వారు పట్టించుకోకపోవడం అంటే నాకు ఒక కథ గుర్తొచ్చింది స్వాతి. అంటే మనం చూడు, ఒక క్రిమి కీటకాల నుంచి కూడా మనం నేర్చుకోవడం చాలా ఉంటుంది.
0: క్రిమి కీటకాలా? ఇంతకీ ఏం చెప్తావేంటి?
1: నువ్వు చెప్తున్నావే ఇప్పుడు జపాన్లో హికికోమోరి అని. ఇలాగే జపాన్లోనే ఒక సంఘటన జరిగిందట. అక్కడ వాళ్ళు ఇళ్ళన్నీ చెక్కతో నిర్మించినవే ఉంటాయి. అంటే ప్రతి ఐదేళ్లకి నాలుగేళ్లకి వాళ్ళ కర్ర మారుస్తుంటారు. అలాగే ఒక ఆయనట ఐదేళ్ల క్రితం నిర్మించిన చెక్క గోడను తీసి ఇంకో గోడ పెట్టుకుందాం అనుకున్నాడట. అలా తీస్తే ఆయన ఏం గమనించాడట తెలుసా? ఒక బల్లి ఆ గోడ కతుక్కుపోయి ఉందట. అది అతుక్కుపోవడం ఏంటా అని గమనిస్తే కదల్లేదట బల్లి. దాని కాళ్ళకి ఒక మేక్ గుచ్చుకుపోయి ఉందట. ఆ మేకేంటి, ఆయన ఐదేళ్ల క్రితం కొట్టిందట. అంటే బల్లి ఐదేళ్ల నుంచి కదలకుండా అదే స్థానంలో ఉంది, అది కూడా బ్రతికుంది.
0: చాలే శ్రీదేవి, నువ్వు మరీ చెప్తావు. ఐదేళ్లు బల్లి అలాగే ఎలా ఉంటుంది? ఎప్పుడో చనిపోయి ఉంటుంది, పైగా అది బూడిది కూడా అయిపోయి ఉంటుంది.
1: నువ్వు బాగుతావా? ఎందుకా కంగారు? బల్లి ఎలా బ్రతుకుందా, నేను ఐదేళ్ల క్రితం కదా ఈ మేక్ కొట్టాను అని ఆయన గమనించాడట. చూస్తే కాసేపటికి ఒక బల్లి వచ్చిందట, నోట్లో ఆహారంతో తెచ్చి బలికి అందించిందట. అంటే ఐదేళ్లు బట్టి ఆ బల్లి దీన్ని పోషిస్తుందన్నమాట. చూసావా ఎంత మంచి కంపెనీవో. అంటే దీన్ని బాగోగలు పట్టించుకుంది. అంతే, నాకెందుకులే, దాని మానన్నది పోతుంది అనుకోకుండా బల్లికున్న జ్ఞానం, అలాంటి హెల్పింగ్ నేచర్ మనలో కూడా ఉండాలి కదా.
0: భలే భలే, మంచి బల్లి కథ చెప్పావు శ్రీదేవి, చాలా బాగుంది. మనం కూడా ఒకరికి ఇలా హెల్ప్ చేస్తూ మన కష్ట నష్టాల్లో సుఖ సంతోషాల్లో అందరితో పంచుకోవాలి. హాయిగా అందరినీ పలకరించాలి, అందరితో మాట్లాడాలి. ముఖ్యంగా వయసులో ఉన్న పెద్దవాళ్లతో అయితే ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ వాళ్ళకి టైం ఇచ్చి కొంత టైం అన్నా వాళ్లతో గడపాలి. వాళ్లను కూడా సలహాలు అడగడం, మనం బయటకు వెళ్ళి వచ్చాక బయట జరిగిన చిన్న చిన్న సంగతులు లేదా కొన్ని ఇన్సిడెంట్స్ చాలా ఫన్నీగా ఉన్నవేవైనా సరే వాళ్లతో కూడా పంచుకుంటే చాలా సరదాగా నవ్వుకుంటారు. అస్తమాను పెద్దవాళ్లు బయటికి రాలేరుగా, అందుకే మన మాటల్ని వాళ్లకి కళ్ళకి కట్టినట్టుగా అందంగా సరదాగా చూపిస్తే వాళ్ళు అనుభవించే అనుభూతి ఉంటుంది చూడు, చాలా ఎంజాయ్ చేస్తారు.
1: నిజమే స్వాతి, నువ్వు అన్నట్టు ఒంటరితనాన్ని తరిమి కొట్టాలంటే కుటుంబ పాత్ర చాలా ముఖ్యం. ప్రాణం లేని ఫోన్తో రోజులో 10 గంటలు గడుపుతారు, కానీ ప్రాణం ఉన్నా తమ చుట్టూ వాళ్లతో మాట్లాడడానికి మాత్రం మాటలుండవు. చూడు, అంటారు కదా మనకి సోషల్ మీడియాలో వేల కొద్దీ స్నేహితులు ఉంటారు, అదే మన అవసరానికి ఒక్కడు పక్కన కనిపించరే.
0: అవును, ఇంతకు ముందు పనులన్నీ అయ్యాక అరుగుల బయట కూర్చుని ఆడవాళ్ళు ఎన్ని కబుర్లు చెప్పుకునేవారు కదా. రిటైర్డ్ అయిన పర్సన్స్ అయితే ఉదయమో సాయంత్రమో ఒక ప్లేస్ లో కలుసుకుని బోళ్ళ కబుర్లు ఆడుకునేవారు. ఇప్పుడు కూడా మనం బీచ్ రోడ్ లో వాకింగ్ వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళు గ్రూపులుగా కనిపిస్తూ ఉంటారు. అబ్బో, వాళ్ళందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటే భలే సరదాగా ఉంటుంది కదా శ్రీదేవి.
1: నిజమే, ఆ ఏజ్డ్ పర్సన్ చూసేనా నేర్చుకోవాలి. అసలు ఇప్పుడు యువత ఎలా ఉంటున్నారు తెలుసా? మనిషికో సెల్ పట్టుకొని కూర్చుంటారు, అసలు ప్రపంచంలో ఏమైపోతుందో, పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు, సెల్లో లీనమైపోతారు. అంటే ఇప్పుడు ఎలా ఉందో తెలుసా, మాటలు కరువు అయిపోతున్నాయి. ఇదెందుకు మనసు తిప్పి మాట్లాడుకోవట్లేదు.
0: ఇప్పుడు మానవ సంబంధాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ స్టేటస్లో కానీ లేదా సామాజిక మాధ్యమాల్లో కానీ వాళ్ళు పెట్టిన పోస్టుల ద్వారా తెలుస్తున్నాయి. కనీసం ఫోన్ చేసి మాట్లాడుకునే టైం కూడా ఎవ్వరికీ ఉండటం లేదు, ఇష్టం కూడా ఉండటం లేదు.
1: టైం ఉండట్లేదని కాదు స్వాతి, ఏంటంటే అదే మనం అనుకున్నాం కదా, గిరిగిసి కూర్చుండిపోతున్నాం. ఇది నా

0: ప్రపంచం ఇది నాది, ఇంకొకళ్ళు జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు నీకు జోక్యం చేసుకోకపోతే మన బాధలు మన కష్ట నష్టాలు ఒకళ్ళతో ఎలా పంచుకుంటాం చెప్పు.
1: అంతే కదా,
0: మనిషి మాట అన్నది ఒక ఓదార్పు లేకపోతే ఒంటరిగా ఎంతకని ప్రయాణం సాగిస్తారు. అందుకే ఒక మంచి మాట, ఒక ఓదార్పు, మనతో మన మనసులో మాట పంచుకునే స్నేహితులు బంధువులు దొరకడం ఈ రోజుల్లో చాలా అదృష్టం. ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు నేనున్నాను అన్న ఓదార్పు కరువైంది. ఈ ఓదార్పు గనక ఇవ్వగలిగితే ఎవరికి మానసిక ఒత్తిడి ఉండదు,
1: చాలా ధైర్యంగా ఉంటుంది. ముఖ్యంగా
0: ఏవీ లేవనుకో, చెప్పుకోవడానికి ఏదో ఒక కబుర్లు. నువ్వు ఇందాక చెప్పవే పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు అలాంటివేనా చెప్పేసుకోవడమే.
1: బాగా చెప్పావు.
0: అంటే మనసులో ఉన్న బాధని వెళ్ళగక్కేసుకోని.
1: అందుకే కదా నేను అన్ని మాటలు మూట కట్టుకొచ్చాను నీ దగ్గరికి.
0: నిజంగా నువ్వు అలా చెప్పగానే నాకు పాతకాలం అనుకుని ఆ వదిన ఏం చేస్తున్నారు అని పెట్టగోడ కబుర్లు చెప్పుకునేవారు. అది గుర్తొచ్చింది స్వాతి.
1: వచ్చిందా మరి?
0: నిజంగా మనం కూడా ఇలాగే కబుర్లు చెప్పుకుందాం. మన శ్రోతలు కూడా మన కబుర్లు వింటూ ఇలాగే ఎంజాయ్ చేయాలని,
1: తప్పకుండా
0: వాళ్ళు కూడా మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండాలని, గలగలా కబుర్లు చెప్పుకుంటూ ఉండాలని కోరుకుంటూ మరి వాళ్ళ నుంచి సెలవు తీసుకుందామా?
1: అంతేనా? మరి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తూ మరి వచ్చే వారం మరొక మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు తీసుకుంటున్నారు
0: మీ శ్రీదేవి,
1: మీ స్వాతి తిరుమల శెట్టి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మహిళావాణి కార్యక్రమంలో భాగంగా మౌన మేళనోయి అనే అంశంపై శ్రీమతి టి స్వాతి, శ్రీమతి శ్రీదేవి సంభాషణ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. ఇప్పుడు ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

వెళ్లకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. వాతావరణ సమాచారం విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామసుందరం వీణా వాదనను వింటారు. మృదంగం శ్రీ ఎంఎల్ఎన్ రాజు, ఘటం శ్రీ అలుగోలు సత్యనారాయణ. ముందుగా శ్రీపట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచించిన గరుడ గమన కృతి వింటారు. రాగం నాగస్వరావళి, తాళం రూపకం.

ఇంతవరకు శ్రీపట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచించిన గరుడ గమన కృతి విన్నారు. రాగం నాగస్వరావళి, తాళం రూపకం. చివరిగా వినబోయేది శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ రచించిన అర్ధనారీశ్వరం కృతి. రాగం కుముదక్రియ, తాళం రూపకం.

శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ రచించిన అర్ధనారీశ్వరం కృతి విన్నారు. రాగం కుముదక్రియ, తాళం రూపకం. ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామసుందరం వీణా వాదనను విన్నారు మృదంగం శ్రీ ఎంఎల్ఎన్ రాజు, ఘటం శ్రీ అలుగోలు సత్యనారాయణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:36. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. 102 MHz ఎఫ్ఎం ద్వారా ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. తిరిగి మీడియం వేవ్ మీద ఈ సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 KHz పై తరువాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ ద్వారా ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 5:40 కావస్తుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఖైదీ నెంబర్ 786 సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: బొబ్బులి పులి సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో పాల్గొనే వికసిత్ భారత్ రోజ్గార్ యోజన 2026 కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: 35వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలన్నారు. ఆక్వా రంగానికి కూడా బ్యాంకులు ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రంగం మీద పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు. ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరితో కోల్కతాలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో సుమారు 220 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకొని ఇప్పటికే పనులు ప్రారంభించాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ,
1: Why you should choose Andhra Pradesh? First one is speed. If my video didn't sell speed, I'll do it all over again. I'll give you a few data points. I think it's very important to appreciate it. The first handshake that I had with Google leadership team to actually shovel was 13 months. And it took us 13 months because we had to also work with the federal government, central government, to look at changing permanent establishment, giving tax incentives at the central government level. We got all that done 13 months later. India's single largest FDI investment since independence was grounded in the great state of Andhra Pradesh.
0: Idila undaga, ITC chairman Sanjeev Puri matladutu, రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖకు తాగునీరు ఈ ఏడాదిలోనే అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. కూటమి పాలనకు 2 పూర్తయిన సందర్భంగా స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖకు ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను తీసుకువస్తున్నామని చెప్పారు. గత 2 విశాఖలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. గూగుల్ మెగా డేటా సెంటర్ వంటి భారీ పెట్టుబడులు విశాఖకు రావడం గర్వకారణమని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మంత్రి తెలిపారు. అదేవిధంగా రైల్వే జోన్ సాధన రాష్ట్రానికి మరో ప్రధాన విజయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఎంపీ శ్రీభరత్, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా పర్యాటక రంగం మారుతోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ దీని ద్వారా భారీ ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విజయవాడలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు 20,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అమలైతే 122,637 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4,390 హోటల్ గదులకు అదనంగా మరో 9,042 గదులు అందుబాటులోకి వచ్చేలా 50 కొత్త హోటళ్లకు అనుమతులు ఇచ్చామని మంత్రి వెల్లడిస్తూ,
2: ఇవాళ బాగా టూరిజం కి సెంటర్ పాయింట్ విశాఖపట్నం. విశాఖపట్నంలో ఆక్యుపెన్సీ పెరగడం కానీ ఇవన్నీ కూడా విశాఖపట్నం నెంబర్ 1 గా ఉంది. తర్వాత ఫుట్ఫాల్ ఎక్కువ ఉన్నటువంటి తిరుపతి కూడా మనకి నెక్స్ట్ పాయింట్ అయింది. ఇవాళ తెలంగాణ నుంచి వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా సూర్యలంకి వస్తా ఉన్నారు. ఇప్పుడు అమరావతిలో కూడా గ్రోయింగ్ క్యాపిటల్ సిటీ కనుక ఈ అమరావతిలో కూడా పెరుగుతుంది. టాప్ ప్రయారిటీలో ఇవి ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి ఇక రాజమండ్రి కానివ్వండి, శ్రీకాకుళం, గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా కొంత ఇంపార్టెన్స్ పెరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల పరిశోధన, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ భవనం అరణ్యారామానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో బ్రహ్మానందపురం వద్ద సుమారు 24 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. అరణ్యారామం అటవీ పర్యావరణ శాఖలకు సంబంధించి పరిశోధనలు, శిక్షణా కార్యకలాపాలతో పాటు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ కామన్ ఫెసిలిటీ సెంటర్గా సేవలందించనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద పెట్టాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వార్తల వివరాలు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఓ ప్రత్యేక ఎస్ఓపీని రూపొందించాలని బ్యాంకర్లకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో

0: చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని ఎస్కేబిఎం పాఠశాలలో ఐటీసీ సహకారంతో ఎంపీ లార్డ్స్ నిధులతో కలిపి నిర్మించిన భోజనశాల, నూతన తరగతి గదులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మారుస్తున్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయం అవుతారు, వాళ్ళ బాధలు తెలుస్తాయి, ఒక నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందులో ఉద్దేశంగా అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అయితే గానీ, లీప్ అని స్పెషల్ గా ప్రోగ్రామ్ పెట్టడం గానీ, పిల్లలకి మంచిగా మార్కులు వచ్చే విధంగా 100-day 10th class ప్రోగ్రామ్స్ పెట్టడం గానీ, అదేవిధంగా నిడమరలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మోడల్ స్కూల్ తయారు చేయడం గానీ తీసుకొస్తా ఉన్నారు.
0: సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు విశాఖపట్నం రేంజ్ కోస్టల్ మెరైన్ ఐజీ జే గోపీనాథ్ చెప్పారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ను స్థానిక ఎమ్మెల్యే కొండయ్య, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యాటకుల భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్లు, సీసీ కెమెరాలు, డ్రోన్స్ వంటి అనేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద కేంద్రం 2,000 రూపాయలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ చేయనున్నారు. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus, and is truly trustworthy.
3: Go for PLI.
4: Along with government employees, all professionals, graduates, and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.
5: ఇప్పటి వరకు ప్రాంతీయ వార్తలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమంలో లైవ్ విన్యాసం శ్రీ మండపాక రవి మృదంగ లైవ్ విన్యాసం వింటారు.

సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రసార విశేషాలు వింటారు. రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో కూరగాయలు మరియు పండ్ల తోటల సాగులో జీవ నియంత్రణ పద్ధతులు అనే అంశంపై పెద్దాపురం ఉద్యాన పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సునీత గారి ప్రసంగం వింటారు. అనంతరం వ్యవసాయ సమాచారంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల్ని శ్రీమతి ఆర్ పార్వతి గారు వివరిస్తారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:00 అలాగే తిరిగి 9:30 స్వర్మాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమం వింటారు. గాత్రయుగులం శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు, శ్రీమతి నేతి సరళ, వయలిన్ శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. 10:45 ఆపాత మధురాలు. 11:10 వాతావరణ సమాచారం వింటారు. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు. 6:00 దేశభక్తి గీతం జయము జయము బృందగానం వింటారు. రచన శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి, సంగీతం శ్రీ బిఏ నారాయణ. 6:10 శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 చింతన కార్యక్రమంలో శ్రీమతి ముక్కు లింగలక్ష్మి గారి వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో కొత్త తోటలు, మట్టి పరీక్షలు, నీటి పరీక్షలు అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు వింటారు. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు, అలాగే తొలి సినీ గీత రచయిత చందాల కేశవదాసు జయంతి, భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాల గురించి వింటారు. అలాగే శ్రీ అంగాడి శివప్రసాద్ పాడిన లలిత సంగీతం వింటారు. అనంతరం పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు వింటారు. 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ వింటారు. అందించిన వారు శ్రీ సిహెచ్ రామాంజనేయులు. 8:35 కర్ణాటక సంగీతం వింటారు. గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వయలిన్ శ్రీ అన్నవరపు రామస్వామి, మృదంగం శ్రీ మహదేవు లక్ష్మీనారాయణరాజు, ఘటం శ్రీ టిఎన్ సుభాష్ చంద్రన్, వేణువు శ్రీ బసవరాజు వి బాలసాయి. 9:00 తిరిగి 10:15 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ పాటల కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్ 0891-2727-244, 0891-2727-288. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 12:10 మధుమంజరి సినిమా పాటలు వింటారు. 1:33 మహిళావాణి హలో బాగున్నారా మహిళల ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 2:30 వాతావరణ సమాచారం. 2:31 సైనిక్ మాదిరిలో స్వాస్థ్య జ్ఞాన్ ఔర్ విశ్వశక్తి కేలియే యోగ్ అనే అంశం వింటారు. నిర్వహణ శ్రీమతి శిఖా శర్మ. ఇక సాయంత్రం ప్రసారాల్లో 3:55 గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు హాజరైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత కార్యక్రమం వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 5:30 సంధ్యారాగాలు మెలోడీ చిత్రగీతాలు వింటారు.

0: 6 గంటలకు సమాచారవాణి, అలాగే సమాచారం వాతావరణ సమాచారం వింటారు. 6 గంటల 10 నిమిషాలకు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం సమర్పణ. 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన నశాముక్త్ భారత్ అభియాన్ గురించి వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7 గంటల 15 నిమిషాలకు పల్లిసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరుకులో విత్తన సాగు, రైతులు సవరించుకోవాల్సిన అంశాలపై అనకాపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పివి పద్మావతి గారి ప్రసంగం వింటారు. అలాగే వ్యవసాయ సమాచారంలో శాస్త్రవేత్తలు అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల్ని శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు వివరిస్తారు. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్ధిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 21వ శతాబ్దంలో నైపుణ్యం కలిగిన, ప్రతిభను పెంపొందించే, ఆవిష్కరణను ప్రోత్సహించే, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించే దేశాలకే అవకాశాలు సొంతమవుతాయని అన్నారు. భారత్ దీనికి ముందుండి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి, ఆవిష్కరణల రంగంలో దేశ యువత ముందంజలో ఉంటారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
2: दुनिया भारत के युवाओं की क्षमता को भली भांति पहचानने लगी है और ऐसे समय में हमारी कोशिश है कि भारत का हर युवा अपनी क्षमता को अवसर में बदल सके और इसी सोच के साथ प्रधानमंत्री विकसित भारत रोजगार योजना का आरंभ हुआ. यह रोजगार योजना सामान्य तौर पर सोचे जाने वाली रोजगार योजना से बहुत आगे बढ़कर पहली नौकरी पाने वाले युवा के सपनों को शक्ति देने वाली योजना है.
1: పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది మొదటిసారి ఉద్యోగాలు చేరుతున్న వారికి సాధికారత కల్పించడం, యువతకు పరిశ్రమలకు మధ్య ఒక వారధిని నిర్మించడం వంటిదని మోదీ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిశాలోని జార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. దేశంలో వాణిజ్య బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL, కోల్ ఇండియా లిమిటెడ్ CIL సంయుక్త సంస్థ అయిన భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలను ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014కు ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగ్పూర్లోని అంబాజారీలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునికమైన అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ధ ఆయుధాల సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడంలో వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
3: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रॉक्सिमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रॉक्सिमेटली 40

0: थाउजेंड करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं। यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है।
1: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతినిచ్చినట్లు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతినిచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్లతో కలిసి ఈరోజు మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో బోయిరింగ్బుంగ్లో ఈశాన్య ప్రాంతంలోనే అతిపెద్ద సేంద్రియ సుగంధ ద్రవ్యాల శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించారు. సుమారు 32 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ యూనిట్ అల్లం, పసుపు, నల్ల మిరియాలు, మిరపకాయలతో సహా 10,000 మెట్రిక్ టన్నులకు పైగా సేంద్రియ సుగంధ ద్రవ్యాలను శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ 2024లో జిఐటాక్ పొందిన లకాడాంగ్ పసుపుతో సహా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులలో మేఘాలయకున్న ప్రాముఖ్యతను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి దాదాపు 15,000 మంది సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. దీంతో పాటు విద్యా సంస్థలను మాదక ద్రవ్యరహితంగా ఉంచాలని గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్య కోసం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు.
2: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.
1: గత 12 ఏళ్లలో దేశం తన ఆలోచన విధానంలో గొప్ప మార్పును చూసిందని, విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమంతో కూడిన సుపరిపాలనా విధానం వైపు అడుగులు వేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. గాంధీనగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనంలో ప్రసంగిస్తూ మంత్రి, పేదవర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే బాధ్యతను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.
3: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. एक जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसको पूरा कर रहे हैं.
1: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రభుత్వం ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హర్ష సంఘ్వి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీహార్లోని పాట్నాలో ఎస్టీపీఐ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రాష్టంలో ఐటీ వ్యవస్థను అభివృద్ది చేయడంపై చర్చించామని తెలిపారు. బీహార్లో ఐటీ రంగవృద్ధిని ప్రోత్సహించడంలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి చేస్తున్న కృషిని వైష్ణవ్ అభినందించారు. యువతకు అపూర్వమైన అవకాశాలు కల్పించడమే వికసిత్ భారత్ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పంచుకుంటూ, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన భారీ స్థాయిలో ఉద్యోగ కల్పనకు, పరివర్తనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా జారీ చేసింది. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పోస్ట్ చట్టం కింద సమగ్ర చర్యలను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనలు తక్షణ చర్యల కోసం 18 సూచనలను ఈ అడ్వైజరీ సిఫార్సు చేస్తుందని కమిషన్ తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కేజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో

ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్ధిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్. ఎల్ఐసి యొక్క
0: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు.

0: కూరగాయలు మరియు పండ్ల తోటల సాగులో జీవ నియంత్రణ పద్ధతులు అనే అంశంపై పెద్దాపురం ఉద్యాన పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సునీత గారి ప్రసంగం వింటారు.
1: ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే పండ్లు మరియు కూరగాయల సాగులో జీవ నియంత్రణ పద్ధతులు. మన రాష్ట్రంలో చూసినట్లయితే ఉద్యాన పంటలు సుమారుగా 19 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా పండ్ల తోటల విషయానికి వస్తే 8 లక్షల హెక్టార్లలో, అదేవిధంగా కూరగాయలు 2.5 లక్షల హెక్టార్లలో, సుగంధ ద్రవ్య పంటలు 3.5 లక్షల హెక్టార్లలో, అదేవిధంగా తోట పంటలు చూసినట్లయితే 3.5 లక్షల హెక్టార్లలో, మరియు మిగిలిన ప్రాంతాలలో మనకి ఈ ఔషధ సుగంధ పంటలు, పూల తోటలు సాగులో ఉన్నాయి. ఉద్యాన పంటల్లో మనకి ప్రధానంగా మనము పంటలను గమనించినట్లయితే తోట పంటలు కొబ్బరి, తాటి, తమలపాకు, ఆయిల్ పాము మరియు వక్క తోటలను మనము పరిగణనలో తీసుకోవచ్చు. పండ్ల తోటలను చూసినట్లయితే మామిడి, జీడి మామిడి, బొప్పాయి, జామ, అరటి, బత్తాయి మరియు నిమ్మ తోటలు మనకి రాష్ట్రంలో ముఖ్యంగా సాగులో ఉన్నాయి. కూరగాయల విషయాన్ని చూసినట్లయితే మిరప, వంగ, టమాటా, బెండాతో పాటుగా పందిరి కూరగాయలు చాలా ప్రాంతాల్లో రైతులు విరివిగా సాగు చేస్తున్నారు. అదేవిధంగా దుంప తోటలు చూసినట్లయితే మనకి ఈ కర్రపెండలము, కంద, చేమతో పాటుగా చిలకడ దుంపను కూడా రైతులు విరివిగా సాగు చేస్తున్నారు. అయితే ఏ రకమైనటువంటి ఉద్యాన పంటలైనా సరే రైతులు ఎదురు చూస్తున్నటువంటి సమస్యల్లో ఈ చీడపీడలను నివారించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ చీడపీడల నివారణలో రైతులు ఇటీవల కాలంలో చూసినట్లయితే ముఖ్యంగా ఈ రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు అధిక మోతాదుల్లో వాడటం వల్ల, ఈ నిర్ణీత మోతాదుకు మించి పలుమార్లు కనుక ఈ పురుగు మందులు పిచికారీ చేయటం వల్ల ఈ ప్రకృతి కలుషితం అవటమే కాకుండా ఈ కూరగాయలు మరియు పండ్ల మీద మనకి ఈ పురుగు మందుల యొక్క అవశేషాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో మనకి మానవ యొక్క ఆరోగ్య ప్రభావం కూడా చాలా వరకు ఈ చెడు ప్రభావం అనేది చూడటం అవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఇతర పద్ధతులను కనుక మనము అవలంబించినట్లయితే, పురుగు మందుల వాడకాన్ని చాలా వరకు కనుక రైతులు కనుక తగ్గించినట్లయితే మనం నాణ్యమైన పండ్ల దిగుబడిని కానీ కూరగాయలను కానీ మనము పొందటానికి ఎంతైనా అవకాశం ఉంది. ఈ ప్రత్యామ్నాయ పద్ధతులు కనుక మనము చూసినట్లయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగలసినటువంటిది జీవ నియంత్రణ పద్ధతులు. ఈ జీవ నియంత్రణ పద్ధతులను కనుక మనం గమనించినట్లయితే మనకి ప్రకృతిలో చాలా వరకు మనకి ఈ సహసిద్ధంగా ఉన్నటువంటి సూక్ష్మజీవులు కానీ, తర్వాత మిత్రపురుగులు కానీ ప్రకృతిలో చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ అందుబాటులో ఉన్నటువంటి ఈ మిత్రపురుగులను, సూక్ష్మజీవులను కనుక మనము పురుగు మందులకు బదులుగా కనుక హానికరమైన పురుగులకు కనుక మనము వాడినట్లయితే చాలా వరకు పురుగులను అదుపులో ఉంచవచ్చు. ఈ సూక్ష్మజీవుల్లో రకాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా మనం ముందుగా చెప్పుకోదగ్గటువంటి సూక్ష్మజీవులు వైరస్. ఈ వైరస్లో మనకి ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయి. ఈ వైరస్ అనేది చాలా కంటికి అనిపించినటువంటి సూక్ష్మజీవి. ఈ వైరస్ అనేది

ప్రత్యేకంగా మనకి ఈ పురుగుల మీద కనుక పిచికారీ చేసినట్లయితే ఈ వైరస్ ద్రావణం వెళ్ళి మనకి వైరస్ కణాలు పురుగుల్లోకి యొక్క శరీర భాగాల్లోకి చొచ్చుకొని పోయి పురుగులకి జబ్బు చేసి పురుగులు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఈ రెండు రకాల్లో మనం చూసినట్లయితే మనకి ఎన్పీవీ వైరస్ అనేది ఒకటి ఉంది, బాక్యులో వైరస్ ఉన్నవి. ఈ ఎన్పీవీ వైరస్ అన్నది, బాక్యులో వైరస్ రెండూ కూడా మనకి ఈ ఉద్యాన పంటల్లో చూసినట్లయితే కొమ్మ మరియు కాయతులుచు పురుగుల మీద, తర్వాత మనకి ముక్కు పురుగుల మీద బాగా పనిచేస్తాయి. అయితే మనకి ఈ బాక్యులో వైరస్ అన్నది కొబ్బరిలో ఎర్రముక్కు పురుగు మరియు కొమ్ము పురుగు మీద కనుక ఈ వైరస్ ద్రావణాన్ని కనుక మనం తోటల్లో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే మనం ఈ వైరస్ ద్రావణాన్ని పిచికారీ చేశామో ఈ వైరస్ ఆశించినటువంటి కొమ్ము పురుగు యొక్క పిల్ల దశలు ఈ వైరస్ ఆశించడం వల్ల చనిపోతాయి. ఇవి తోటల్లో కనుక చనిపోయిన పురుగులు ఉన్నట్లయితే దీని నుంచి మనకి ఈ ఆరోగ్యమైనటువంటి హానికరమైన పురుగులకు కూడా ఈ జబ్బు వ్యాపించి మనకి తోట అంతా కూడా ఈ పురుగులు ఆశించకుండా అదుపులో ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి శనగపచ్చ పురుగు, టమాటా, తర్వాత మనకి ఈ బెండలో ఆశించినటువంటి ఈ శనగపచ్చ పురుగును కూడా మనకి ఎన్పీవీ అనేది కనుక ద్రావణాన్ని పిచికారీ చేసినట్లయితే, ముఖ్యంగా ఈ వైరస్ ద్రావణాలు మనము సాయంత్రం పూట కనుక పిచికారీ చేసుకున్నట్లయితే పురుగులను చాలా వరకు అదుపులో ఉంచవచ్చు. తర్వాత మరొక సూక్ష్మజీవిని చూసినట్లయితే మనకి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా కూడా మనకు కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవి అయినప్పటికీ కూడా ఈ బాసిల్లస్ థురింజియన్సిస్ అన్నది ప్రభుత్వం వారు ఆమోదించినటువంటి సూక్ష్మజీవి. ఈ బాసిల్లస్ థురింజియన్సిస్ కనుక మనము ముఖ్యంగా మనకి మామిడిలో, తర్వాత అదేవిధంగా కూరగాయల్లో కనుక ఈ బీటీ ద్రావణాన్ని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మన హానికరణ పురుగులకి జబ్బు చేసి చంపేయటం వల్ల మనకి చాలా వరకు కూడా జబ్బు చేసి చనిపోయినటువంటి హానికర పురుగుల నుంచి ఈ బ్యాక్టీరియా మళ్ళీ ఏదైతే మనకి కొత్తగా మళ్ళీ పురుగులు వస్తున్నాయో వాటిని కూడా ఆశించడం వల్ల ఇది మనకి చాలా వరకు పురుగులను అదుపులో ఉంచడానికి మనకి పురుగు మందుగా బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్టీరియా మనకి బాసిల్లస్ థురింజియన్సిస్ అనేది మనకి ద్రవ రూపంలోను పొడి రూపంలో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎకరానికి మనకి 400 మిల్లీలీటర్లు కనుక లేదా 400 గ్రాములైతే నీళ్లలో కలుపుకొని కనుక ఎకరంలో కనుక మనం పిచికారీ చేసినట్లయితే, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో కనుక చల్లని సమయాల్లో కనుక ఈ 2-3 దఫాలుగా 15 రోజుల వ్యవధిలో కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు మనము ఈ హానికరమైన పురుగులను అదుపులో ఉంచవచ్చు. తర్వాత మరొక మనము సూక్ష్మజీవులను చూసినట్లయితే వర్టిసిలియం లెకానీ అని అంటాము, ఇది కూడా శిలీంద్రమే. ఈ వర్టిసిలియం లెకానీ అనేది ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులకి, ముఖ్యంగా ఏంటంటే ఈ పేనుబంక కూరగాయల్లో కానీ పండ్ల తోటల్లో కానీ ఆశించేటువంటి పేనుబంక కానీ తెల్లదోమ కానీ రసం పీల్చే పురుగులపై చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ ప్రకృతి వ్యవసాయంలో కానీ సేంద్రీయ వ్యవసాయంలో కూడా మనము ఈ జీవ నియంత్రణ పద్ధతులు కనుక పాటించినట్లయితే చాలా వరకు రైతులకి పంట దిగుబడులు అనేవి నాణ్యమైన దిగుబడులు సాధించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. తర్వాత మనకి ఇంకొక సూక్ష్మజీవి బవేరియా బాసియానా అంటాం. ఈ బవేరియా బాసియానా కూడా మనకి పంటలపై వచ్చేటువంటి ముఖ్యంగా ఈ గొంగుల పురుగులు, శనగపచ్చ పురుగు, తర్వాత మనకి లద్దె పురుగులు, కాయ తులిచే పురుగులు, కొమ్మ కాండం తులిచే పురుగులు, ఈ రకమైన పురుగులు మనకి కూరగాయల్లో ఆశిస్తాయి. అదేవిధంగా మామిడిలో కూడా మనకి ఈ రకమైన పురుగులు ఆశించినప్పుడు మనకి ఈ బవేరియా బాసియానా అన్నది కూడా మనం పిచికారీ చేయటం వల్ల ఈ పురుగులన్నిటికీ కూడా ఈ శిలీంద్రము పురుగు యొక్క శరీర భాగాల్లో చొచ్చుకుని పోయి పురుగులో శరీరం తేమను ఉపయోగించుకొని శిలీంద్రంతో మొత్తం పురుగంతా కూడా కప్పబడిపోయి జబ్బు చేసి చనిపోతుంది. మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ మామిడిలో తేనె మంచు పురుగు అనేది మనకి బాగా ఎక్కువగా ఈ మామిడి సీజన్ మనకి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఈ డిసెంబర్ జనవరి కాలంలో అటువంటప్పుడు కనుక మనం ఈ శీతాకాలంలో కనుక ఈ మనకి ముఖ్యంగా ఈ బవేరియా బాసి అనే శిలీంద్రాన్ని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తేనె మంచు పురుగును చాలా వరకు సమర్థవంతంగా నివారించవచ్చు. తర్వాత మరి యొక్క శిలీంద్రం చూసినట్లయితే మెటారైజియం ఎనెసోప్లి అని అంటాం. ఈ శిలీంద్రము కూడా మనకి ముఖ్యంగా కొబ్బరి తోటల్లోను, తిలగడ దుంపల్లో, అంటే ముఖ్యంగా ఇది భూమిలో ఉండేటువంటి చెదల నివారణకు కానీ భూమిలో ఉండి మనకి ఏదైతే దుంప తోటల్లో కానీ మనకి వేరుని వ్యవస్థని ఆశించేటటువంటి పురుగులు, హానికరమైన పురుగులకి ఈ మెటారైజియం ఎనెసోప్లి అనేది శిలీంద్రం చాలా వరకు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ శిలీంద్రాన్ని కూడా మనము మనకి పురుగుల కనుక ఉనికి ఉంటుందో ఆ ప్రాంతాల్లో కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే లేదా మనకి ఈ భూమి మీద జల్లుకున్నట్లయితే ఆ పురుగులను ఇది జబ్బు చేసి చనిపోయటం వల్ల చాలా వరకు ఈ పురుగులను మనము అదుపులో ఉంచవచ్చు. ఈ ఇసారియా ఫిమజోరోసియా అనేటటువంటి శిలీంద్రం కూడా ఇటీవల కాలంలో ముఖ్యంగా ఈ కొబ్బరి తోటల్లోను, ఆయిల్ పాములోను, తర్వాత మనకి అరటి పంటల్లోను, తర్వాత మనకి సీతాఫలంలోను, ముఖ్యంగా ఈ రుగోజ్ తెల్లదోమ అనేది విస్తృతంగా బాగా వ్యాప్తి చెందడం వల్ల చాలా వరకు ఈ ఉద్యాన పంటలు, ముఖ్యంగా పండ్ల తోటల్లో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. దీనికి నివారణకు ఏంటంటే ఈ రుగోజ్ తెల్లదోమ అనేది మనకి రసం పీల్చే పురుగు. ఇది కొబ్బరి ఆకుల యొక్క అడుగు భాగంలో కానీ తర్వాత అరటిలో కానీ అడుగు భాగంలో మనకి తల్లి పురుగులు, పిల్ల పురుగులు గుంపులు గుంపులుగా ఆశించేసి రసం పీల్చడం వల్ల ఒక రకమైన మచ్చితేగులు ఆశించడం వల్ల కిరణజన్య క్రియ అనేది తగ్గిపోవడంతో దిగుబడులు అనేవి చాలా వరకు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పురుగును నివారించడానికి మనకి ముఖ్యంగా ఐసీఆర్ సంస్థ అయినటువంటి బెంగళూరు వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఈ సూక్ష్మజీవి ఇసారియా ఫిమజోరోసియా, దీనిని గనక మనము లీటర్కి మనము 0.8 మిల్లీలీటర్ల నుంచి 0.6 మిల్లీలీటర్ల వరకు కూడా మనము నీటిలో కలిపి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ

గోసి తెల్ల దోమను చాలా వరకు అదుపులో ఉంచవచ్చు. ఈ కొబ్బరిలో మనకి ఇంకా మనము వివిధ రకాలైనటువంటి పురుగులను చూసినట్టయితే మిత్ర పురుగులు కూడా దీంట్లో మనము చాలా వరకు వాడుకోవచ్చు. తర్వాత మనకి ఇంకొకటి రకమైనటువంటి శిలీంధ్రం చూసినట్లయితే పెసిలోమైసిస్ లిలాసిస్ అనేటువంటి శిలీంధ్రం కూడా ఉన్నది. ఇది ముఖ్యంగా మనకి ఈ పండ్ల తోటల్లో కానీ ముఖ్యంగా ఈ సొలనేసి కుటుంబానికి చెందినటువంటి కూరగాయల పంటలు అంటే వంగ, టమాటో, పచ్చిమిర్చి, తర్వాత మనకి ఈ టమాటాల్లో మనకి వేరు వ్యవస్థను ఆశించేటటువంటి నులుపురుగులు అనేవి చాలా వరకు ప్రమాదకరం. ఈ నులుపురుగులు అనేవి జామ తోటల్లో కూడా వేరు వ్యవస్థను ఆశించి వేరు మీద కాయలు మనకి నులుపురుగు ఆశించటం వల్ల వేరు వ్యవస్థలో మార్పులు జరిగి ఆ వేరు వ్యవస్థ కణితుల కణితుల కింద మనకు రావటం వల్ల వేరు వ్యవస్థ అంతా దెబ్బతినటం వల్ల మొక్క అంతా కూడా ఎండిపోవడంతో మనకి ఈ నులుపురుగుల వల్ల చాలా వరకు పంట దిగుబడి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ నులుపురుగుల నివారణకు జీవ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా మనము ఈ పెసిలోమైసిస్ లిలాసినస్ అనేటువంటి ఈ శిలీంధ్రాలన్నింటినీ కూడా మనము వాడుకోవటం వల్ల మనము చాలా వరకు ఈ నులుపురుగుని యొక్క ఉధృతిని చాలా వరకు మనం అదుపులో ఉంచవచ్చు. ఈ పెసిలోమైసిస్ లిలాసినస్ అనే శిలీంధ్రము ముఖ్యంగా ఈ నులుపురు యొక్క గుడ్డు దశ నుంచి నులుపురుగుల యొక్క పిల్ల పురుగులను కూడా చాలా వరకు అదుపులో ఉంచుతుంది. ఈ శిలీంధ్రాలన్నీ కూడా మనం ఇప్పటిదాకా ఏవైతే మనం చెప్పుకున్నామో ఈ శిలీంధ్రాలన్నీ కూడా బ్యాక్టీరియా కానివ్వండి, తర్వాత వర్టిసీలియం కానివ్వండి, మెటారైజం కానివ్వండి, ఈ శిలీంధ్రాలన్నింటినీ కూడా భూమిలో వెదజల్లడం ద్వారా అంటే మనం పశువుల ఎరువుతో కానీ వర్మి కంపోస్ట్తో కానీ కలిపి గనక వేసుకోవచ్చు, డ్రిప్ ద్వారా కూడా అందించవచ్చు, పిచికారీ కూడా చేసుకోవచ్చు. అంటే మనం పిచికారీ చేసేటప్పుడు ఈ శిలీంధ్రాల్లో ఏదైనా శిలీంద్రాన్ని లీటర్కి మనము పొడి రూపంలో ఉన్నటువంటి వాటిని 8 గ్రాముల నుంచి 10 గ్రాముల దాకా మనము ఏ శిలీంద్రానైనా కూడా ఏదైతే మనకి హానికరమైన పురుగులు ఉన్నాయో ముఖ్యంగా మనము ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కానీ లేకపోతే యూనివర్సిటీలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క సలహాలు తీసుకొని ముందుగా అది ఏ పురుగు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఆ పురుగుకు తగ్గటువంటి శిలీంద్రాన్ని ఆ పురుగుకు తగ్గటువంటి బ్యాక్టీరియాని కానీ మనం గనక నిర్ణీత మోతాదుల్లో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మోతాదుల్లో గనక పిచికారీ చేసుకోవచ్చు, లేకపోతే మనము పశువుల ఎరువులో గనక 100 కేజీల పశువుల ఎరువులో 2 కేజీల నుంచి 3 కేజీల దాకా ఈ శిలీంద్ర పొడిని కలుపుకొని చల్లని ప్రాంతంలో గనక వృద్ధి చేసుకొని దీన్ని మనము మొక్కల మొదలలో వేసుకొని లేదా పండ్ల తోటల్లో చెట్లు పాదుల్లో గనక వేసుకున్నట్లయితే చాలా వరకు మనము పురుగుల యొక్క ఉధృతిని తగ్గించవచ్చు. తర్వాత మనకి మిత్ర పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఈ మిత్ర పురుగులు అనేవి చాలా రకాలు ఉన్నాయి. ఈ మిత్ర పురుగుల్లో ముఖ్యంగా మనకి పరాన్నజీవులు, పరాన్నబుక్కులు ఈ 2 రకాలుగా ఉన్నాయి. మిత్ర పురుగులు కూడా కూరగాయల్లో కానీ లేదా పండ్ల తోటల్లో కానీ చూసినట్లయితే చాలా రకాలటువంటి మిత్ర పురుగులు చాలా మనకి గమనించవచ్చు. ముఖ్యంగా ఇందులో చూసినట్లయితే ఈ పరాన్నజీవులను గనక గమనించినట్లయితే చిన్నపాటి పరిమాణంలో ఉన్నటువంటి కందిరీగలు హానికరమైన పురుగులు ఏవైతే మనకి పండ్ల తోటల్లో కానీ కూరగాయల తోటల్లో కానీ ముఖ్యంగా కాయతొలుచు పురుగుల యొక్క ఈ గొంగళ పురుగుల గుడ్ల మీద గనక ఈ కందిరీగలు గుడ్లు పెట్టి వాటి యొక్క జీవనాన్ని ఈ హానికరమైన పురుగుల మీద జరుపుతూ ఉంటాయి. సో ఇటువంటి పరాన్నజీవులు ముఖ్యంగా ఈ ట్రైకోగ్రామ పరాన్నజీవులు కానీ ఇవి ట్రైకోకార్డ్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ట్రైకోకార్డ్స్ని పొలంలో అమర్చుకోవటం వల్ల కూడా ఈ గుడ్డు పరాన్నజీవిని కనుక మనం ఉంచినట్లయితే కనుక ఇవి పరాన్నజీవనం సాగించటం వల్ల ఈ గొంగళ పురుగులను చాలా వరకు మనం అదుపులో ఉంచవచ్చు. ముఖ్యంగా కూరగాయల్లో వంగ కానీ, టమాటో కానీ, ఈ శనగపచ్చ పురుగులు కానీ, కొమ్మ మరియు కాయతొలుచు పురుగులు కానీ, అదేవిధంగా మనకి పండ్ల తోటలటువంటి మామిడిలో కాయతొలుచు పురుగులు కానీ, జామలో కాయతొలుచు పురుగులు, సపోటా, పనస, ఈ అన్నిటిలో కూడా మనకి ఈ కాయతొలుచు పురుగులు ట్రైకోకార్డ్స్ కానీ ట్రైకో పరాన్నజీవులు మనకి బాగా అందుబాటులో ఉన్నాయి. కొబ్బరిలో ముఖ్యంగా నల్లముట్టు పురుగు అనేది చాలా ప్రమాదకరమైన పురుగు. దీని నివారణకు గుణయోజస్ నెఫాంటిడిస్ అనే పరాన్నజీవి అందుబాటులో ఉంది. ఈ పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఈ బ్రాకాన్ పరాన్నజీవిని కానీ గుణయోజస్ పరాన్నజీవులను కానీ చెట్టుకి మనము 20 మూత్రపురుగులు చొప్పున గనక మనము విడుదల చేసినట్లయితే ఈ నల్లముట్టు పురుగు ఎక్కడైతే ఉందో ఆ నల్లముట్టు పురుగుకి దగ్గరికి వెళ్ళి ఇది పరాన్నజీవనం చేయటం వల్ల నల్లముట్టు పురుగును చాలా వరకు మనం అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి కొబ్బరిలో చూసినట్లయితే పామాయిల్లో కానీ తర్వాత అదేవిధంగా మనకి అరటిలో, సీతాఫలంలో ఈ ఏదైతే మనకి సరిప్లాకార తెల్లదోమ నివారణకి ఎన్కార్సియా అనేటువంటి పరాన్నజీవి కూడా మనకి అందుబాటులో ఉంది. ఈ ఎన్కార్సియా పరాన్నజీవి మనకి ఈ మిత్ర పురుగులను కూడా మనము ఉధృతిని బట్టి గనక పరాన్నజీవులను విడుదల చేసినట్లయితే తొలి దశలో ఉన్నటువంటి పురుగుల్ని అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఈ అల్లిక రెక్కల పురుగులు మనకి అపట్టోక్రైసా అస్టూర్ అని అంటాము. ఈ అల్లిక రెక్కల పురుగులు కూడా ఈ రుగోస్ తెల్లదోమలను ఏవైతే తొలి దశల్లో ఉంటాయో ఆ పిల్ల పురుగులను ఈ అపట్టోక్రైసా అస్టూర్ యొక్క అల్లిక రెక్క పురుగుల యొక్క పిల్ల పురుగులు తినివేయటంతో మనకి ఈ రుగోస్ తెల్లదోమను మనం చాలా వరకు అదుపులో ఉంచవచ్చు. బొప్పాయిలో తర్వాత కర్రపెండలంలో ఈ పిండి నెల్లు ఆశించడం వల్ల ఆకుల మీద ఒక మసి తెగులు వ్యాపించి మనకి దిగుబడులు చాలా వరకు గణనీయంగా తగ్గాయి. ఈ పిండి నెల్లి నివారణకు గాను మనకి అందుబాటులో ఉన్నటువంటి సహసిద్ధంగా మనం గమనించినట్లయితే రైతులు ముఖ్యంగా పిండి నెల్లి ఆశించినప్పుడు పురుగు మందులు పిచికారీ చేయటం కన్నా కూడా ఈ జీవ నియంత్రణ పద్ధతులు ముఖ్యంగా ఏదైతే మనకి సహజ పరాన్నజీవి ఉందో అనేది పొలంలో గమనించుకున్నట్లయితే ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయకపోయినా కూడా మనకి ఈ పిండి నెల్లి అనేది చాలా వరకు అదుపులో ఉంటుంది. సహజంగానే దాని యొక్క ఉధృతి క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. ఎటువంటి పురుగు మందులు పిచికారీ అవసరం

పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సహజసిద్ధంగా ఉన్నటువంటి పరాన్నజీవి కూడా చనిపోవడంతో పిండి నెల యొక్క ఉధృతి తీవ్రమవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ మిత్ర పురుగుల్లో మనకి పరాన్నజీవులు కాకుండా ఈ పరాన్న బుక్కులను గమనించినట్లయితే అంటే మనకి ఇవి అక్షంతల పురుగులు, పైరేట్ నల్లులు. ఇవి ఏం చేస్తాయంటే మనకి పచ్చిమిర్చిలో గనక తామర పురుగుని, తర్వాత ఎర్రనల్లి, తర్వాత ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని డైరెక్ట్గా మనకి తినివేయటంతో చాలా వరకు పురుగులు మనం అదుపులో ఉంచవచ్చు. ఈ అక్షంతల పురుగులు అనేవి ఏంటంటే మనకి ఇవి వివిధ రంగుల్లో ఉండి ఈ పేనిబంక, ముఖ్యంగా పేనిబంక తల్లి పురుగుల్ని, పిల్ల పురుగుల్ని తినివేయటంతో ఈ అక్షంతల పురుగులు అనేది మనం పొలంలో గమనించినట్లయితే ఎటువంటి పురుగు మందులను పిచికారీ చేయరాదు. తూనీగలు, అదేవిధంగా మనకి సాలీళ్ళు, అల్లిక రెక్కల పురుగులు, ఇవి పంట పొలాల్లో గమనించినట్లయితే మనకి ఈ సాలీళ్ళు కానీ తూనీగలు కానీ ఇవన్నీ కూడా ఈ రసం పీల్చే పురుగుల యొక్క తొలిదశ పురుగులు, చిన్నపిల్లల పురుగుల్ని, అదేవిధంగా గొంగళ పురుగుల యొక్క గుడ్లను ఇవి మనకి తినివేయడంతో చాలా వరకు కూడా మనకి పురుగు మందుల పిచికారీ జోలికి వెళ్లకుండానే పురుగులను మనము అదుపు

0: కీళ్ళు కానీ తూనీగలు కానీ ఇవన్నీ కూడా ఈ రసం పీల్చే పురుగుల యొక్క తొలిదశ పురుగులు, చిన్నపిల్లల పురుగుల్ని, అదేవిధంగా గొంగళ పురుగుల యొక్క గుడ్లను ఇవి మనకి తినివేయడంతో చాలా వరకు కూడా మనకి పురుగు మందుల పిచికారీ జోలికి వెళ్లకుండానే పురుగులను మనము అదుపులో ఉంచే అవకాశం ఉంటుంది. ఈ జీవనియంత్రణ పద్ధతుల్లో మనము గమనించినట్లయితే ఇప్పటి వరకు మనం పురుగులను ఎలా అదుపులో ఉంచాలి అనేది మాట్లాడుకున్నాం. ఇక తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మనకి పండ్ల తోటల్లోనూ, తర్వాత మనకి కూరగాయల్లో కూడా నారుమళ్ళ దగ్గర నుంచి కూడా వివిధ రకాల తెగుళ్ళు అనేవి చాలా వరకు మనము చూస్తున్నట్టు ఉంటాం. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనకి ఈ జీవనియంత్రణ పద్ధతుల్లో ఈ ట్రైకోడర్మా విరిడి, తర్వాత సూడోమోనాస్ అనే శిలీంద్రం మనకి బ్యాక్టీరియా ఉన్నాయి. ఈ ట్రైకోడర్మా శిలీంద్రం ఏంటంటే దీన్ని మనము 100 కేజీలు పశువుల ఎరువు తీసుకొని, తర్వాత వేపపిండి 1-5 కేజీలు తీసుకొని, 1-2 కేజీలు దాకా ట్రైకోడర్మా విరిడి శిలీంద్రాన్ని గనక మనము కలిపి చల్లని ప్రదేశాల్లో నీడలో గనక దాన్ని వృద్ధిపరుచుకొని గనక పండ్ల తోటల్లో చెట్లకు మనము పాదుల్లో వేసుకోవచ్చు, కూరగాయల నార్మల్లో గనక వేసుకున్నట్లయితే ఈ నారుకుళ్ళు తెగులు కానీ, తర్వాత పండ్ల తోటల్లో మనకి ఎండు తెగులు కానీ ఇవన్నీ కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనేది కూడా మనకి ఈ పండ్ల తోటల్లో కానీ, తర్వాత కూరగాయల్లో కానీ, ముఖ్యంగా ఈ ఆకుమచ్చ తెగులు వాటికి గనక మనము పిచికారీ చేసినట్లయితే ఈ తెగుళ్ళు అనేవి అదుపులో ఉంటాయి. తర్వాత రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో అవలంబించినా కూడా పొలంలో ట్రైకోకార్డ్స్ పెట్టేటప్పుడు కూడా పురుగు యొక్క ఉనికిని గమనించుకొని పెట్టాలి. పురుగు మందులు పిచికారీ చేయకూడదు. ట్రైకోకార్డ్స్ పెట్టినప్పుడు కానీ, ఈ సూక్ష్మజీవుల మిశ్రమాలను కానీ మనం భూమిలో వేసినప్పుడు కానీ, సూక్ష్మజీవుల యొక్క కల్చర్ కనుక మనం భూమిలో ఉంచినప్పుడు ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయకూడదు. అదేవిధంగా సూక్ష్మజీవులను కనుక భూమిలో వేసేటప్పుడు తగినంత తేమ ఉండే విధంగా కనుక వేసుకున్నట్లయితే ఈ సూక్ష్మజీవులు అనేది భూమిలో బాగా మనకి వృద్ధి చెందడం వల్ల ఆ తెగుళ్ళన్నీ కూడా మనకి అదుపులో ఉంటాయి. అదేవిధంగా పురుగులు కూడా, ఈ ఏవైతే మనము గొంగళ పురుగులు అనుకుంటున్నామో, ఈ గొంగళ పురుగులు అనేవి కూడా తర్వాత దశలకు చేరకుండా జబ్బు చేసి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ జీవ నియంత్రణ పద్ధతిలో ఉన్నటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవుల మిశ్రమాలను కొనుగోలు చేసేటప్పుడు వీటి యొక్క కాలపరిమితి, గడువు కాలం చూసుకొని ముఖ్యంగా రైతులు గమనించి తీసుకోవాలి. ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ఏవైతే మనకి సూక్ష్మజీవుల మిశ్రమాలు అనేవి, తర్వాత పరాన్నజీవులు అనేవి ICAR సంస్థ అనేటువంటి బెంగళూరు వాళ్ళు NBAR ఇన్స్టిట్యూట్లో కూడా మనకి అన్ని రకాల పరాన్నజీవులు, అన్ని రకాల ఈ సూక్ష్మజీవుల మిశ్రమాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనకి డాక్టర్ YSR హార్టికల్చర్ యూనివర్సిటీ తాడేపల్లిగూడెంలో కూడా మనకి వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానంలో మనకి ఈ ట్రైకోడర్మా విరిడే, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, అదేవిధంగా అంబాజీపేటలో మనకి ఏవైతే జీవశిలీంద్రాలు ట్రైకోడర్మా విరిడే, తర్వాత సూడోమోనాస్ ఫ్లోరసెన్స్తో పాటుగా మనకి అన్ని రకాల పరాన్నజీవులు, అంటే మన కొబ్బరిలో ఆశించేటటువంటి నల్లముట్ట పురుగు కానీ, ఈ రుగోస్తలదోమ యొక్క పరాన్న బుక్కులు కానీ మనకి అక్కడ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనకి NIPHM హైదరాబాద్ వాళ్ళ దగ్గర కూడా మనకి ఈ సూక్ష్మజీవుల యొక్క కల్చర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ICAR ఇన్స్టిట్యూట్స్ మనకి కర్ణాటకలో ఉన్నటువంటి రాయచూరులో కూడా మనకి ఈ బవేరియా కానీ మెటారైజం కానీ ఈ కల్చర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. రైతులు ఈ అందుబాటులో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి జీవ నియంత్రణ పద్ధతులన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా, యూనివర్సిటీ శాస్త్రవేత్తల ద్వారా ఈ విషయ సేకరణ చేసుకుని వీటిని తగిన కాలంలో కనుక మనము వాడినట్లయితే మనకి మంచి నాణ్యమైనటువంటి దిగుబడులు పొందడంతో పాటుగా పర్యావరణం కూడా కాలుష్యరహితం అయ్యి నాణ్యమైనటువంటి మనము పంటలు దిగుబడిని సాధించవచ్చు. తద్వారా మనకి ఆరోగ్యం కూడా మనము పొందటానికి అవకాశం ఉంటుంది.
1: కూరగాయలు మరియు పండ్ల తోటల సాగులో జీవ నియంత్రణ పద్ధతులు అనే అంశంపై పెద్దాపురం ఉద్యాన పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ P. సునీత గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. వ్యవసాయ సమాచారంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల్ని శ్రీమతి ఆర్ పార్వతి గారు వివరిస్తారు.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వ్యవసాయ శాస్త్రవేత్తలు కాకినాడ జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. భారత వాతావరణ విభాగం వారు ఇచ్చిన సమాచారం ప్రకారం రానున్న వారంలో తక్కువ తేలికపాటి వర్షపాతం అంటే 1.4 నుంచి 7.0 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 38.0 నుండి 38.9 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 27.1 డిగ్రీ సెంటీగ్రేడ్ల నుండి 27.7 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. గాలిలో తేమ శాతం ఉదయం వేళలో 60 నుంచి 70 శాతం వరకు ఉండవచ్చు. మధ్యాహ్న సమయంలో 45 నుంచి 60 శాతం ఉండవచ్చు. గాలి వేగం గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ప్రస్తుత వెచ్చని మరియు వాతావరణ పరిస్థితులు ఇంకా తేలికపాటి వర్షా సూచనలు పంటల సాధారణ అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదలను ఇవ్వవలసి ఉంటుంది. మోస్తారు తేమ ఉండడం వల్ల వాతావరణం అడపదడప మేఘావృతమై ఉంటుంది. కాబట్టి తెగుళ్ళు ఇంకా వ్యాధుల ప్రబలత ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు ముఖ్యంగా లేదా అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వర్షం లేని సమయం వేళల్లో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలి. వర్షం లేని సమయాల్లో అంతర్కృషి ఇంకా కలుపు నివారణ పనులను చేసుకోవచ్చు. నేలలో తేమను నిలుపుకోవడానికి ఇంకా నేల ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి మల్చింగ్ పద్ధతులను చేయడం మంచిది. వర్షాల సమయంలో నీరు నిలువ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువలను రైతులు ఏర్పాటు చేసుకోవాలి. పశువులకు శుభ్రమైన తాగే నీటిని అందించాలి. అలాగే వర్షం నుండి పశువులకు రక్షణ కల్పించడానికి తగిన ఆశ్రయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. వ్యవసాయ సలహాలు. ప్రస్తుతం వరి పంటలో నారుమడి తయారీకి అలాగే సిఫార్సు చేసిన వరి వంగడాలను విత్తుకోవడానికి అందుబాటులో ఉన్న నేలలోని తేమను సద్వినియోగం చేసుకుని నారుమడిలో నీరు నిల్వ ఉండకుండా అదనపు నీరు బయటకు పోయేలా సరైన నీటిపారుదల సౌకర్యం రైతులు ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాల ద్వారా వచ్చే తెగుళ్ల నుండి రక్షించుకోవడానికి విత్తే ముందు విత్తనాలను 1 కిలో కార్బనిజం 2 గ్రాముల చొప్పున లేదా ట్రైకోడెర్మా వినిడి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎకరం నారుమడి ప్రాంతానికి DAP 20 కిలోల చొప్పున వేసుకోవాలి. తేమతో కూడిన వాతావరణంలో అగ్గి తెగులు సోకిందో లేదో గమనిస్తూ రైతులు ఒకవేళ లక్షణాలు కనుక కనిపిస్తే లీటర్ నీటికి ట్రైసైక్లోజెల్ 75 WP మందు 0.6 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కొబ్బరి పంటలో యాజమాన్యం. కొమ్ము పురుగు ఆశించకుండా ఉండడానికి తోటను క్రమం తప్పకుండా రైతులు పర్యవేక్షించి పురుగు కనిపించగానే వెంటనే నివారణకు చేతితో ఏరివేయడం, లింగాకర్షక బుట్టలు అమర్చడం, పురుగు మందులు వాడడం, తోటలో పరిశుభ్రత పాటించడం వంటి చర్యలు తీసుకోవాలి. కీటకాలు దెబ్బతీసిన కొబ్బరి ఆకులను తొలగించి నాశనం చేయాలి. ఎర్రతాటి ఆకు పురుగు నియంత్రణకు ఫెరోమాన్ ఉచ్చులు ఏర్పాటు చేసుకోవాలి. సహజ శత్రు కీటకాలను ప్రోత్సహించి తీవ్ర దాడి ఉన్నప్పుడు వేప నూనె 3% లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మామిడి పంటలో పండ్ల అభివృద్ధి కోత దశ. పండ్ల ఈగలు ఇంకా పండు తొలిచే పురుగుల నివారణకు తోటలో పడిపోయిన అలాగే దెబ్బతిన్న పండ్లను తొలగించి నాశనం చేయాలి. పురుగు ఉధృతి కనుక కనిపిస్తే వేప నూనె 2 నుంచి 3 మిల్లీలీటర్లు లేదా స్పెనోసైడ్ 45 SC మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి వర్షం లేని సమయంలో పిచికారీ చేసుకోవాలి. వేడి ఇంకా తేమ అధికంగా ఉన్న వాతావరణం

పరిస్థితులు కారణంగా మామిడి హాపర్లు ఇంకా ఇతర రసం పీల్చే పురుగులు కనిపించే అవకాశం ఉంది. కనుక ఉధృతి కనిపిస్తే థయోమెథాక్సమ్ 0.3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి కలిపి పొడి వాతావరణంలో పిచికారీ చేసుకోవాలి. కోతకు వచ్చిన పళ్ళను వర్షం లేని సమయంలో కోయాలి. కోత అనంతరం పండ్లను నీడ లేదా గాలి సరిగా పడే ప్రదేశంలో నిల్వ ఉంచినట్లయితే కనుక పండ్ల నాణ్యత ఇంకా నిల్వ కాలం మెరుగుపడుతుంది. అరటి పంటలో యాజమాన్యం. నీరు నిల్వ ఉండడం వల్ల వేరు వ్యవస్థలో ఆక్సిజన్ లోపం రాకుండా ఉండడానికి తగిన డ్రైనేజీ అంటే నీటి పారుదల ఏర్పాట్లను చేసుకోవాలి. బలమైన గాలుల వల్ల మొక్కలు పడిపోకుండా ఉండేందుకు కాపు ఉన్న మొక్కలకు కర్రలతో ఊతాన్ని ఇవ్వాలి. తేమతో కూడిన వాతావరణంలో సిగటోక, ఆకుమచ్చ తెగులు, కాండం పురుగు, పేనుబంక, ఇంకా తామర పురుగులు ఉన్నాయేమో అని నిరంతరం రైతులు గమనిస్తూ ఉండాలి. సిగటోక నివారణకు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ప్రొపికోనోజల్ లేదా 2 మిల్లీలీటర్లు హెక్సాకోనోజల్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పేనుబంక పురుగు లేదా తామర పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక వర్షం లేని సమయంలో లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL మందును లేదా 0.25 గ్రాముల థయోమెథాక్సమ్ 25 WG మందు కలిపి పిచికారీ చేసుకోవాలి. చెరకు పంటలో యాజమాన్యం. పొలంలో నీరు నిల్వ ఉండకుండా వేర్లకు తగినంత గాలి తగిలేలా ఉండాలి. సరైన డ్రైనేజీ నీటిపారుదల సౌకర్యాన్ని నిర్వహించుకొని బలమైన గాలుల వల్ల మొక్కలు పడిపోకుండా ఉండడానికి అవసరమైన చోట మొదళ్లలో మట్టిని ఎగదురేయవలసి ఉంటుంది. పంటల ముందస్తు కాండం తొలచు పురుగు ఉధృతిని రైతులు గమనించి తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి నాశనం చేయాలి. తేమను కాపాడుకోవడానికి భూమిని తయారు చేసేటప్పుడు బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎకరానికి 2 నుంచి 4 టన్నుల చొప్పున కలపాలి. విత్తనాల ద్వారా నేల ద్వారా వచ్చే తెగుళ్లను నివారించి విత్తనాలు సమానంగా మొలకెత్తి పంట ఏపుగా పెరిగేలా చూసేందుకు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనం నాటే ముందు 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదా 2 గ్రాముల మెటాలాక్సిల్ ప్లస్ మ్యాంకోజిబ్ కలిపి విత్తనాలకు పట్టించవలసి ఉంటుంది. ఖరీఫ్ సీజన్కు ముందస్తు వ్యవసాయ సలహాలు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్ కొరకు ప్రాథమిక దుక్కి దున్నడం, ఇంకా పొలాన్ని చదును చేసి పనుల కోసం ప్రస్తుతం కురిసిన వర్షాలను ఇంకా నేలలోని సరైన తేమను ఉపయోగించుకోవాలి. ఋతుపవనాలు ప్రారంభం కాకముందే రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఇంకా సస్యరక్షణ రసాయనాలను సేకరించి తేమ తగలని సురక్షితమైన ప్రదేశాలలో నిల్వ చేసుకుని ఉంచుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రాబోయే వర్షాకాలంలో సమర్థవంతమైన నీటి యాజమాన్యం కోసం పొలం గట్లను, డ్రైనేజీ కాలువలను, ఇంకా నీటి నిల్వ నిర్మాణాలను బాగు చేసి బలోపేతం చేసుకోవాలి. నేలలో సేంద్రియ కార్బనాన్ని ఇంకా తేమను బట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచడానికి పొలం తయారీ సమయంలోనే పశువుల ఎరువు, కంపోస్టు, ఇంకా పంట వ్యర్థాలను వేసి కలియదున్నాలి. మధ్య మధ్యలో కురిసే వర్షాల వల్ల నారు కుళ్ళిపోకుండా ఉండడానికి తగిన డ్రైనేజీ నీటిపారుదల వసతితో ఖరీఫ్ కూరగాయలు ఇంకా ఇతర పంటల నారుమళ్లను సిద్ధం చేసుకోవాలి. భూమి యొక్క సారవంతమైన స్థితిని అంచనా వేయడానికి ఇంకా భూసార పరీక్షల సిఫార్సుల ఆధారంగా ఆయా ప్రాంతాలకు తగిన పోషక యాజమాన్యాన్ని చేపట్టడానికి ఖరీఫ్ పంటల సాగుకు ముందే రైతులకు ఖచ్చితంగా మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నేలలో సేంద్రియ కార్బనం, భూమి భౌతిక స్థితి, ఇంకా తర్వాత వేసే పంటలకు అవసరమైన పోషకాల లభ్యతను పెంచడానికి పచ్చిరొట్ట ఎరువుల సాగు చేపట్టవలసి ఉంటుంది. అందుకోసం ఎకరానికి 25 నుంచి 30 కిలోల జీలుగా లేదా 40 నుంచి 55 కిలోల జనుము విత్తనాలను చల్లి విత్తిన 45 నుంచి 50 రోజుల తర్వాత ఆ పంటలను దుక్కిలో వేసి కలియదున్నాలి. ప్రస్తుతం ఉన్న అధిక తేమ, ఇంకా మబ్బులతో కూడిన వాతావరణం పశువుల్లో గొంతు వాపు ఇంకా జబ్బవాపు వ్యాధులు ప్రబలడానికి అనుకూలంగా ఉన్నందున వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. కాబట్టి రైతులు వెటర్నరీ అధికారుల సలహా మేరకు పశువులకు తక్షణమే టీకాలు తప్పకుండా వేయించాలి. ప్రస్తుతం వర్షాలు కురిసే సమయంలో బ్యాక్టీరియా ఇంకా పరాన్న జీవుల వల్ల వచ్చే వ్యాధులు వ్యాపించకుండా ఉండడానికి పశువుల కొట్టాల వద్ద సరైన పరిశుభ్రతను రైతులు పాటించాలి.

0: గంటల 45 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ అయిన ఈ కార్యక్రమం వికసిత్ భారత్ కార్యక్రమంలో.
2: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: నవీన్ కుమార్ గారు
3: చెప్పండి సార్.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
3: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే PMFME ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకి కానీ దానివల్ల ప్రభుత్వానికి కానీ GDPలో తోడ్పాటు అయ్యే అవకాశం అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలుపెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచే రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్ళకున్న అనుభవం అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో 10 మంది కానీ లేదా అంతకు మించి 100-300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
2: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
3: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకొని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికి మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం

0: సహాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి. సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్నీ బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
1: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి. ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా, లేకపోయినా అందుతుందా?
0: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్గా ఏమి ఇస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెనర్షిప్ స్కీమ్ అనేది కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలెటరల్ కూడా అప్ టు ద మినిమమ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకి కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సీబీలు కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదటి నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్నీ తెప్పించి వాళ్ళ బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకైతే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకొని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అన్ని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే ఎన్పిఎస్ కాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటిఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మెషినరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మెషినరీస్ అన్నీ ఒక మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మెషినరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా బిజినెస్

0: అనేది ఇండివిజువల్గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు,
0: చెప్పండి.
1: స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకొని ఈ అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనేవాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరం అయిన మెషినరీస్ కానీ, సర్టిఫికేషన్స్ తీసుకోవడం కానీ, ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువురాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు, వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
0: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకేంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నామ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
1: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
0: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయానిపైన వాళ్ళు చెక్ చేస్తూ, ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి, దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
0: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి, 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
1: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు పిఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం గురించి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ శ్రీ నవీన్ కుమార్ బసూరి గారితో డాక్టర్ సాంబశివరావు కన్రాతి గారు జరిపిన సంభాషణ విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈ

0: సిఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి సాగర్ మేఘా గానం చేసిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం అనంత శ్రీరామ్.

కిక్ సినిమా నుంచి కార్తీక్ జ్యోత్స్న పాడిన పాట, సంగీతం తమన్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అతడు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: ప్రియురాలి పిలిచింది సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట, సంగీతం ఏఆర్ రహమాన్.
1: లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే

ఈడియట్ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ కౌసల్య పాడిన పాట, సంగీతం చక్రి, సాహిత్యం భాస్కర భట్ల.

వర్షం సినిమా నుంచి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం రాత్రి 9:30 తిరిగి వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. భారత యువశక్తి గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. నేరాలకు సంబంధించిన చట్టాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. వార్తల వివరాలు. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఈ వ్యాధి ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది కాబట్టి తేలికగా తీసుకోవద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వం

0: సికిల్సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఈ వ్యాధి ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది కాబట్టి తేలికగా తీసుకోవద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జాతీయ లక్ష్యాలను నెరవేర్చే 2047 సంవత్సరం కంటే ముందే దేశంలో సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ జన్యుపరమైన రక్త రుగ్మతపై గిరిజన వర్గాల్లో అవగాహన పెంచడానికి సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిస్తూ,
1: करते समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गए थे उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है. मुझे बताया गया है कि 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है. ये कोई छोटी उपलब्धि नहीं, ये पूरे विश्व में अनुबंधित रोगों की जाँच परख की सबसे बड़ी पहलों में से एक है.
0: ప్రపంచమంతా భారత యువశక్తి గురించే చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద లబ్ధిదారులకు 2400 కోట్ల రూపాయల నిధులను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధాని ఈరోజు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ, దేశ యువతలో అసాధారణ సామర్థ్యం ఉందన్నారు. PMVBRY పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడి తొలిసారి ఉద్యోగాల్లో చేరిన యువతకు సామాజిక భద్రత లభించిందని తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులు కలిగిన దేశాల్లో ఒకటి అని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. నైపుణ్యాల ద్వారానే యువత కలలు సాధ్యపడతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ ఎకానమీ, స్పేస్, స్టార్టప్స్ వంటి అన్ని రంగాల్లో ఉపాధి మార్గాలను పటిష్టం చేశామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: సాథియో ఆమ్ తౌర్ పర్ యోజనాయే యా తో కర్మచారీ కే లియే బన్తీ హై యా తో ఫిర్ ఉద్యోగో కే లియే బన్తీ హై లేకిన్ యే ఏక్ యోజన ఐసీ హై ఇస్ యోజనా మే భారత్ కే సామర్థ్యవాన్ మేరే యువా సమృద్ధ యువా భవిష్య కీ ఓర్ ఔర్ ఉద్యోగ్ వికాస్ కీ ఓర్ ఔర్ ఇన్ దోనో కో సాథ్ లేకర్ చల్తీ హై. जो युवा अपनी पहली नौकरी शुरू करता है, सरकार उसके साथ खड़ी होती है.
0: దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల రూపాయల నుండి గత ఆర్థిక సంవత్సరంలో 178,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశీయంగా తయారైన రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది సాధ్యపడిందని అన్నారు. రక్షణ ఎగుమతులు దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగాయని వివరించారు. నాగ్పూర్లోని అంబాజారీలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అత్యాధునిక 10,000 టన్నుల సామర్థ్యం గల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రక్షణ మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలతో పాటుగా వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ ద్వారా తయారయ్యే విడిభాగాలు కేవలం రక్షణ పరికరాల్లోనే కాకుండా రైల్వేలు, ఇస్రో, డిఆర్డీఓ వంటి సంస్థలలో యంత్రాలకు కూడా వినియోగించబడతాయని పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వార్షిక ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, పాస్పోర్టు జారీ ప్రక్రియ వేగవంతంగా, సురక్షితంగా ఉండేలా సరళతరం చేసినట్లుగా చెప్పారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా ఈ మార్పు జరుగుతున్నదని తెలిపారు. డిజిటల్ పాలనకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. పాస్పోర్ట్ కేవలం కొన్ని పేజీల పుస్తకం కాదని, జాతీయ గుర్తింపునకు ఒక శక్తివంతమైన సాధనమని అభివర్ణించారు. దేశ విదేశాంగ విధానం భారతదేశాన్ని ఒక విశ్వబంధువుగా నిలబెడుతోందని పేర్కొన్నారు. భారతీయ పాస్పోర్టును అంతర్జాతీయంగా, గౌరవంగా, విశ్వాసంతో చూస్తారని జైశంకర్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నేరాలకు సంబంధించిన చట్టాల్లో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన 26వ

0: అఖిల భారత వేలిముద్రల సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుండి శిక్ష పడే వరకు 3 సంవత్సరాలలోపు న్యాయం జరిగేలా చూడడం క్రిమినల్ జస్టిస్ సంస్కరణల ముఖ్య ఉద్దేశంగా వెల్లడించారు. ఎన్సీఆర్బీ అభిజ్ఞాన్, సిఆర్పిఐ ఈ ప్రాసిక్యూషన్ 2.0, ఈ ఫోరెన్సిక్స్ 2.0 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి, సకాలంలో న్యాయం అందించడానికి దోహదపడతాయని అన్నారు. కేసుల పెండింగ్ను తగ్గించడానికి ఒక బ్లూ ప్రింట్ను సిద్ధం చేసేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టు హైకోర్టులతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. నేరం జరగకముందే నివారించడమే లక్ష్యంగా ప్రొడక్టివ్ పోలీసింగ్ ఫ్రేమ్వర్క్ వైపు చర్యలు చేపడుతున్నామని అమిత్ షా పేర్కొంటూ,
1: అపరాధ కే విరుద్ధ లడాయి మే సబ్సే బడా హథియార్ బల్ నహీ హై, సబ్సే బడా హథియార్ వైజ్ఞానిక్ సాక్ష్య. అగర్ వైజ్ఞానిక్ సాక్ష్య శురువాత్ సే హీ సంరక్షిత్ కియే జాతే హై, తో క్రిమినల్ కో సజా కరానే మే ఇస్సే బడా కోయి హథియార్ ఉపయోగ్ నహీ హో సకతా. ఔర్ ఫింగర్ ప్రింట్ ఏ వైజ్ఞానిక్ సాక్ష్య ఇకట్టా కర్నే కీ హమారీ జో మశక్కత్ హై, ఇస్మే ఫింగర్ ప్రింట్ ఔర్ ఫింగర్ ప్రింట్ కా రికార్డ్ ఔర్ రికార్డ్ కా ఉపయోగ్ ఇస్ సబ్సే బడా మహత్వపూర్ణ అంగ్.
0: ప్రజాస్వామ్య సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబీ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పిఐబీ వార్తా ల్యాబ్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన పునాదిని వేశాయని పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, డిజిటల్ పాలన, ఆర్థిక సమ్మిళితం, సామాజిక సంక్షేమం వంటి రంగాలలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన వివరించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఖచ్చితమైన, వాస్తవమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని భూపతిరాజు శ్రీనివాసవర్మ పాత్రికేయులను కోరారు. మహిళలకు రక్షణ కోసం ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ పోష్ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు, వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగంలోని ప్రతి కార్యాలయంలోనూ పోష్ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోవడానికి 18 చర్యలను కూడా కమిషన్ సిఫార్సు చేసింది. మహిళలు పనిచేసే చోట రక్షణ ఉండాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయా రహత్కర్ పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. గాంధీనగర్లో ఈరోజు నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడిచిన కాలంలో దేశం గణనీయమైన మార్పును చూసిందన్నారు. అత్యంత పేద వర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. భారత యువశక్తి గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. నేరాలకు సంబంధించిన చట్టాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వయంవరం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 8:45 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు. అనంతరం 9:00 News@9, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాత్ మే ప్రియాంక అరోడా. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने प्रधानमंत्री विकसित भारत रोजगार योजना के अंतर्गत 2,400 करोड़ रुपए की प्रोत्साहन राशि का वितरण किया. उन्होंने कहा कि आने वाले वर्षों में भारतीय युवा वैश्विक विकास, नवाचार और उद्यमिता को गति देने में अग्रणी भूमिका निभाएंगे. देश में कोयले से अमोनियम नाइट्रेट बनाने का पहला वाणिज्यिक संयंत्र उड़ीसा के झारसुगड़ा जिले में 25,000 करोड़ रुपए की लागत से स्थापित किया जाएगा. सर्वोच्च न्यायालय ने चिन्हित फुटपाथ पर चलने के

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా కొదమసింహం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం రాజకోటి, సాహిత్యం భువనచంద్ర.

జీన్స్ సినిమా నుంచి ఉన్నికృష్ణన్, సుజాత మోహన్ పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం భువనచంద్ర.

నువ్వే నువ్వే సినిమా నుంచి ఉదిత్ నారాయణ్, మహాలక్ష్మి అయ్యర్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివినెల సీతారామ శాస్త్రి.

ప్రేమించుకుందాంరా సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట, సంగీతం మహేష్ మహాదేవన్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి

ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

కర్ణాటక సంగీత సభా కార్యక్రమం వింటారు. గాత్రయుగలం శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు, శ్రీమతి నేతి సరళ, వయోలిన్ శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగం శ్రీ ధన్వాడ్ ధర్మారావు. ముందుగా వినండి శ్రీరాగంలో యుక్తముగాదు శ్రీ త్యాగరాజస్వామి కీర్తన ఆదితాళం.

చివరిగా వినండి. కీరవాణి రాగంలో కలిగి ఉంటే గదా శ్రీ త్యాగరాజస్వామి కీర్తన ఆదితాళం.

ఇంతవరకు కర్ణాటక సంగీత సభా కార్యక్రమం విన్నారు గాత్రయుగలం శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు, శ్రీమతి నేతి సరళ, వయలిన్ శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు. ముందుగా గులేబా కావలి కథ సినిమా నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు గానం చేసిన పాట వింటారు. సాహిత్యం సి నారాయణరెడ్డి.

ఇంతవరకు ఆపాత మధురాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఇంగ్లీష్లో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: the country's first commercial-scale coal-to-ammonium nitrate facility. President Draupadi Murmu today inaugurated AIIMS Bhubaneswar Satellite Centre and Mega Health Camp at the Subdivisional Hospital in Rairangpur. The initiative is expected to enhance access to quality healthcare services for people across northern Odisha. The President also dedicated several public welfare and infrastructure projects, including a mega integrated piped water supply project for mining-affected villages in Kusumi Block. The Supreme Court today ruled that the right to walk on a demarcated footpath is a fundamental right. A bench of Justices P.S. Narasimha and A.S. Chandrukar held that a citizen's fundamental right to walk on a demarcated footpath is primary and shall have priority over movement by motorized vehicles. In a significant verdict, the apex court said it forms part of the right to movement guaranteed under Article 19(1)(d) and other fundamental rights, including Article 21, right to life and liberty. The National Testing Agency, NTA, today said that it is fully prepared for the smooth, fair and transparent conduct of the National Eligibility Cum Entrance Test NEET UG 2026 re-examination, which is scheduled for the upcoming Sunday. In a statement, the NTA said that the exam will be conducted across 551 cities in India and 14 cities abroad for over 22.79 lakh candidates. Meanwhile, the NTA has also launched an official WhatsApp channel for candidates. It said that all official WhatsApp messages will be sent only from its verified number, which is +91 78 27 98 02 87. India has slammed Pakistan at the United Nations as it is accused Islamabad of hosting, training and deploying terrorists. India called Pakistan a Frankenstein state that gets shocked when its own monster bites back. The remarks were made by Anupama Singh, First Secretary at India's permanent mission to the United Nations yesterday, after Pakistan and the Organization of Islamic Cooperation raised the issue of Jammu and Kashmir during the interactive dialogue on the UN High Commissioner's annual report.
1: This is the country where the sitting defense minister boasts of hosting, training and deploying terrorists as state policy, and yet Pakistan calls itself a victim of terrorism. Indeed, a paradox which only Pakistan could sustain. It is a living example of a Frankenstein state which is shocked when its own monster bites back.
0: In badminton, India's Ashmita Chaliha stormed into the women's single semi-final of the Macau Open in China today. Ashmita secured her place in the last four with a straight game victory over South Korea's Kim Min-sun in the quarterfinals. And with that, we end this news bulletin.
2: Akashvani, Visakhapatnam Kendram. Repati prasaralaloni konni mukhya amshalu. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం జయము జయము బృందగానం వింటారు. 6:10 శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 చింతన కార్యక్రమంలో శ్రీమతి ముక్కు లింగలక్ష్మి గారి వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో కొత్త తోటలు, మట్టి పరీక్షలు, నీటి పరీక్షలు అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు, అలాగే తొలి సినీ గీత రచయిత చందాల కేశవదాసు జయంతి, భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాల గురించి వింటారు. అలాగే శ్రీ అంగాడి శివప్రసాద్ పాడిన లలిత సంగీతం వింటారు. అనంతరం పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు వింటారు. 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 కర్ణాటక సంగీతం వింటారు. గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ. 9:00 తిరిగి 10:15 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ పాటల కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్ 0891-27-2744 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 12:10 మధుమంజరి సినిమా పాటలు వింటారు. 1:33 మహిళావాణి హలో బాగున్నారా మహిళల ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 2:30 వాతావరణ సమాచారం వింటారు. 2:31 సైనిక్ మాధురిలో స్వాస్థ్య జ్ఞాన్ ఔర్ విశ్వశక్తి కేలియ యోగ్ అనే అంశం వింటారు. నిర్వహణ శ్రీమతి శిఖా శర్మ.

సాయంత్రం ప్రసారాల్లో 3:55 గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు హాజరైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత కార్యక్రమం వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 5:30 సంధ్యారాగాలు మెలోడీ చిత్రగీతాలు వింటారు. 6:00 సమాచార వాణి అలాగే వాతావరణ సమాచారం వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం సమర్పణ. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ ఫిట్నెస్ మంత్ర అలాగే వికాసం శీర్షికన నషాముక్త్ భారత్ అభియాన్ గురించి వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరుకులో విత్తన సాగు, రైతులు సవరించుకోవలసిన అంశాలు అనే పై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పివి పద్మావతి గారి ప్రసంగం వింటారు. అలాగే వ్యవసాయ సమాచారంలో శాస్త్రవేత్తలు అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల్ని శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు వివరిస్తారు. 7:45 తిరిగి 9:30 స్వరిమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం సమర్పణ. 11:10 రేపటి ప్రసారాల్లోని ముఖ్యాంశాలు అలాగే వాతావరణ సమాచారం వింటారు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం ఈ రాత్రి 9:00 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెంటీగ్రేడ్. వర్షపాతం స్వల్పంగా నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడ్. వర్షపాతం స్వల్పంగా నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి రాగల 24 గంటల్లో వర్ష సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షపు జల్లులు కానీ ఉరుములతో కొన్ని వర్షం కురిసే అవకాశం ఉంది. సముద్రంలో చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక. ఆంధ్ర కోస్తా తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి ప్రత్యేక వాతావరణ సూచన ఏమీ లేదు. బంగాళాఖాతంలో చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక. తమిళనాడు, ఒడిశా, గంగానది పరివాహక, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అలాగే వాయువ్య తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. కాబట్టి ఈ ప్రాంతంలో మత్స్యకారులు రాగల 1 నుంచి 5 రోజుల వరకు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:15 కావస్తుంది. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ మీడియం వేవ్పై 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.